ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెడ్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 14వ రోజు, క్రీస్తుశకం 2026 జూన్ నెల 4వ తేదీ గురువారం. నిలయంలో సమయం 5:58 దాటి 25 సెకండ్లు. నీ నిజాయితీతో కూడిన శ్రమ నిన్ను విజయపథంలో నడిపిస్తుంది అన్నారు స్వామి వివేకానంద. నేను మీ రేడియో నేస్తం కల్వకొలను నాగలక్ష్మి. శ్రోతలందరికీ శుభోదయం.

0: Lao People's Democratic Republic, Thong Savan Phumihan, in New Delhi yesterday. In his remarks, Dr. Jaishankar said India and the Lao PDR share close civilizational ties reflected in their common heritage of Buddhism and the Ramayana. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు.

మీరింతవరకు శ్రీ సాయి భక్తిగీతాలు విన్నారు. అంజలి ఈనాటి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఓర్పు అనేది ఎంత చేదుగా ఉంటుందో దాని నుండి వచ్చే ఫలితాలు అంత తీయగా ఉంటాయి అన్నారు స్వామి వివేకానంద. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కె. సత్యప్రసాదరావు.

0: అవతార పురుషులు ఏ సందర్భంలో ఈ ఇలపై అడుగు పెడతారో మన పురాణాలు స్పష్టంగా చెప్పాయి. మాయాశక్తి చేత మోహితుడై భోగవిలాసాలే పరమార్థమని భావించిన మనిషి ధర్మానికి హాని చేస్తాడు. అలా కాలప్రభావం చేత విశ్వజనీయమైన సనాతన ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు జీవులపై దయ కురిపించడానికి భగవంతుడు అవతరిస్తాడు. అయితే శ్రీరామకృష్ణులు అవతరించిన నాటి స్థితిగతులేమిటో, ఆయన అవతార వరిష్ఠులు ఎలా అయ్యారో తెలుసుకుందాం. 19వ శతాబ్దం నాటి మన దేశ స్థితిగతులు తెలుసుకుంటే శ్రీరామకృష్ణ అవతార రహస్యం తెలుస్తుంది. వెన్నెముక పూర్తిగా దెబ్బతిన్న వ్యక్తిలాగా పూర్తిగా జవసత్వాలు కోల్పోయిన భారతీయ సమాజం నిరాశలో కూరుకుపోయింది. ప్రాణవాయువు లాంటి సనాతన ధర్మం పట్ల విశ్వాసాన్ని కోల్పోయింది. కాలక్రమంలో అనేక సామాజిక రుగ్మతలు పెరిగిపోయి మన చుట్టూ ఉన్న చెడుకు కారణం మన ధర్మమే, మన మతమే అన్న అపోహ సమాజమంతా వ్యాపించింది. చాలా ప్రాచీనమైన బలవర్ధకమైన మన జాతీయ ఆధ్యాత్మిక వారసత్వపు మూలాలపై నిర్మించిన మన ప్రతి వ్యవస్థ, ప్రతి ఆచరణ అనాగరికమని భారతీయ మేధావులు నమ్మారు. అందుకే పురాణ యుగాలలో కంటే ఆధునిక యుగంలో ధర్మస్థాపన పెను సవాలుగా మారింది. ఈ చెడుకు కారణమైన శక్తులను, సంస్కారాలను నశింపజేసి విస్తృతంగా వేళ్లూనుకున్న ఆసురీ గుణాలను నిర్మూలించి జనులందరినీ భగవన్మార్గంపై పయనింపజేసి కొత్త సత్యయుగానికి నాంది పలికారు శ్రీరామకృష్ణులు. ఆయన ఆధునిక విజ్ఞాన వికాస యుగంలో జరిగిన మత సాంఘిక సంస్కరణలు మన జాతి జీవనం అనే మొక్కను వేళ్లతో పెరికివేయకుండా కాపాడారు. కేశవచంద్రసేన్, ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వంటి మహనీయులను ప్రభావితం చేసి మన సంస్కృతిని రక్షించారు. దైవం, జ్ఞానం, భక్తి అనేవి మన మూలాలు. అనాది నుంచి ఈ పునాదుల మీదనే మన సంస్కృతి నిర్మితమైంది. వీటిని సంరక్షిస్తూనే కాలానుగుణమైన మార్పులు అవసరం అన్న నిజాన్ని మన జాతీయ ఉద్యమ నాయకులు గుర్తించారు. అందుకు కారణం శ్రీరామకృష్ణ. ఆయన అవతరించి ఉండకపోతే జాతీయోద్యమమే ఉండేది కాదు. మన చరిత్రను మలుపు తిప్పిన స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపించిన ఆధ్యాత్మిక శక్తి బీజాలు శ్రీరామకృష్ణులు నాటారు. దేశభక్తి దైవభక్తికి భిన్నం కాదు. జీవులందరినీ నారాయణ స్వరూపులుగా చూడడం నిజమైన జ్ఞానం. ఈ పారమార్థిక జ్ఞానగంగా ప్రవాహంలో అన్ని చెడులు కొట్టుకుని పోతాయి. అలాంటి నూతన భావఝరిని వివేకానందుని రూపంలో మనకోసం ప్రవహింపజేశారు శ్రీరామకృష్ణులు. నరేంద్రుణ్ణి వివేకానందునిగా తీర్చిదిద్దటం, అందుకు తన శక్తినంతటినీ ధారపోయటం, తన తరువాత తన ఆధ్యాత్మిక సేవను కొనసాగించడానికి దివ్యజనని శారదామాతను సిద్ధం చేయటం ఆయన చేసిన మహత్కార్యాలు. ఆయన తన శిష్యులతో పలికిన ప్రతి మాట మహాశక్తి తరంగమై కొత్త ప్రపంచ సృష్టికి దారితీసింది. మన ప్రాచీన విజ్ఞానం వలన మూఢనమ్మకాలు వ్యాప్తి చెందాయని చాలా మందికి అపోహ. శ్రీరామకృష్ణులు మన ప్రాచీన ధర్మాన్ని రక్షించి మూఢనమ్మకాల డొల్లతనాన్ని వెల్లడి చేశారు. ఆయన బోధనలు చదివిన వారికి మూఢనమ్మకాలు తొలగిపోతాయి. దైవాన్ని దర్శించే మార్గం స్పష్టంగా కనిపిస్తుంది. అందుకే నేటికీ ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది ఆయన కథామృతాన్ని చదివి బ్రతుకు పండించుకుంటున్నారు. శ్రీరామకృష్ణుల రోజుల్లో నాటకాల్లో నటించే స్త్రీల పట్ల అగౌరవం బాగా ఉండేది. ఆయన గిరీష్ నాటశాలకు వెళ్లి ఆ నాటకంలోని ప్రధాన నటిని దీవించిన క్షణం నుంచి సమాజం నుంచి విలివేయబడిన స్త్రీలు ఆత్మగౌరవంతో బ్రతకటం మొదలైంది. ఒక వేశ్యావాటికలో ఒక వేశ్యను జగజ్జననిగా భావించి నమస్కరించిన రోజే మన దేశంలో మహిళా పునరుజ్జీవనం మొదలైంది. ఆయన ప్రతిరూపమే శారదామాత. ఈ వస్తు వినిమయం మనకు భోగలాలసం నేర్పింది. ఎంతటి వ్యసనపరుడైనా తన మనసులో కొంత భాగాన్ని భగవంతునికి అర్పించడం ద్వారా వ్యసనాల నుంచి ముక్తి పొందుతాడు. అందుకు ఉదాహరణగా గిరీష్ ఘోష్ జీవితాన్ని శ్రీరామకృష్ణులు తీర్చిదిద్దారు. మనందరి గమ్యం భగవత్ప్రాప్తియే అన్న అందమైన నిజాన్ని ప్రేమగా మన మనసులో ముద్రించిన మాంత్రికుడు శ్రీరామకృష్ణులు. అందుకే ఆయన అవతార వరిష్ఠుడు. ఆ నిత్యస్మరణీయుణ్ణి స్మరించుకుని మన బ్రతుకు పండించుకుందాం.
1: సుభాష్ తమ్మిన్నారు. సమర్పణ శ్రీ కె. సత్యప్రసాదరావు.

బట్టి అధిక లాభాలు కూడా పొందుతున్నారు. ముందుగా కుందేళ్లలో అసలు ఎలాంటి ఆరోగ్యపరమైన సూచనలు ఉన్నాయో తెలుసుకోవాలి. కుందేలు మాంసంలో 21% మాంసకృత్తులు, 4% కొవ్వు పదార్థాలు, 0.1% కొలెస్ట్రాల్, 1.3% ఖనిజ లవణాలు ఉంటాయి. దీని మాంసం ఆరోగ్యానికి ఎంతో మంచిది, రుచిగా ఉంటోంది. మాంసంలో ఆరోగ్యానికి దోహదపడే కొలెస్ట్రాల్ అధిక పాలలో ఉంటోంది. కుందేళ్ల చర్మాలతో అందమైన టోపీలు, పర్సులు, బ్యాగులు, స్వెట్టర్లు తయారు చేసుకోవచ్చు. ఇక కుందేళ్లలో ఎన్నో రకాల జాతులు ఉన్నాయి. మాంసోత్పత్తికి 4 నుండి 5 కిలోల మధ్యస్థ బరువు గల న్యూజిలాండ్ వైట్, గ్రేజైంట్, చించిల్లా, వైట్ జైంట్, సీమజాతి కుందేళ్లు అనుకూలంగా ఉంటాయి. 6 నుండి 9 కిలోల అధిక బరువు గల ఫ్లెమిష్ జైంట్ జాతి కుందేళ్లు కూడా ఉన్నాయి. అయితే వీటిలో మాంసోత్పత్తి సామర్థ్యం తక్కువగా ఉంటోంది. అంగోరా జాతి కుందేళ్లు ఉన్ని ఉత్పత్తికి ఎంతో పేరుగాంచినవి. ఇవి 2.5 నుండి 3.5 కిలోల బరువు ఉండి సాలీన 300 నుండి 1200 గ్రాముల ఉన్నిని మనకిస్తాయి. నేల మీద కన్నా కేజీలలో ఈ కుందేళ్లను పెంచడం ఎంతో మేలు. ఆడకుందేలును మగ కుందేలు కేజీలలో వదిలి దాటించాలి. 4-5 ఆడకుందేళ్లకు 1 మగ కుందేలు సరిపోతోంది. దాటించిన 13 రోజుల తరువాత చూడి నిర్ధారణ చేయవచ్చు. ఈనడానికి 5 నుండి 6 రోజుల ముందు కేజీలలో నెస్ట్ బాక్సులు అమర్చాలి. ఈనిన నెల తరువాత పిల్లల్ని తల్లి నుండి వేరు చేయాలి. వారం రోజుల విశ్రాంతి తరువాత తల్లి కుందేలును తిరిగి దాటించాలి. 1 ఆడకుందేలు సాలీన 40 నుండి 80 పిల్లల్ని అంటే బన్నీలను ఉత్పత్తి చేస్తోంది. ఒక్కో ఈతలో 6 నుండి 10 పిల్లలను ఇస్తోంది. గర్భధారణ కాలం 30 నుండి 33 రోజులు. సాలీన 4 నుండి 6 సార్లు ఈనుతోంది. పిల్లల్ని 16 నుండి 20 వారాల వయస్సులో లేదా 2 కిలోల బరువు తూగినప్పుడు మాంసం కోసం అమ్మివేయవచ్చు. మగ కుందేలు 6 నుండి 7 నెలలు, ఆడకుందేలు 5 నుండి 6 నెలల వయస్సులో సంతానోత్పత్తికి తయారవుతాయి. కుందేళ్లు శాకాహారులు. పచ్చిగడ్డి, మిశ్రమ దానా ఇవ్వవచ్చు. దానాలో మొక్కజొన్నలు, రాగులు, జొన్నలు ఇలాంటి ధాన్యాలు 40 నుండి 50%, సోయా లేదా వేరుశెనగ చెక్క 20 నుండి 25%, వరి లేదా గోధుమ తౌడు 20 నుండి 30%, లవణ మిశ్రమం 1 నుండి 3% ఉండేటట్లు చూసుకోవాలి. పెద్ద కుందేలుకు 150 గ్రాములు, పెరుగుతున్న కుందేలుకు 120 గ్రాములు, చూడి కుందేలుకు 240 గ్రాములు, పాలు ఇచ్చే కుందేళ్లకు 350 నుండి 450 గ్రాముల దానా అవసరమవుతోంది. దానాతో పాటు పచ్చిమేత కూడా ఇవ్వాలి. లూసర్న్, బర్సిమ్, నేపియర్, పారా, గిని, స్వీట్ సుడాన్, గడ్డి, చిక్కుడు, సోయా, పిల్లిపెసర, అలసంద ఇలాంటి ఆకులను పచ్చిమేతగా వాడుకోవచ్చు. ఇక ఆదాయ విషయానికి వస్తే, మాంసోత్పత్తికి 100 ఆడకుందేళ్లతో ఫారం పెట్టాలంటే సుమారుగా 1.60 లక్షల పెట్టుబడి అవసరమవుతోంది. కుందేళ్ల అమ్మకంలో 3 నెలల్లో దాదాపుగా 60,000 ఆదాయం లభించే వీలు ఉంటోంది. కాబట్టి కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకం అంటున్నారు నిపుణులు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. రైతు సమాచారం.
1: కుందేళ్ల పెంపకం ఎంతో లాభదాయకంగా ఉంటోంది. ఈ మధ్యకాలంలో నిరుద్యోగ యువత, యువ రైతులు ఈ కుందేళ్ల పెంపకాన్ని చేపట్టారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈనాటి ప్రసార వివరాలు. ప్రభాత ప్రసారంలో 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:15 డాక్టర్ సలహాలు శీర్షికన నరాల బలహీనతకు కారణాలు చికిత్స. ఈ అంశం

గురించి డాక్టర్ మురళీకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు. ఏడు గంటల 30 నిమిషాలకు చిత్రగీతాలు వినవచ్చు. ఇక 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీల జీవరీతల గురించి ఎల్ జోసెఫ్ గారి ప్రసంగం. ఎనిమిది గంటల 30 నిమిషాలకు విద్యా ఉద్యోగ సమాచారం ఉద్యోగవాణి. 8:35 మీ మాటతో ఓ పాట. శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి నచ్చని చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం. మరి శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0874, ఇది ఎస్టిడి కోడ్ నంబర్, 295038, మరొక నెంబర్ 295039. తొమ్మిది గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం. ఉదయం 10:00 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తలమాణికం కిన్నెరసాని అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఇక 12:10 ప్రసారమయ్యే శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వినవచ్చు. 1:10 ప్రాంతీయ వార్తలు, 1:20 వనితాలోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. మధ్యాహ్నం 2:30 కిన్నెరలహరి, శ్రోతలు కోరిన చిత్రగీతాల కార్యక్రమం. 3:30 ఏకచిత్రగానం. సాయంత్రం 4:00 నాకు నచ్చిన పాట, శ్రోతల మధ్యలోని మధురమైన పాటల పూదోట కార్యక్రమం. సాయంత్రం 5:00 చిత్రగీతాలు.

ఇక సాయంత్రం 6:35 జానపద సంగీతం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. ఇక 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్, రాత్రి 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పాలన ధారావాహిక 4వ భాగం, 8:35 చిత్రగీతాలు, 8:45 సమాచార సంధ్య, రాత్రి 9:00 న్యూస్ అట్ 9, 9:15 స్పాట్ లైట్, రాత్రి 9:30 జాతీయ రూపకం, 10:00 మధురిమ శీర్షికన ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈనాటి ప్రసార వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44:15. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి, అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి అన్నారు. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ ఓఎన్జీసీ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ అమరావతిలోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రిని నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్టంలో ఓఎన్జీసీ చేపడుతున్న ప్రాజెక్టులు, భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, రాష్ట ప్రభుత్వం ఓఎన్జీసీ మధ్య సమన్వయంతో ప్రాజెక్టులను మరింత వేగవంతం చేయాలని సూచించారు. చమురు, సహజవాయువుల అన్వేషణ జరిగే ప్రాంతాల అభివృద్దికి కార్పొరేట్ సామాజిక బాధ్యత సీఎస్ఆర్ నిధులను వినియోగించాలని కోరారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. ఈరోజు పాలమూరు ప్రాంతంలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులను పరిశీలించి వాటి పురోగతిపై ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు. మధ్యాహ్నం నారాయణపేట జిల్లా మక్తల్కు చేరుకుని మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా, కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీల పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకోనున్నారు. సాయంత్రం సోమశిలకు చేరుకుని ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారని అధికారులు తెలిపారు. రేపు కూడా పలు నీటి ప్రాజెక్టులను ముఖ్యమంత్రి పరిశీలించనున్నారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతిలోని శాఖమూరులో అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు స్మృతివనాన్ని ఆయన నిన్న సందర్శించి నివాళులర్పించారు. అనంతరం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రానికి అసలైన గుర్తింపును, ఉనికిని పొట్టి శ్రీరాములు కల్పించారని చెప్పారు. ఆయన ప్రాణత్యాగం వల్లే స్వతంత్ర భారతదేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పాటు జరిగిందని ఉప ముఖ్యమంత్రి పేర్కొంటూ,
1: పొట్టి శ్రీరాములు గారి స్ఫూర్తికి, ఆయన ఆంధ్రజాతి ఐక్యతకి భారతదేశం సమిష్టిగా ఉండాలి, దీని సమగ్రత భంగం కలగకూడదు, దానిలో భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడాలి, వీటన్నిటి నేపథ్యంలో ఆయన బలిదానం జరిగింది కాబట్టి వారి స్ఫూర్తిగా తీసుకుని ఈ రోజున సేనాగళమని మా హైపవర్డ్ ఈ కమిటీ భవిష్యత్తులో ఎవరు కులం గురించి మాట్లాడినా సమిష్టిగా మా నాయకులందరూ దీన్ని వాళ్ళు ఎదుర్కొంటారని మా అందరికీ తెలియజేస్తున్నాను.
0: కేంద్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రామ్దాస్ అథవాలే అధ్యక్షతన జాతీయ సామాజిక న్యాయ మండలి సమావేశాన్ని ఢిల్లీ నుంచి దృశ్య మాధ్యమం విధానంలో నిన్న నిర్వహించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కింద అందిస్తున్న నిధులను అదనంగా 50 లక్షల రూపాయలు పెంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. అలాగే రాష్ట్రానికి కొత్తగా 58 సంక్షేమ వసతి గృహాలను మంజూరు చేయాలని, నిర్మాణాల కోసం ప్రస్తుతం ఇస్తున్న 3 లక్షల రూపాయల నిధిని 5 లక్షలకు పెంచాలని విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. రాష్టంలోని ఆర్మూరు జగిత్యాల జాతీయ రహదారి NH-63 విస్తరణకు ఆమోదం లభించగా హైబ్రిడ్ యాన్యుటీ విధానంలో ఈ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అదేవిధంగా జగిత్యాల కరీంనగర్ జాతీయ రహదారి NH-563 విస్తరణకు కూడా కేబినెట్ ఆమోదం తెలిపిందని, మొత్తం 7,597 కోట్ల రూపాయల వ్యయంతో 190 కిలోమీటర్ల మేర ఈ రెండు జాతీయ రహదారులను 4 వరుసలుగా విస్తరించనున్నామని చెప్పారు. ఈ నిర్ణయంతో ప్రాంతీయ అభివృద్దికి మరింత ప్రయోజనం చేకూరనుందని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వర్షాకాలానికి ముందే నీటి కాలుష్య నివారణ చర్యలను వేగవంతం చేయాలని పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ అధికారులను ఆదేశించారు. విజయవాడలో నిర్వహించిన మున్సిపల్ పబ్లిక్ హెల్త్ ఇంజనీర్ల రాష్టస్థాయి కార్యశాలలో ఆయన నిన్న మాట్లాడుతూ, పురపాలక సంఘాల్లో క్రమం తప్పకుండా సమీక్షలు నిర్వహించాలని సూచించారు. స్వచ్ఛ భారత్ గ్రీన్ కార్పొరేషన్.

0: కన్స్టక్షన్ కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇస్తూ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలియజేస్తూ,
1: విశాఖపట్నం 1400 టన్నులు, విశాఖపట్నం మరొక 600 టన్నులు దాని యొక్క కెపాసిటీని పెంచుతున్నారు. గుంటూరులో పెంచడానికి లేదు, అందుకని విజయవాడ కూడా పెడుతున్నాం. కాబట్టి నేను అందరూ రిక్వెస్ట్ చేస్తున్నా దీని మీద ఎక్కువ ఫోకస్ చేయండి. అయితే ఆ ప్లాంట్ వచ్చాక మనకు 1.5-2 ఇయర్స్ పడుతుంది. ఈ లోపల ఏం చేయాలంటే ప్రాసెసింగ్ యూనిట్, అంటే వచ్చిన చెత్తని ప్లాస్టిక్ సపరేట్ చేయటం, డ్రై సపరేట్ చేయటం, వెట్ సపరేట్ చేయటం, మెన్యూల్ చేయటం, ఆ ప్రాసెసింగ్ ఉంది. అవి 107 ప్లేసుల్లో శాంక్షన్ చేశాం.
0: రష్యా పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మాస్కోలోని అధునాతన రవాణా అభివృద్ది కేంద్రాన్ని నిన్న సందర్శించారు. ఇందులో భాగంగా కేంద్రంలోని సమాచార సాంకేతిక వ్యవస్థ కార్యకలాపాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ సంస్థ అధికారి పావెల్ బోక్షా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మాస్కో రవాణా కేంద్ర అభివృద్దిని వివరించారు. అనంతరం మాస్కో ట్రాఫిక్ నిర్వహణ కేంద్రం పనితీరు, రవాణా నిర్వహణ వ్యవస్థల గురించి అధికారులు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోనూ ఆధునిక సాంకేతిక ఆధారిత ప్రజాసేవల అభివృద్దికి ఇటువంటి నమూనాలు దోహదపడతాయని తెలిపారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడులోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో 101 మంది లబ్దిదారులకు 61,72,000 రూపాయల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఆయన నిన్న పంపిణీ చేశారు. పేద కుటుంబాలు వైద్య ఖర్చులను అధిగమించి ఆర్థికంగా నిలదొక్కునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధి ఉపయోగపడుతుందని మంత్రి సందర్భంగా తెలియజేస్తూ,
2: ఇంత ఉదారంగా పేద ప్రజల సమస్యను అర్థం చేసుకుని గొప్ప మానవత్వంతో దాదాపు 120 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద 1,71,882 రూపాయలు ఎవరైతే ముఖ్యమంత్రి గారి సహాయనిధి నుంచి సహాయం కావాలని చెప్పేసి కోరుకున్నారో వారందరికీ కూడా చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. మన నియోజకవర్గంలో ఇప్పటి వరకు దాదాపు 14.5 కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ కానివ్వండి, ఎన్ఓసీలు కానివ్వండి ఇవ్వటం జరిగిందని చెప్పేసి నేను మనవి చేస్తా ఉన్నాను.
0: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలుస్తామని వైఎస్సార్సీపీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలో పలువురు డీఎస్సీ అభ్యర్థులు ఆయనతో నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల విషయంలో అన్యాయం జరిగిందని భావిస్తున్న అభ్యర్థులకు వైఎస్సార్సీపీ లీగల్ విభాగం పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఎండల తీవ్రత కొనసాగుతోందని రాష్ట విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ఈరోజు రేపు రాష్టంలోని పలు మండలాల్లో వడగాలులు వీచే అవకాశముందని, కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు 43 నుంచి 45 డిగ్రీల సెల్సియస్ వరకు నమోదయ్యే అవకాశముందని పేర్కొంది. అలాగే ద్రోణి ప్రభావంతో కోస్తా జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో తెలంగాణలో ఈరోజు రేపు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉమ్మడి ఆదిలాబాదు జిల్లాతో పాటు నిజామాబాద్, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట జిల్లాలకు ఈరోజు ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. ఇంధన భద్రతను పెంపొందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓఎన్జీసీకి పూర్తి సహకారం అందిస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తెలంగాణలో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందని కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవం, ఆంధ్ర రాష్ట సాధన కోసం అమరజీవి పుట్టి శ్రీరాములు చేసిన త్యాగం చిరస్మరణీయమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలసు పార్థసారథి అన్నారు.

0: 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఆర్థిక స్వావలంబనకు దోహదపడుతుందని తెలిపారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు అన్నారు. సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను మంత్రి ప్రారంభించారు. 123 కంపెనీలు పాల్గొన్న ఈ మేళాకు వేలాది మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. వీరిలో 779 మందికి కంపెనీలు నియామక పత్రాలు అందజేశాయి. స్థానిక సంస్థలు ఆదాయ వనరులను పెంపొందించుకుని ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని రాష్ట ఆర్థిక సంఘం చైర్మన్ సిరిసిల్ల రాజయ్య సూచించారు. జిల్లా సమీకృత కార్యాలయంలో నిర్వహించిన దక్షిణ తెలంగాణ జిల్లాల స్థానిక సంస్థల ప్రాంతీయ సదస్సులో మాట్లాడుతూ పారిశుద్ధ్యం, తాగునీటి సరఫరా, పన్ను వసూళ్లు, పచ్చదనం పెంపు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు. జనగణనలో భాగంగా చేపట్టిన ఇంటింటి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. కందుకూరు గ్రామంలో కొనసాగుతున్న సర్వేను పరిశీలించిన ఆయన వివరాల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోవాలని సూచించారు. అనంతరం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి రైతులకు ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. భూసార పరీక్షల ఆధారంగా ఎరువులు వినియోగిస్తే రైతులు మంచి దిగుబడులు పొందవచ్చని భారతీయ నూనె గింజల ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ఉషా కిరణ్ అన్నారు. పూడూరు మండల కేంద్రంలోని రైతు వేదికలో సమతుల ఎరువుల వినియోగంపై నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో మాట్లాడుతూ భూసారం పెంచేందుకు పచ్చిరొట్ట పైర్లు సాగు చేయాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు పోలీసులు విస్తృతంగా అవగాహన కల్పించాలని ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి సూచించారు. జిల్లేడు, చౌదరిగూడ, కొందుర్గు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. అనుమానాస్పద ఫోన్స్ కు బ్యాంకు వివరాలు, ఓటీపీలు చెప్పవద్దని ప్రజలకు సూచించారు. కందుకూరు మండలంలోని దాసర్లపల్లిలో యాదవ డైరీ మిల్క్ బూత్ లో పాలను కల్తీ చేస్తున్నారనే సమాచారంతో పోలీసులు దాడి నిర్వహించారు. తనిఖీల్లో పాలు ఎక్కువ కాలం నిల్వ ఉండేందుకు హైడ్రోజన్ పరాక్సైడ్ ద్రావణం కలుపుతున్న నిర్వాహకుడు మారమోని శ్రీశైలంపై కేసు నమోదు చేశారు. 80 లీటర్ల కల్తీ పాలు, 300 మిల్లీలీటర్ల హైడ్రోజన్ పరాక్సైడ్ స్వాధీనం చేసుకున్నారు. కుసుమ పంట సాగు చేసిన రైతులను ఆదుకోవాలని కోరుతూ బీజేపీ నాయకులు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు వినతి పత్రాన్ని అందజేశారు. కందుకూరు మండలంలోని నేదునూరులో సాగు చేసిన కుసుమ పంటను కొనుగోలు చేయకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని నాయకులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. హెచ్ఎండీఏ పరిధిలోని చెరువుల్లో గుర్రపుడెక్క తొలగించి సుందరీకరణ పనులు చేపట్టాలని ఎమ్మెల్యే సబితారెడ్డి అన్నారు. మీర్పేట్ చందన చెరువులో గుర్రపుడెక్క తొలగింపు పనులు ప్రారంభించారు. దోమల సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. రైతుల సమస్యల పరిష్కారం, ధాన్యం కొనుగోలు విషయంలో రాష్టంలోని కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట అధ్యకులు రామచందర్రావు విమర్శించారు. మన్నెగూడలో నిర్వహించిన పార్టీలో చేరిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ రాష్టంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ ధీమాను వ్యక్తం చేశారు. పాలమూరు ప్రాజెక్టు పేరుతో మాజీ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజలను మోసం చేశారని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. షాద్నగర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలోని ప్రాజెక్టు పనులను పూర్తి చేయకుండా గత బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందన్నారు. జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పలు ప్రాంతాల్లో పంటలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆమనగల్లు, షాద్నగర్ మండలాల్లో వరిధాన్యం తడవగా మామిడి తోటలకు భారీ నష్టం వాటిల్లింది. పలుచోట్ల ఇళ్ల పైకప్పులు ఎగిరిపోగా చెట్లు నేలకూలాయి. ప్రభుత్వం చేపట్టిన జనగణనను పారదర్శకంగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ సూచించారు. తుక్కగూడలో జరుగుతున్న సర్వేను పరిశీలించారు. ఎన్యూమరేటర్లు ప్రతి ఇంటికి వెళ్లి పూర్తి వివరాలు సేకరించాలని ఆదేశించారు.
1: ఇంతవరకు బి రమేష్ గారు అందించిన రంగారెడ్డి జిల్లా సమాచార లేఖ విన్నారు. లేఖ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
2: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: పాటు జరిగే రెండవ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈ రోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాధి వ్యాప్తి విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వర్తకం, పెట్టుబడులు, ఫార్మాసూటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాల్లో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక పారిశ్రామిక సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలను అన్వేషించడానికి వెనుజులా ప్రతినిధి బృందం ఇంధనం, ఫార్మాసూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. ఇంధన పెట్టుబడి రంగాల్లో వెనుజులాకు భారత్ ఒక ముఖ్యమైన భాగస్వామిగా ఉంటూ వస్తోంది. ఇంధన రంగంలో భారతీయ పిఎస్యులు వెనుజులాలో భారీగా పెట్టుబడులు పెట్టాయి. అలాగే అక్కడ తమ ఉనికిని మరింత విస్తరించుకోవడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి. వారణాసిలో 2 రోజుల పాటు 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయి. ఈ సదస్సులో చైనా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇథియోపియా, ఇండోనేషియాలతో సహా 11 దేశాల ప్రతినిధులు పాల్గొంటారు. సీనియర్ దౌత్యవేత్తలు, విధాన రూపకర్తలు, సాంస్కృతిక రంగానికి చెందిన నిపుణులు వివిధ అంశాలపై చర్చిస్తారు. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా విమాన ఇంధన ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో దేశీయ విమానయాన సంస్థలను ఆదుకునేందుకు కేంద్ర కేబినెట్ 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఆమోదించింది. న్యూఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ నిధులు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు అందుతాయని, ఇది విమానయాన రంగంపై ఆధారపడిన 77 లక్షల మంది ఉద్యోగులను రక్షిస్తుందని పేర్కొన్నారు. పశ్చిమాసియా సంక్షోభం వల్ల లీటర్ ఏటీఎఫ్ ధర మార్చిలో 60.5 రూపాయలు ఉంటే మే నెల నాటికి 142 రూపాయలకు పెరిగిందని చెప్పారు.
1: ATF price stabilization fund mein basically ek self sustaining revolving fund banaya gaya. ATF price for the airline carriers who want to participate in this unko ek stable ATF price abhi current crisis ke dauran mile ki isse hamare entire aviation sector mein kareeb 70 lakh se adhik jo jobs hain jinke upar impact padna aarambh hone laga tha because of the stress in the sector wo isse significantly mitigate ho.
0: ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు కాలుష్యాన్ని తగ్గించేందుకు వీలుగా పాత ట్రక్కులు, బస్సుల స్థానంలో కొత్త వాహనాలను తీసుకొచ్చేందుకు 9,585 కోట్ల రూపాయలతో కూడిన ప్రత్యేక పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. ఈ 2 ఏళ్ల పథకం ద్వారా దాదాపు 2 లక్షల పాత ట్రక్కులు, 16,000 బస్సుల స్థానంలో BS6 లేదా ఎలక్ట్రిక్ వాహనాలను ప్రవేశపెడతారు.
2: दिल्ली के पॉल्यूशन को रोकने के लिए एक लगातार कई स्टेप्स लिए जा रहे हैं. उन स्टेप में एक बहुत बड़ा निर्णय लिया गया कि जो 40% कॉन्ट्रीब्यूशन है पार्टिकुलेट मटेरियल का वो ट्रांसपोर्टेशन सेक्टर के कारण आता है और उस ट्रांसपोर्टेशन में जो सबसे बड़ा कॉन्ट्रीब्यूटर है हैवी ट्रक्स और बसेस, पुरानी ट्रकों और बसों को रिप्लेस करने का इसमें फैसला लिया गया.
0: आकाशवाणी वार्ताలు వింటున్నారు. केंद्र होम मंत्री अमित शाह ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంత ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమూర వద్ద ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ BSF సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమాపేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటన పురస్కరించుకుని రాష్ట ప్రభుత్వం కూడా

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనుజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో రెండు

0: ఒక ఉన్నత స్థాయి పరిపాలన భద్రతా సమీక్షా సమాపేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత్ లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమాపేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమాపేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్యాల పెంపుదల సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిణామాల గురించి వారు చర్చించారు. ఈ సందర్బంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: ప్రపంచవ్యాప్తంగా యోగాకు విపరీతమైన ప్రజాదరణ లభిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. గుజరాత్లోని అహ్మదాబాద్లో నిర్వహిస్తున్న 1వ ప్రపంచ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2026 ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్ పద్దతిలో పాల్గొంటారు. ఈ వేదిక ప్రపంచవ్యాప్తంగా ఉన్న యోగాభిమానులను ఒకచోటకు చేరుస్తుందని మోదీ అన్నారు. అంతర్జాతీయ క్రీడారంగంలో యోగాసనాలకు ఇదొక కీలకమైన మైలురాయిగా నిలుస్తుందని ప్రధానమంత్రి అభివర్ణించారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని చెప్పారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగు దేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. కేరళ, మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికను జారీ చేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరాఖండ్, ఈశాన్య భారతంలోని కొన్ని ప్రాంతాలు, పశ్చిమ బెంగాల్, కర్ణాటక, కొంకణ్, గోవా, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్లలో కూడా భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, గిల్గిట్, బల్టిస్తాన్, ముజఫరాబాద్ ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. రాబోయే 2 రోజుల్లో ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మహారాష్టలో ఉరుములు, మెరుపులు సంభవించే అవకాశం ఉందని ఐఎండి పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యకులు డెల్సీ రోడ్రిగ్స్ ల మధ్య ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. వారణాసిలో 2 రోజుల పాటు జరిగే 2వ బ్రిక్స్ సాంస్కృతిక వర్కింగ్ గ్రూప్ సమావేశాలు ఈరోజు ప్రారంభమవుతాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వ్యాప్తి వేగంగా విస్తరిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం డాక్టర్ సలహాలు శీర్షికన నరాల బలహీనతకు కారణాలు, చికిత్స గురించి డాక్టర్ మురళీకృష్ణ గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కొలిపాక శంకరరావు.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి డాక్టర్ సలహాలు కార్యక్రమంలో ప్రముఖ న్యూరాలజిస్ట్ డాక్టర్ పిఎస్ మురళీకృష్ణ గారిని ఆహ్వానించాం. వీరు ఎంతో మందికి ఈ న్యూరో విభాగంలో చక్కటి చికిత్స అందిస్తూ ఉన్నారు. మన శ్రోతలకి కొంత అపోహలున్నాయి ఈ న్యూరో విషయంలో. నమస్కారం అండి డాక్టర్ గారు. ముఖ్యంగా శరీరంలో నాడీ వ్యవస్థ అనేది ఆరోగ్యంగా ఉండడానికి ఎంతవరకు సహకరిస్తుంది?
1: నాడీ వ్యవస్థ అనేది రెండు రకాలుగా ఉంటుందండి. ఏమంటే, ఒకటి సెంట్రల్ నర్వస్ సిస్టమ్, ఇంకోటి పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అంటే మెదడు, మన వెన్నుపూస, వెన్నుపూస లోపల ఉన్న స్పైనల్ కార్డ్ అనే ఒక గుజ్జు లాంటి పదార్థము. దాని తర్వాత పెరిఫరల్ నర్వస్ సిస్టమ్. పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ అంటే ఈ స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే బయటకు వచ్చే నరాలు, అవి చేతులకు వస్తుంది, కాళ్ళకి వస్తుంది, మన నడుముకి వస్తుంది, మన కంటికి సంబంధించిన నరాలు కూడా వస్తుంది.
0: బాడీ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది. ఓకే.
1: అట్లా మెదడు అంటే దాంట్లో కూడా పెద్ద మెదడు, చిన్న మెదడు. మనకు చిన్నప్పటి నుంచి తెలిసిందే అది, పెద్ద మెదడు చిన్న మెదడు అనేది. చిన్న మెదడు అనేది ఏంటంటే మనం ఊపిరి తీసుకోవడానికి, మన గుండె కరెక్ట్ గా కొట్టుకోవడానికి దాని కంట్రోల్ ఉంటుంది చిన్న మెదడు అనేది. ప్లస్ మనం కంటి నరాలు, మనము కళ్ళు ఇట్లా తిప్పాలన్నా మన కంటి సెంట్రల్, తర్వాత మన ఫేస్ కి సంబంధించిన సెన్సేషన్ కానీ, మనం ఫేస్ మా కండరాలు ఉన్న సెన్సేషన్ కానీ, మా ఇంకోటి మన బ్యాలెన్స్ అంటే మనం కరెక్ట్గా నడుస్తున్నామా లేదా, ఒకవేళ చిన్న మెదడు ఏమన్నా ప్రాబ్లం వచ్చిందంటే మనం సరిగ్గా నడవలేమన్నమాట. ఇప్పుడు మందు తాగే వాళ్ళకి ఎక్కువ ఈ చిన్న మెదడు అనేది ఎక్కువ అఫెక్ట్ అవుతుంది. అందుకే వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ లేకుండా ఆల్కహాలిక్ గెయిట్ అంటారు. గెయిట్ అంటే నడవడం అన్నమాట. ఆల్కహాలిక్ అంటే వాళ్ళు మందు తాగినట్టు నడుస్తున్నావు ఏంట్రా అని అడుగుతారు అన్నమాట. అది చిన్న మెదడులో ఉన్న పక్షవాతంకి దానికి సంబంధించింది.
0: ముఖ్యంగా మరి ఈ నాడీ వ్యవస్థ అనేది పదిలంగా ఉంది, పటిష్టంగా ఉంది, ఎటువంటి రుగ్మత లేకుండా ఉంది అనేది ఎప్పుడు మనం గుర్తించవచ్చు? అది సమస్యని క్రియేట్ చేసినప్పుడు మనిషి శరీరంలో ఎలాంటి మార్పులు సంభవించే అవకాశం ఉంటుంది?
1: మెదడు వెన్నుపూసలకు సంబంధించిన అంటే చాలా రకాల వ్యాధులు ఉంటాయి. కొన్ని వేల రకాల వ్యాధులు అనేది ఉన్నాయి. ఏదంటే ఇప్పుడు మెదడుకు సంబంధించింది అంటే ఇప్పుడు పేషెంట్ కామన్ సింప్టమ్స్ అంటే తలనొప్పి, వాంతులు, వాళ్ళకి వామిటింగ్ సెన్సేషన్ రాకుండా ఉండే వాంతులు వచ్చాయి అని అంటే దాంట్లో తలలో క్యాన్సర్ లాంటి ఏమన్నా ఉందా, తర్వాత జ్వరం వల్ల వచ్చిన తలనొప్పి అంటే మెదడుకి ఏమైనా ఇన్ఫెక్షన్ లాంటిది ఏమన్నా వచ్చిందా, ఇవి చూసుకోవాలి. తర్వాత ఏంటంటే ఇప్పుడు సిగరెట్లు, బీడి, మందు, పాన్, గుట్కా, తంబాకు, అంబరు ఇలాంటివి తేగే వాళ్ళకి ఇవి ఇవన్నీ అడిక్షన్స్ అనమాట. వీటి వల్ల ఏమవుతుందంటే బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. బ్లడ్ చిక్కగా అయిపోయి క్లాటింగ్ కెపాసిటీ అనేది పెరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే పక్షవాతం రావడము, గుండె నొప్పి రావడము, ఇవన్నీ ఎక్కడైతే బ్లడ్ క్లాటింగ్ అవుతుందో దానికి సంబంధించింది ఏరియా మొత్తం చచ్చిపోతుంది అనమాట. మనం ఇమ్మీడియట్ గా అంటే దాని పక్షవాతం అని అంటారు. బ్లడ్ క్లాటింగ్ అని అంటే పక్షవాతము, బ్లడ్ చిట్లడం కూడా పక్షవాతమే. ఈ ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో, ఏవైతే కొంచెం బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయో, వీటి వల్ల ఈ బ్లడ్ క్లాటింగ్ కెపాసిటీ అనేది ఎక్కువ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బీపీ, షుగర్లు కూడా వస్తాయి. ఇవన్నీ ఏంటంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనమాట. ఈ బీపీ కానీ, షుగర్ కానీ, తర్వాత అదండి బాగా లావ్ ఎక్కువ ఉండడం కానీ, ఒబేసిటీ ఉండడం కానీ, లేకపోతే ఇంకా హై రిస్క్ ఫ్యాక్టర్స్ ఇంకేమన్నా కిడ్నీ ప్రాబ్లం ఉండడం వల్ల కానీ, ఇవన్నీ వీటి వల్ల ఏమంటారంటే సెకండరీగా మనకి పక్షవాతం కానీ ఇవన్నీ వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
0: డాక్టర్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి, నాడీ వ్యవస్థ డైరెక్ట్ గా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, లేకపోతే బ్లడ్ క్లాటింగ్ అవడం వల్ల కానీ, లేకపోతే ఏదైనా అవయవం దాని పనితీరులో మార్పు వల్ల కానీ జరిగే ప్రమాదంలోకి నెట్టుకుపోయే ప్రమాదం ఉందంటారా?
1: ఇవి రెండు రకాలుగా ఉంటుందండి. మీరు చెప్పింది రెండు రకాలుగానే ఉంటుంది. ఒకటి మనకేందంటే మెదడు, ఇప్పుడు మన బాడీలో అన్ని ఆర్గాన్స్ కి అంటే అన్ని అవయవాలకి మనకి బ్లడ్ సప్లై అనేది ఇంపార్టెంట్. మనకి చర్మం గానీ, తర్వాత గుండెకి గానీ, కిడ్నీకి గానీ, అన్నిటికీ రక్త సరఫరా అనేది ఉంటుంది. అట్లే మెదడుకు కూడా. ఎప్పుడైతే రక్త సరఫరా అనేది పనిచేయకుండా పోతుందో దానికి సంబంధించిన వ్యాధులు వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ పక్షవాతం గాని. ఇంకోటి ఏంటంటే డైరెక్ట్ గా బ్రెయిన్ కి సంబంధించిన వ్యాధులు అనమాట. అంటే ఏంటంటే క్యాన్సర్, ఇప్పుడు బ్రెయిన్ క్యాన్సర్ వచ్చింది అనుకోండి, అంటే క్యాన్సర్ అంటే ఏంటంటే ఒక అవయవము ఎక్కువగా పనిచేసాడు అనమాట. అంటే మామూలు నార్మల్ ఫంక్షన్ కంటే కూడా ఎక్కువ పనిచేస్తుంది అది. మితంగా తింటే ఔషధము, అమితంగా తింటే విషం అన్నట్టు మనకి ఏదన్నా సరే బాడీలో ఒక ఒక లెవెల్ ఆఫ్ ఫంక్షనే ఉండాలి, ఒక లెవెల్ ఆఫ్ పనితీరే ఉండాలి. దానికంటే ఎక్కువ వచ్చింది అనుకోండి అది కష్టమైపోతుంది. అంటే సేమ్ బ్రెయిన్ కి ఇంకోటి కొన్ని వ్యాధులు ఉంటాయి, మల్టిపుల్ స్క్లెరోసిస్ అని. అవేంటంటే డైరెక్ట్ గా ఆ నర్వ్స్ మీద యాక్ట్ అవుతుంది అనమాట. అట్లా ఇప్పుడు కొన్ని వ్యాధులు ఉంటాయి నరాలకు సంబంధించింది. ఇప్పుడు జీబీఎస్ అనే ఒక వ్యాధి ఉంది. ఆ జీబీఎస్ అనే వ్యాధి అంటే డైరెక్ట్ గా నర్వ్స్ మీద యాక్ట్ అయిపోతుంది అనమాట. అది

0: జిబిఎస్ అంటే గుల్లియన్ బ్యారే సిండ్రోమ్ అంటారు. ఇంకా అది ఇమ్మీడియట్ గా మనం కొద్ది రోజుల లోపల అది చాలా ఎక్కువైపోతుంది, కొంతమంది వెంటిలేటర్ మీద కూడా వెళ్ళిపోతారు. అట్లా
1: అంటే ఈ నరాల మీద ఎఫెక్ట్ పడినప్పుడు శరీరంలో ఎలాంటి మార్పులు మనం గమనించవచ్చు?
0: ఇప్పుడు ఫర్ సపోజ్ పక్షవాతం వచ్చింది అనుకోండి, కుడి చేయి కుడి కాలు పనిచేయకపోవడము, ఎడమ చేయి ఎడమ కాలు పనిచేయకపోవడము, లేకపోతే కుడి సైడ్ ఫేస్ ఎడమ సైడ్ కాలు చేయి పనిచేయకపోవడము, ఇంకోటి ఏంటంటే నడవలేకపోవడము, నడవలేకపోవడం అంటే కింద కూర్చొని నుంచి పైకి లేయలేకపోవడము, ఏదైనా పట్టుకుంటే గ్రిప్ లేకపోవడము, ఇవన్నీ నాడీ

0: కాలు చేయి పనిచేయకపోవడము, ఇంకోటి ఏంటంటే నడవలేకపోవడము, నడవలేకపోవడం అంటే కింద కూర్చొని నుంచి పైకి లేయలేకపోవడము, ఏదన్నా పట్టుకుంటే గ్రిప్ లేకపోవడము, ఇవన్నీ నాడీ పెరిఫరల్ నర్వస్ సిస్టమ్ ఉన్న ప్రాబ్లమ్స్ అన్నమాట ఇవన్నీ.
1: అయితే కొంతమందిలో మనం చూస్తుంటాం ఒక ఏజ్ వచ్చిన తర్వాత చేతులు ఇలా ఊపడం గానీ లేదంటే మెడలు ఇలా వనకడం గానీ జరుగుతూ ఉంటుంది, ఇది ఎందుకు చేత అంటారు?
0: ఇది రెండు రకాలుగా కూడా చూసుకోవచ్చు. ఒకటి ఏంటంటే మెడకు సంబంధించిన వ్యాధులు చూసుకోవచ్చు, తర్వాత తలకు సంబంధించిన వ్యాధి కూడా అయి ఉండొచ్చు. ఇది పార్కిన్సోనిజం మనకు వ్యాధి ఉంది. ఇది ఏంటంటే వణుకుడు రోగం అనమాట. ఇది కొంచెం ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళకి వస్తుంది, మోర్ దెన్ 60 ఇయర్స్ వాళ్ళకి, 60 ఇయర్స్ అబో ఉండే వాళ్ళకి వస్తుంది. వాళ్ళు ఏంటంటే ఒక చెయ్యి ఒక కాలు ఎప్పుడు వణుకుతూ ఉంటుంది, తర్వాత వాళ్ళు నడవలేకపోతారు అనమాట. అంటే వాళ్ళు స్లోగా నడుస్తారు, వాళ్ళ యాక్టివిటీస్ అన్ని స్లోగా చేస్తారు. అంటే ఫర్ సపోజ్ బ్రష్ చేయడం కానీ, ఇంతకుముందు 2 నిమిషాల్లో చేసుకునే వాళ్ళు ఇప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు అవుతుంది. స్నానం కూడా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు చేసేవాళ్ళు అర్ధ గంట అయినా కూడా వాళ్ళు స్నానం నుంచి బయటికి రారు. ఎందుకంటే వాళ్ళకి మగ్గు పట్టుకోవడానికి కష్టమవుతుంది, మగ్గులో స్నానం చేయడానికి కష్టమవుతుంది, వాళ్ళకి బట్టలు వేసుకోవడానికి కష్టం, అన్ని కష్టమవుతుంది. అది ఆ వాటర్ వల్ల ఏమవుతుందంటే స్లోనెస్ ఆఫ్ యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటారు. యాక్టివిటీస్ ఆఫ్ డైలీ లివింగ్ అంటే మనం రోజు చేసే దినచర్య, బ్రషింగ్, బాతింగ్ అంటే స్నానం చేయడము, బ్రష్ చేసుకోవడము, అన్నం తినడము, తర్వాత మనము నడవడము. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మనము ఒక 100 మీటర్లు మనం ఒక 2 నిమిషాలు నడిచే వాళ్ళము, వాళ్ళు 2 నిమిషాల్లో కాకుండా వాళ్ళు 20 నిమిషాలు నడుస్తారు 100 మీటర్లు. వీటన్నిటి ఏంటంటే ఒక ఓవర్ పీరియడ్ ఆఫ్ ఇయర్స్ అనమాట. కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళకి అలా ఉండి ఉండి ఉండి వాళ్ళు ఏంటంటే లాస్ట్కి వాళ్ళకి ఎక్కువ అయిపోయిన తర్వాత డాక్టర్ దగ్గరికి అనేది వస్తారు. మనం ముందుగానే మనం వాళ్ళని చూసామంటే ఇంట్లో వాళ్ళని అబ్జర్వ్ చేయమని చెప్తే వాళ్ళు అలర్ట్ అయ్యి ముందుగానే వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటే వ్యాధి అనేది ప్రోగ్రెస్ కాకుండా ఉంటుంది.
1: ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వచ్చేసింది, ఇప్పుడు ఉన్నటువంటి జనరేషన్ యంగ్ జనరేషన్ కూడా మరి ఈ నరాలకు సంబంధించిన వ్యాధులతో ఇబ్బంది పడుతూ ఉన్నారు, దీనికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి?
0: ముఖ్యంగా అయితే సెల్ ఫోన్ అని చెప్పొచ్చు. సెల్ ఫోన్ వల్ల అది కొంచెం రేడియేషన్ అయ్యి కొంచెం బ్రెయిన్ క్యాన్సర్లు అనేది కొంచెం ఎక్కువ కూడా రావచ్చు. ప్లస్ దీనివల్ల వినికిడి రూపం అనేది వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా యువత ఇప్పుడు అందరూ ఆల్కహాలిక్స్ ఉన్నారు ఎక్కువ మంది, సిగరెట్లు, బీడీలు. వీళ్ళకి ఏంటంటే చిన్న వయసులోనే గుండె నొప్పి రావడము, పక్షవాతం రావడము, తర్వాత సివిటీ అనే ఒక ప్రాబ్లం ఉంటుంది. అది ఏంటంటే మన నరాల్లో సిరలు దమనలు అంటారు కదా, ఆ సిరలు దమనలో దమనలు ఇట్లా వచ్చింది అని అంటే ఒక టైప్ ఆఫ్ స్ట్రోక్ వస్తుంది, ఒక టైప్ ఆఫ్ పక్షవాతము. సిరలు వచ్చిందని అంటే అది ఒక టైప్ ఆఫ్ పక్షవాతం అనమాట. వీటన్నిటికి ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి.
1: ఒకసారి నాడీ వ్యవస్థ దెబ్బతినేది అని గమనించిన తర్వాత యాజ్ ఏ డాక్టర్ గా ఆ నాడీ వ్యవస్థని పటిష్టం చేయడానికి ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది, దానికి ఏమైనా ఎక్సర్సైజెస్ ఉంటాయా?
0: ఫిజియోథెరపీ అయితే చేసుకోవచ్చు అండి, కానీ కొన్ని వ్యాధులు ఉంటాయి. ఇప్పుడు ఫిట్స్ ప్రాబ్లం అనేది ఉంటుంది, దాంట్లో ఈ సిటీ స్కాన్ కానీ ఎంఆర్ఐ కానీ ఇవైందంటే మనకు డయాగ్నోస్టిక్స్ అనమాట. ఇప్పుడు ఫర్ సపోజ్ ఫిట్స్ ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చిన్నప్పుడే ఫిట్స్ వచ్చింది అని అంటే మోస్ట్లీ అది జీవితాంతం వాడాల్సిన మందులు ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు ఫర్ సపోజ్ మానేసినా కూడా వాళ్ళకి ఇంకా ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒకేసారి 10-15 సార్లు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి ఒకవేళ మందులు మానేస్తే. వాళ్ళు ఏంటంటే కరెక్ట్ గా డయాగ్నోసిస్ అనేది చాలా ఇంపార్టెంట్, అంటే వ్యాధి నిర్ధారణ అనేది ఇంపార్టెంట్. ఆ వ్యాధి నిర్ధారణ చేసిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు సిటీ స్కాన్, ఎంఆర్ఐలు అనేది మనకి ఒక జస్ట్ ఫర్ డయాగ్నోస్టిక్ పర్పస్ అనమాట. అంటే ఇప్పుడు సిటీ స్కాన్ లో మనకి ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, టీబీ ఇన్ఫెక్షన్ ఉంది, లేకపోతే బద్ది పొరుగు ఇన్ఫెక్షన్ ఏమన్నా ఉంది, లేకపోతే క్యాన్సర్ ఏమన్నా ఉంది, ఇవి తెలుస్తుంది అనమాట దీనివల్ల. అప్పుడు ఏమవుతుందంటే మనకు ఆ క్యాన్సర్ ని రిమూవ్ చేసామనుకోండి, మళ్ళీ ఫ్యూచర్ లో వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఫర్ సపోజ్ ఇన్ఫెక్షన్ మనము ట్రీట్ చేసామనుకోండి, మళ్ళీ ఫ్యూచర్ లో ఇన్ఫెక్షన్ రాకుండా ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటుంది.
1: ఒకసారి ఎఫెక్ట్ అయింది మరి ఫిజియోథెరపీకి వెళ్తున్నారు, వెళ్తున్నప్పుడు అతనికి ఉన్నటువంటి దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉంటాయి.
0: అవును,
1: మరి దీన్ని బ్యాలెన్స్ చేస్తూ నాడీ వ్యవస్థని మనం కాపాడాలంటే ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు మీరు?
0: ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు కొన్ని ఉందే అంటే దానికి ఖచ్చితంగా దీర్ఘకాలికంగా మందులు కూడా వాడుకోవాలి. మనం మందులు వాడలేదు అని అంటే అది మళ్ళీ రివర్స్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ.
1: ఫర్ సపోజ్
0: కంటిన్యూ చేయాలి, డాక్టర్ సలహా పాటించి ఫిజియోథెరపీ విత్ మందులు ఇవి వేసుకున్నారంటే కొంచెం తొందరగా తగ్గే అవకాశాలు ఎక్కువ. అప్పుడు ఓన్లీ ఫ్యూచర్ లో అంటే రాబోయే రోజుల్లో కొంచెం ఓన్లీ 1-2 మందుల మీద మాత్రమే ఆధారపడాల్సి వస్తుంది, ఎక్సర్సైజ్ చేసుకుంటే సరిపోతుంది.
1: కానీ సుశిక్షితులైన డాక్టర్స్ ఆధ్వర్యంలో చేస్తే ఫలితాలు ఎక్కువగా వస్తాయి.
0: ఎప్పుడంటే అది ప్రాబ్లం వచ్చిన వెంటనే, వాళ్ళ అవసరం ఎప్పుడు వరకు అని అంటే ప్రాబ్లం వచ్చిన వెంటనే. ఆ తర్వాత ఇప్పుడు దీర్ఘకాలిక అంటే వాళ్ళు రోజు ఫిజియోథెరపీకి వెళ్ళలేరుగా, వాళ్ళు అప్పటికప్పుడు చేయించుకొని ఎప్పుడైతే ప్రాబ్లం మీకు ఉంది అని డాక్టర్ చెప్తాడో అప్పటికప్పుడు చేయించుకొని ఫిజియోథెరపీ లాంటివి, దాని తర్వాత దీర్ఘకాలిక ఒక 2 ఇయర్స్ 3 ఇయర్స్ తర్వాత ఇంట్లోనే చేసుకునేటట్టు వాళ్ళు

0: ట్రైన్ అవ్వాలి.
1: అంటే అది ట్రైన్ చేస్తూ మెడిసిన్ కూడా వాడాలంటే,
0: మెడిసిన్ కూడా వాడాలి,
1: కంపల్సరీ
0: కంపల్సరీ వాడుకోవాలి.
1: అంటే కొన్ని రకమైన రుగ్మతలు ఉంటాయి, ఇప్పుడు షుగర్ పేషెంట్స్ ఉంటారు, బీపీ పేషెంట్స్ ఉంటారు, వీళ్ళకి లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అందుతుంది మెడిసిన్ ద్వారా. అలాగే నరాల బలహీనత వచ్చిన వాళ్ళకి కూడా లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ ఉంటుందా, లేకపోతే సర్టన్ పీరియడ్ వరకు తీసుకున్న తర్వాత ఇది సెట్ అయింది అని తర్వాత ఆపేయచ్చా?
0: ఇప్పుడు మా దగ్గరకు వచ్చే పేషెంట్స్ షుగర్ వల్ల నర్వ్ డ్యామేజ్ ఉన్న వాళ్ళు, అంటే డయాబెటిక్ న్యూరోపతి అంటారు. ఇప్పుడు మెయిన్ గా షుగర్ అయితే నా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ ఇప్పటి వరకు అయితే షుగర్ కంట్రోల్లో ఉండడం లేదు చాలా మందికి. అది కారణాలు ఏదన్నా అవ్వచ్చు, కానీ షుగర్ అయితే కంట్రోల్లో ఉండటం లేదు. ఎప్పుడైతే షుగర్ కంట్రోల్లో ఉండకుండా ఉంటుందో వాళ్ళకి నర్వ్ డ్యామేజ్ కూడా అలానే జరుగుతూనే ఉంటుంది. మనము షుగర్ మెయిన్ కంట్రోల్లో ఉండాలి, బీపీ అనేది మెయిన్ కంట్రోల్లో ఉండాలి. ఎంతవరకు నర్వ్ బలం ఉంటుందో అంతవరకు మనం నర్వ్ బలానికి సంబంధించిన టాబ్లెట్స్ అనేది రెగ్యులర్ గా వాడుకోవాలి, కంపల్సరీ వాడుకోవాలి. ఎట్ ఏ సర్టెన్ పీరియడ్ ఆఫ్ టైం, అంటే ఇంచుమించు కనీసం ఒకటి రెండు సంవత్సరాలు అయితే కంపల్సరీగా వాడుకోవాలి. మంచి షుగర్ కంట్రోల్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా అది కూడా కొంచెం డ్యామేజ్ అనేది కొంచెం తగ్గుతుంది, కాబట్టి మనం అంత ఎక్కువ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండకపోవచ్చు.
1: ప్రజల్లో ఒక అపోహ ఏంటంటే, బాడీలో ఏదైనా ఎఫెక్ట్ అయినప్పుడు, రుగ్మత కనబడ్డప్పుడు, తనకి ఏదో అవయం పనిచేయట్లేదు, లేకపోతే ఏదో జబ్బు వచ్చింది అనుకున్నప్పుడు, వెంటనే నాడీ వ్యవస్థ మీద ఎఫెక్ట్ అయింది అని గుర్తించకుండా ఆర్థో దగ్గరికి వెళ్ళడం కానీ, ఫిజియో దగ్గరికి వెళ్ళడం కానీ, లేకపోతే వైద్యుడి దగ్గరికి వెళ్ళడం కానీ చేస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు డయాగ్నోసిస్ చేసిన తర్వాత కానీ ఫైనల్ గా ఈ నాడీ వ్యవస్థ మీద ప్రభావం ఉంది, దీనివల్ల మనకి ఇటువంటి ప్రమాదం కలిగే అవకాశం ఉందని గుర్తిస్తున్నారు. ఇలా గుర్తించకుండా వాళ్ళలో అవగాహన కలిగించడానికి ఎలాంటి సూచనలు చేస్తారు మీరు?
0: అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డిస్క్ ప్రాబ్లం వచ్చింది, మెడలో డిస్క్ ప్రాబ్లం ఉంది, నడుములో డిస్క్ ప్రాబ్లం ఉంది, ఇవి డిస్క్ సంబంధించింది అంటే వెన్నుపూసకు సంబంధించింది, మెయిన్ ఫస్ట్ ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్తారు. ఆర్థోపెడిషన్ దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ట్రీట్మెంట్ ఇస్తారు. వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ మేము ఇచ్చే ట్రీట్మెంట్ ఒకటే ఉంటుంది, ఎక్కువ తేడా అయితే ఏముండదు. ఏమైతుందంటే ఆ డిస్క్ ప్రాబ్లం వల్ల ఎక్కువ నడవలేకపోవడం గానీ, లేకపోతే వాళ్ళు ఇచ్చిన మందులతో కూడా వాళ్ళకి రెస్పాండ్ కాలేదు అన్నప్పుడు, అప్పుడు నరాలకు సంబంధించిన ఎక్కువ ఇంపాక్ట్ ఒకవేళ ఉంటే మాత్రము అప్పుడు న్యూరో ఫిజిషియన్ గానీ న్యూరో సర్జరీ డాక్టర్ దగ్గర కానీ వెళ్లాల్సి వస్తుంది.
1: మొదటి నుంచి కూడా ఒక మనిషి తన బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ కరెక్ట్ గా ఉంచుకోవడం కోసం, నాడీ వ్యవస్థను పటిష్టంగా ఉంచుకోవడం కోసం ఎలాంటి డైట్ తీసుకోవాలి?
0: ఫస్ట్ ఈ అడిక్షన్స్ అనేది మానేసేయాలి. సిగరెట్లు, బీడీ, మందు, ఇవన్నీ, పాన్, గుట్కా, తంబాకు, అంబరు, ఇలాంటివన్నీ మానేసేయాలి. మంచి ఆకుకూరలు, చికెన్, మటన్ కూడా అన్ని తినచ్చు, అట్లేం లేదు దానికి. కానీ ఏంటంటే ఎంత మోతాదులో తింటే అంత మంచిది, దానికంటే ఎక్కువ తినకూడదు.
1: ఇప్పుడు మీరు చెప్పారు కొన్ని అడిక్షన్స్ ఉన్నాయనేసి, కానీ మహిళల్లో ఈ అడిక్షన్స్ కి అలవాటు పడ్డ వాళ్ళ సంఖ్య చాలా తక్కువగా ఉంటుంది కదా, మరి వాళ్ళలో కూడా మనం ఈ నాడీ వ్యవస్థ మీద ప్రమాదాలు చూస్తున్నాం.
0: వాళ్ళకి బీపీ షుగర్లు ఉంటున్నాయి, వాళ్ళకి బీపీ షుగర్లు అనేది ఉంటున్నాయి,
1: అందుచేత
0: వస్తున్నాయి వాళ్ళకి. బీపీ షుగర్లు ఎందుకు వస్తున్నాయంటే ఇంకా మన ఫుడ్ హ్యాబిట్స్, మనం తినే ఫుడ్ అనేది షుగర్ డయాబెటీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది చాలా మందికి.
1: ఏమేమి మనం అవాయిడ్ చేయొచ్చు తీసుకునే దాంట్లో?
0: యాక్చువల్ గా మనం ఫుల్లీ పాలిష్డ్ రైస్ తీసుకుంటున్నాం. ఫుల్లీ పాలిష్డ్ రైస్ కాకుండా పార్బాయిల్ రైస్, కొంచెం పాలిష్డ్ రైస్ కాకుండా అన్పాలిష్డ్, సెమీ పాలిష్డ్ రైసెస్ దొరుకుతున్నాయి. కొంచెం బ్రౌన్ రైస్, మిల్లెట్స్ దొరుకుతున్నాయి. ఇంకా వాటి వల్ల మనం కొంచెం ప్రివెంట్ చేయొచ్చు షుగర్ అట్లాంటివి. ఉప్పు శాతం కొంచెం తగ్గించుకుని అట్లా ఉంటే బీపీ కూడా తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి.
1: చిన్నప్పటి నుంచి కూడా మనం పిల్లల్ని చూస్తున్నా, వాళ్ళు చిన్నప్పటి నుంచి ఆ స్కూల్ ఏజ్ లో ఎక్కువ బరువులు మోయడం, బ్యాగ్స్ ఎక్కువగా వెయిటేజ్ ఉండడం వల్ల కూడా వారికి నాడీ వ్యవస్థ మీద ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా, మరి దీన్ని మనం తగ్గించుకోవాలంటే వాళ్ళ పొజిషన్, పోస్చర్ ఎట్లా ఉండాలి, కూర్చునే పొజిషన్ కానీ వాళ్ళ మూమెంట్ కానీ ఎలా ఉండాలి?
0: యాక్చువల్ గా అయితే ఒక ఫర్ సపోజ్ ఒక 10 ఇయర్స్ చైల్డ్ కి ఎట్ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇంత వెయిట్ వాళ్ళు బేర్ చేయాలనే ఒక ప్రపోజల్ అయితే రావాలి. ఒక 1 kg 2 kg ఆఫ్ బుక్స్ మాత్రమే ఉండాలి. ఎందుకంటే వాళ్ళ స్పైన్ మీదకి ఎక్కువ బర్డన్ పడింది అని అంటే వాళ్ళకి కైఫోసిస్, స్కోలియోసిస్ ఇవి వీటికి వెళ్ళిపోతారు అనమాట. అంటే ఎక్కువ నడుము మీద ప్రెషర్ పడడం వల్ల అవి వంగిపోయే అవకాశాలు ఉంటాయి. ఎక్కువ అని కాదు కానీ ఒక వాళ్ళకి ఏంటంటే కొంచెం ఆ పోస్చరల్ చేంజెస్ అనేది కొంచెం వచ్చేస్తుంది. అంటే వాళ్ళ నడక తీరు గానీ, వాళ్ళకి ఆ వెన్నుపూస రోజు నొప్పి రావడం గానీ, అవన్నీ జరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి.
1: ఈ నాడీ వ్యవస్థను పటిష్టం చేసుకోవాలంటే శ్రోతలకి మీరు ఇచ్చే సలహాలు సూచనలు?
0: ఫస్ట్ కొన్ని కొన్ని వ్యాధులు ఉన్నాయి, కామన్ వ్యాధులు వచ్చి పక్షవాతము, ఫిట్స్, ఈ రెండే మెయిన్
1: మెయిన్
0: అంటే ఎమర్జెన్సీ పర్పస్ కోసం అన్నట్టు. వీటిల్ని తొందరగా వాళ్ళ ఇంట్లో వాళ్ళు గుర్తించి తొందరగా, ఫర్ సపోజ్ పక్షవాతం వచ్చిందని అంటే ఎక్కువ ప్యానిక్ కాకుండా ఇమ్మీడియట్ గా దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్ కన్నా తీసుకుని వెళ్ళాలి. ఒకవేళ మీకు న్యూరాలజీ సౌలభ్యం లేదు అని అంటే మామూలు జనరల్ డాక్టర్ దగ్గరకన్నా తీసుకెళ్లిన తర్వాత వాళ్ళు వెంటనే చూసి, వాళ్ళ దగ్గర సిటీ స్కాన్ సౌలభ్యం ఉంటే వాళ్ళు చేసి ఇలా ప్రాబ్లం ఉంది, వెంటనే ఈ డాక్టర్

0: డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, న్యూరాలజీ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అని చెప్పి వాళ్ళ దగ్గర ఇస్తారు. ఇంకోటి ఏంటంటే ఫిట్స్ వచ్చిందని అంటే వెంటనే ఎవరు ప్యానిక్ కాకుండా, ఎవరు భయపడకుండా కొన్ని సూచనలు అంటే వెంటనే దగ్గరలో ఉన్న ఏ హాస్పిటల్కైనా సరే, న్యూరాలజీ వాళ్ళ దగ్గరికే వెళ్లాల్సిన అవసరం లేదు, ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి ఫస్ట్ ఫిట్స్ని కంట్రోల్ చేయించుకొని ఆ తర్వాత కొంచెం పేషెంట్ స్టెబిలైజ్ అయిన తర్వాత న్యూరాల డాక్టర్ దగ్గరికి వెళ్ళడం అనేది కొంచెం ఉత్తమమైన పని.
1: బాగుందండి. మరి ఈ శరీరంలో నరాల బలహీనతకి కారణాలు అది ఏ విధంగా ఉంటుంది, అది వచ్చినప్పుడు ఎలాంటి ప్రాథమిక చికిత్స మనం చేసుకోవాలి అనేది మా శ్రోతలకి చాలా చక్కగా వివరించారు. నమస్కారం అండి.
0: థ్యాంక్ యూ.
2: మీరింతవరకు నరాల బలహీనతకు కారణాలు, చికిత్స ఈ అంశం గురించి డాక్టర్ మురళీకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయం చేసిన వారు శ్రీ కొలిపాక శంకరరావు.
3: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
5: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
4: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
5: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
6: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతలు వింటారు.

కన్నె మనసు చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి వీరు పాడింది మరొక పాట చిత్రం ఇంద్రధనస్సు.

పల్లవాకి కనే పగలూరే నిలుతున్నా, పిలిచి పిలిచి బదులేదాక అలసి తిరిగి వెళుతున్నా. తలుపు మూసిన తలలోకి కనే పగలూరే నిలుతున్నా, పిలిచి పిలిచి బదులేదాక అలసి తిరిగి వెళుతున్నా. నాదా తీరమిది నీ హృదయ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: పుట్టినరోజు పెళ్లిరోజు సందర్భం ఏదైనా సరే
0: మరుపురాని ఆ మధుర క్షణాలు
1: మీ మాటలు మా పాటలు
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు వినండి ఓ పాపా లాలీ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: చిత్రగీతాలు విన్నారు ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.
6: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
7: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
8: ఆకాశవాణి గిరిజన ప్రజా జీవన విధానాల మేళవింపు, గిరిసీమలు, గిరిజనుల కార్యక్రమం.
0: ఈనాటి కార్యక్రమంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీల జీవరీతల గురించి ఎల్ జోసెఫ్ గారి ప్రసంగం వింటారు.
9: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో రమారమి 38 రకాల గిరిజన జాతుల వారు నివసిస్తున్నారని ఒక పరిశోధనలో తేలింది. ముఖ్యంగా విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల కొండ ప్రాంతాలలో బగదలు, కొండదొరలు, వాల్మీకి, మూలదొరలు, సామంతులు, కోలాములు, నాయకపోడులు, గదబలు, కమ్మర, కోటియ, సవర మొదలైన జాతుల వారు అధికంగా కనిపిస్తారు. శ్రీకాకుళం జిల్లాలో జాతపు దొరలు సవరకొండ ప్రాంతాలలో పోడు వ్యవసాయం ద్వారా తమ సాధారణ జీవనం కొనసాగిస్తారు. అడవులలో దొరికే పలు రకాల పళ్ళు, కాయలు వీరి నిత్య ఆహారంలో భాగంగా ఉంటాయి. జీడి, కొండజీడి, తునికి, ఈడే అనే పండ్లు చాలా రుచికరంగా ఉంటాయి. పనస, అనాస పనస, అరటి పండ్లతో పాటు సీమపెండలం, ఎర్రదుంపలు కూడా వీరి ఆహారంలో భాగమే. సవర జాతపు వంటి ఆది గిరిజనులు పురుషులు తోలతో కేవలం గోచిని మాత్రమే ధరించేవారు. పురుషులు కడియం, మరుగులు, కంటె, చెవిపోగు, పులిగోరు వంటి ఆభరణాలను ధరిస్తారు. మహిళలు పొడుగాటి వస్త్రాన్ని ఒంటి నిండా చుట్టుకొని మెడ వెనుక వేసుకొని ముడి కట్టుకుని ఉండేవారు. దీనిని అడ్డపంచె అంటారు. నాంతీగా గాజులు, తగటి తోడలు, పట్టీలు, వడ్డాణం, బెస్తరి, జోడులు, గొలుసులు, మెట్టెలు, పూసల దండలు మహిళల అలంకరణలో ప్రధాన భాగాలు. ఈకలు, పువ్వులు, రెమ్మలు మొదలైన వాటిని పండుగ సమయాలలో ధరిస్తారు. మహిళలు చెంటిబిడ్డను వేరొక వస్త్రంతో వీపుకు కట్టుకొని పొలం పనులు, ఇంటి పనులు చూసుకునేవారు. ఆధునిక జీవన శైలి ప్రభావం ఈనాడు వారిపై ఉంది. ఫలితంగా ఆహార అలవాట్లు, వేషధారణలో పలు మార్పులు చోటు చేసుకున్నాయి. నేటి కాలంలో ఆధునిక వస్త్రధారణ వారికి అలవాటైంది. వీరి ఆనందం కోసం సంగీతం, నృత్యం, వాయిద్యం ఈ మూడిటిని జోడించి అనేక రకమైన కళారూపాలను సృష్టించుకున్నారు. వీటిలో ముఖ్యమైనది మయూర నృత్యం. ఇది శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలోని దుర్గమ్మ కొండ అడవులలో ప్రదర్శింపబడుతుంది. వివాహం, చైత్ర పండుగ సందర్భాలలో ఈ నృత్యం చేస్తారు. పిరోడి అనే మురళిని వాయిస్తూ కాళ్లకు గజ్జలు కట్టుకొని చేసే ఈ నృత్యం చాలా ప్రసిద్ధి చెందింది. ముత్యాలమ్మను, కొండదేవతను ఆహ్వానిస్తూ వీరు పాడే పాటలు చాలా రమణీయంగా ఉంటాయి. సామంతులు ముయ్యంగ అనే గజ్జలు ధరించి, తోయంగ అనే తలపాగ ధరించి, తుంగగడ్డితో చేసిన

0: గుడ్డలను కుచ్చులుగా ధరిస్తారు. నెమిలి పించములను గుత్తిని నడుముకు ధరించి భూమాతకు సూర్యభగవానునికి మ్రొక్కి నాట్యం ప్రారంభిస్తారు. జోడియా అనే నృత్యాన్ని కొండి మట్టియా జోడియా అనే జాతుల వారు చేస్తారు. పులకమ్మ, గౌరమ్మ, గంగాదేవి మొదలైన దేవత ఆరాధన సమయాల్లో చేస్తారు. పూల పండ్లు అనే గిరిజన నృత్యాన్ని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన సవరలు చేస్తారు. దేవి పూజలు దీనికి ప్రధాన ఆధారం. కోలాటం, బృంద నృత్యం కూడా వీరి సాంప్రదాయాలలో ప్రధానమైనవి. పంటలు బాగా పండాలని, వ్యాధులు రాకుండా కాపాడాలని ఆయా దేవతలకు చేసే కొలుపులు పలు పండుగలుగా ఏర్పడ్డాయి. మామిడి కోత పండుగ, భూదేవి పండుగ, గంగమ్మ దేవత పండుగ వీరికి ఎంతో ప్రీతికరమైనవి. ముత్యాలమ్మ, గంటమ్మ, సరెలమ్మ, ఎర్నెమ్మ వీరి దేవతలు. ప్రతి నెలలో ఏదో ఒక ఉత్సవం జరుపుకుంటారు. పాండవులు కూడా వీరి ఆరాధ్యులే. రాజుల పండుగలలో పాండవులను ఆహ్వానిస్తూ రాజుల పండుగలో లేలే పాండవులు వచ్చినారు లేలే అని వారు వేసే చిందులు చూపరులను మంత్రముగ్ధులను చేస్తాయి. ముఖ్యంగా ప్రకృతి అనుకూలమైన స్వాభావికమైన ప్రతి సందర్భాన్ని వీరు ఉత్సవంగా భావిస్తారు. పచ్చల పడుం కోసం ఊరంతా ఒక్కటై పండిన పంటకు మొక్కి ఇళ్లకు తీసుకుపోతారు. తిరిగి గింజలను మొదటిగా ఉపయోగించాలంటే కొత్తల పండుగ చేయవలసిందే. పితృదేవతాస్మరణ, ఆరాధన గిరిపుత్రులు తప్పనిసరిగా పాటిస్తారు. ఆగం పండుగ వీరికి అత్యంత ప్రసిద్ధమైనది. శ్రీకాకుళం జిల్లాలోని సీతంపేట, బత్తలి, కొత్తూరు తదితర ప్రాంతాలలో ఈ పండుగ నిర్వహణ చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పసార, కోడి, మేక, దున్న, గొర్రె మొదలైన జంతువుల మాంసముతో వండిన వంటలను పితరులకు నివేదన చేస్తారు. కుల పెద్ద మాట నేటికి వీరికి శిరోధార్యమే. కొన్ని సందర్భాలలో పురుషుల కంటే స్త్రీ పెత్తనమే చలామణి అవుతుంది. వివాహం, సంతాన విషయాలలో స్త్రీకి చాలా స్వేచ్ఛ ఇవ్వబడింది. సవర భాష, ఒరియా మిశ్రిత భాష, తెలుగుతో కూడిన కొండ భాషలను వీరు భావ ప్రకటన కోసం వినియోగిస్తారు. చేతబడి, దిష్టి మొదలైన దుష్ట ప్రభావాల నుండి రక్షించుకోవడానికి ఎజ్జోడు అనే పూజారి వీరికి సహకరిస్తాడు. దేవతకు బలి ఇవ్వడం ద్వారా ఎటువంటి చెడు దృష్టి నుండైనా తప్పించుకోవచ్చని వీరి నమ్మకం. అరకు లోయలో చేసే ఈటెల పండుగ సందర్భంగా ఆనందోత్సవం నిర్వహిస్తారు. పక్క గ్రామాల ప్రజలను కూడా ఆహ్వానిస్తారు. సంకిడి కెల్చార్ పేరిట జరిపే ఈ పండుగలో యువతి యువకుల నృత్య వినోదాలు ప్రధాన ఆకర్షణ. ధింసా నృత్యం అరకు లోయతో పాటు భారతదేశమంతటా ప్రసిద్ధి పొందింది. తుండి, మోరి, కిరిడి, తుడుము, డప్పు, కొమ్ము బూర మొదలైన సాంప్రదాయ వాయిద్యాల సహకారంతో ఈ నృత్యం చేస్తారు. బోడె ధింస, గుండేరి ధింస, పోతార్తోల, బాగ్ ధింస, బాయాధింస, కుందాధింస మొదలైన ధింసా నృత్యాలలోని పలు రీతులు. వీరి ప్రదర్శన వాయిద్యాలు మొదలైనవి ధింసా నృత్యంలోని పలు రీతులు. వీరి ప్రదర్శన వాయిద్యాలు అలంకారణ సందర్భాలు విభిన్నంగా ఉంటాయి. నాటికారి ఒక ప్రత్యేక నృత్య రీతిగా పరిగణించబడుతుంది. వీసాని దేవత పూనినప్పుడు గణాచారి చేసే నృత్యాన్ని అతి పవిత్రంగా భావిస్తారు. గణాచారినే ఒరియా ప్రాంతంలో గురుమాయి అంటారు. గణాచారిని భవిష్యత్తును దర్శించే వ్యక్తిగా పూజిస్తారు. దొంగతనం, అధర్మవర్తనం వంటి వాటిని గణాచారి గుర్తించి బయట పెడతారు. గిరిజనుల జీవనం చాలా విభిన్నమైనది. ప్రాచీన కాలం నుండి వస్తున్న తమ సాంప్రదాయాలను పాటిస్తూ వారు నేటికి ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తున్నారు. శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతంలోని గిరిజనుల జీవన విధానానికి నేటికీ నిలిచి ఉన్న ఆనవాళ్లలో వారి నృత్యాలు, భాష, ఆచార వ్యవహారాలను ప్రత్యేకంగా పేర్కొనవచ్చు.
1: మీరింతవరకు ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఆదివాసీల జీవరీతల గురించి ఎల్ జోసెఫ్ గారి ప్రసంగం విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజా ప్రభుత్వం.

ఈ ఉదయం 8:35 మీ మాటతో ఓ పాట ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 0874, ఇది ఎస్టీటీ కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. ఈ నెంబర్లకు ఫోన్ చేసి మీకు నచ్చిన చిత్రగీతాలు కోరుకోవచ్చు.

ఈ ఉదయం 10 గంటలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ ప్రసారమవుతుంది.

ఈరోజు రాత్రి 7:15 ప్రసారమయ్యే కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమంలో రేపు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఈనాటి ఉద్యోగవాణి కార్యక్రమానికి స్వాగతం. ఎయిర్ ఫోర్స్ లో ఉద్యోగాల భర్తీ కోసం సంబంధించి ప్రకటన విడుదల చేయబడింది. ఏఎఫ్ క్యాట్ 2026 ద్వారా వివిధ విభాగాల్లో మొత్తం 379 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ గ్రౌండ్ డ్యూటీ, నాన్ టెక్నికల్, ఎస్ఎస్సి స్పెషల్ ఎంట్రీ, ఫ్లయింగ్, గేట్ స్కోర్డ్ ఎంట్రీ, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏఎఫ్ క్యాట్ లో భాగంగానే ఫ్లయింగ్ బ్రాంచ్ లో ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ విధానాన్ని అమలు చేస్తున్నారు. కాంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ లో పేర్కొన్న ఖాళీలు, అదేవిధంగా ఏఎఫ్ క్యాట్ లో పేర్కొన్న సీట్లకు 10% చొప్పున ఎన్సీసీ స్పెషల్ ఎంట్రీ స్కీమ్ ను కేటాయిస్తారు. ఈ విధానంలో దరఖాస్తు చేసుకోవాలంటే ఎన్సీసీ ఎయిర్ వింగ్ విభాగంలో సి సర్టిఫికెట్ కలిగి ఉండాలి. పోస్టును అనుసరించి ఇంటర్మీడియట్ నిర్దేశిత బ్రాంచులలో బీటెక్, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, సిఎఫ్ఏ, పి

0: పీజీ పాస్ అయిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అన్ని విభాగాలకు అవివాహితులు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. ఫ్లయింగ్ బ్రాంచ్ పోస్టులకు జూలై 1, 2027 నాటికి 20 నుంచి 24 సంవత్సరాలు, ఫ్లయింగ్ బ్రాంచ్ కి సంబంధించి కమర్షియల్ పైలట్ లైసెన్స్ కలిగి ఉన్న వారికి గరిష్ట వయ పరిమితిలో 2 సంవత్సరాలు మినహాయింపు ఉంది. ఈ అభ్యర్థులు జూలై 2, 2001, జూలై 1, 2007 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. ఇక గ్రౌండ్ డ్యూటీ, జూలై 1, 2026 నాటికి 20 నుంచి 26 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. అంటే జూలై 1, 2001, జూలై 1, 2007 మధ్య జన్మించిన వారై ఉండాలి. ఎంపిక ప్రక్రియలో ముందుగా ఎయిర్ ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో నిర్దేశిత కట్ ఆఫ్ మార్కులు సాధించిన వారికి మరి దశలో ఎయిర్ ఫోర్స్ సెలక్షన్ బోర్డు పరిధిలో తుది దశ ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. మొత్తం 300 మార్కులకు ఏఎఫ్ క్యాట్ పరీక్షను నిర్వహిస్తారు. తుది విజేతలుగా నిలిచిన వారికి ఎయిర్ ఫోర్స్ అకాడమీ హైదరాబాద్ లో శిక్షణ ఇస్తారు. ఫ్లయింగ్, గ్రౌండ్ డ్యూటీ, టెక్నికల్ విభాగాలకు ఎంపికైన వారికి 74 వారాలు, గ్రౌండ్ డ్యూటీ నాన్ టెక్నికల్ బ్రాంచ్లకు 52 వారాల పాటు శిక్షణ ఉంటుంది. ఈ శిక్షణ విజయవంతంగా పూర్తి చేసుకున్న వారికి సంబంధిత విభాగాల్లో ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్గా కొలువులు ఖరారు చేస్తారు. ప్రారంభంలో 56,100 రూపాయల నుంచి 177,500 రూపాయల వేతనం శ్రేణి, దీంతో పాటు ఇతర అలవెన్సులు అందుతాయి. శిక్షణ సమయంలో నెలకు 56,100 రూపాయల స్టైఫండ్ వీరికి అందజేస్తారు. దరఖాస్తులు ఆన్లైన్లో పంపించుకోవాలి. ఆన్లైన్ చిరునామా https://afcat.cidac.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. https://afcat.cidac.in ఈ వెబ్సైట్ లో దరఖాస్తు నమూనా, ఇతర సమాచారం లభ్యమవుతుంది. దరఖాస్తులు ఆన్లైన్లో పంపడానికి ఆఖరు తేదీ జూన్ 19, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

శ్రోతలు ఆకాశవాణికి ఫోన్ చేసి నచ్చిన చిత్రగీతాలు కోరుకునే కార్యక్రమం మీ మాటతో ఓ పాట. శ్రోతలు ఫోన్ చేయాల్సిన మా ఫోన్ నెంబర్స్ 08744, ఇది ఎస్టీడీ కోడ్ నెంబర్, 295038, మరొక నెంబర్ 295039. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. సాంకేతిక సహకారం శ్రీ పి ప్రభాకర్ రావు. మరి శ్రోతలతో మాట్లాడి నచ్చిన చిత్రగీతాలను వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను నేను, మీ రేడియో నేస్తం కలవకొలను నాగలక్ష్మి.

0: నాటి కార్యక్రమంలో మొదటి శ్రోతతో మాట్లాడదాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి? వెంకటేష్ గారు, మీకు ఫస్ట్ కాల్ ఎలా కలుస్తుంది అండి? సీక్రెట్ మాకు కూడా
1: చెప్పండి. ఎందుకంటే 8 భావ నుంచి చేస్తున్నామా,
0: 8 భావ నుంచి ట్రై చేస్తారు, చేస్తే కలుస్తున్నాయి.

0: చాలా మందికి కలవట్లేదు మాకు ఫోన్ అంటూ ఉంటారు కదా, మరి మీకు ఫస్ట్ కాలే
1: కలుస్తుంది,
0: లక్కీ అన్నమాట. మీరే మీరు ఎట్లయినా లక్కీ అండి, అందుకే ఫస్ట్ కాలే కలుస్తుంది. పట్టు వదలకుండా మీరు కాల్ చేస్తూనే ఉంటారు. ఓకే, మరి వెంకటేష్ గారు మీరు అడిగిన పాట వచ్చేస్తుందని వినండి.
1: ధన్యవాదాలు.

0: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, మాది రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ మండలం చీర్లవ చెరుడి. నా పేరు వేముల పరశురామ్.
0: పరశురామ్ గారు ఎలా ఉన్నారు?
1: చాలా బాగున్నాం మేడం. బాగున్నారు మేడం?
0: మేమంతా బాగున్నామండి. మరి ఏ
1: పాట మేడం?
0: ఓకే,
1: సినిమాలు.
0: ఓకేనండి. ఈ రోజు
1: అంకితం అనే పాట మేడం, చాలా బాగుంది.
0: అంటే ఈ రోజు ఇక బాలసుబ్రహ్మణ్యం గారి బర్త్డే సందర్భంగా మార్చారు మీరు పాట.
1: అంతేనా?
0: ఓకేనండి. పరశురామ్ గారు మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.

0: मुक्त भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जी और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: हेलो
4: हेलो, नमस्ते, गुड मॉर्निंग मैडम।
3: गुड मॉर्निंग अंडी,
4: నా పేరు నూర్జహాన్, కొత్తగూడెం పర్మకాన్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
3: చాలా తొందరగా కలిసింది నూర్జహాన్ గారు, మీకు కూడా లైన్.
4: ప్రయత్నం చేస్తున్నా మేడం.
3: ఈ రోజు ఏ పాట వినిపించమంటారు
4: మేడం? నాకు ఈ రోజు ఇది స్వాతి ముత్యం సినిమాలో నుంచి సూజీ సూజీ సువాలమ్మ ఆ పాట కాదు మేడం, ఎందుకంటే ఈ రోజు బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి కాబట్టి ఈ పాట కోరుకున్నా మేడం.
3: మంచి పాట కోరుకున్నారండి నూర్జహాన్ గారు.
4: మేడం
3: మంచి పాట కోరుకున్నారు, అలాగే చాలా చక్కగా పాడుతున్నారు కూడా. అంటే పాడుతున్నారు ఈ మధ్య కాలంలో, మీరు ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ లో పాడి వినిపిస్తున్నారు, ఇవాళ కూడా చాలా బాగా పాడారు. మీరు వెంటనే పనులు పాటలు అన్ని మంచిగా చేసేసుకుంటారు ఈ ఉత్సాహంతో. ముగించుకోవాలి, లైన్ పట్టుకోవాలి, మాట్లాడాలి, పాట పాడాలి, పాట వినిపించాలి. ఓకే నూర్జహాన్ గారు, ఎప్పుడు సంతోషంగా ఉండాలి మీరంతా కూడా.
4: మాతో పాటు మీరందరూ కూడా సంతోషంగా ఉంటే అందరం సంతోషంగా ఉంటాం మేడం.
3: ఓకే, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
4: ఓకే మేడం, థ్యాంక్ యూ.

0: చాలా బాగా పాడుతున్నారే.
1: పైషజ్యం మందరం. ఆ

0: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి.
1: ఆర్టీ కాలనీ పాతపాలవంత నుంచి శారద సంపత్ కుమార్ మాట్లాడుతున్నానండి.
0: శారద గారు, మీకు కూడా చాలా ఈజీగా కలుస్తుందండి కాలు.
1: అవునండి.
0: బాగా ట్రై చేస్తారు అయితే పొద్దు నుంచి.
1: ట్రై చేస్తుంటామండి, మా పాప నేను ఇద్దరం ట్రై చేస్తాం.
0: ఏ పాట కావాలి ఈరోజు?
1: ఇవాళ శివరంజని చిత్రంలో బాలసుమన్ గారు పాడిన పాట వినిపించండి.
0: ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో
4: హలో, నమస్తే అండి.
3: నమస్తే అండి. పుల్లారావు గారు ఎలా ఉన్నారు? మేమంతా బాగున్నామండి. మరి ఏ పాట కోసం ఫోన్ చేశారు ఈరోజు?
4: మన జస్టి బాలసుబ్రహ్మణ్యం గారి జయంతి కదా, సందర్భంగా దేవదూ సినిమా నుంచి అందరి 9 యాభై
3: లక్షల. ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
4: ఒక్క మాట
3: చెప్పండి.
4: హలో
3: చెప్పండి.
4: ఒక మాట ఏంటంటే మేడం, అందరికి మనకి కాల్స్ కావాలంటే ఒకళ్ళు ఒకటి రెండు వాటిని తగ్గి కొంచెం మాపేసి కాల్ చేస్తుంటే అందరికి అవకాశం ఎక్కువ వస్తుంది
3: మేడం. అవును అండి, అంటే ఒకే చోటు ఉన్నప్పుడు అందరూ ఒక ఒక కాల్లో మాట్లాడితే
4: చెప్పాను. ప్రోగ్రామ్ పెడుతున్నారు లైవ్ కార్యక్రమాలు, అందుకని ఏం చేయాలంటే కొంచెం ఒకటి రెండు సార్లు జాతి వాడు ఇప్పుడు మీరున్నాయండి, గురువారం చేసి సోమవారం ఈ వారం చేసి
3: అవును అవునండి. అలాగే ఒకే చోట ఉన్నప్పుడు అందరూ ఒకే చోట ఉన్నప్పుడు అందరూ కూడా ఒక కాల్లో మాట్లాడితే సరిపోతుంది. ఓకే, అందరికి అవకాశం ఇవ్వాలి, అందరూ మాట్లాడాలి. ఓకే ఓకేనండి, ఒక మంచి సూచన చేశారు. మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.
4: ఓకే, థాంక్యూ మేడం.

0: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్ కేటీపీఎస్ రోడ్ పాల్వంచా జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
3: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
5: ముఖాన్ మొటిమల గజ్జా బొబ్బలా
6: సైబాల్,
5: నడుగుల కామరా
6: సైబాల్,
5: బురద పుల్లా
6: సైబాల్.
7: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
9: మీ మాటతో పాట కార్యక్రమంలో తర్వాతి శ్రోత హలో. నమస్తే అండి. రాములు గారు ఏ పాట వినిపించుకుంటారు? ఓకేనండి, మరి మీరు కోరిన పాట వచ్చేస్తుంది.
10: ఓకే.

పాడిగాను. ముసలోడు బంగారు సావు తెచ్చిండు, సంబరంగా పంపించాలి. సపుడు జాయ్ రా, సపుడు జాయ్.

0: అసలైన నోట్తో ఎందుకు ఆడుతున్నావు?
1: బ్రో, ఇది చిరిగింది.
0: ఇదిగో చిరిగిన లేదా పాతబడిన నోట్లని
2: బ్యాంక్ బ్రాంచ్ లో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు.
1: వావ్, కొత్త నోట్ ఇస్తారా?
0: అవును, వాటితో నువ్వు మాకు పిజ్జా పార్టీ చేస్తావు.
2: ఆర్బీఐ అంటుంది, స్మార్ట్ అవ్వండి, కూల్గా ఉండండి.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
5: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
6: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి? నరసింహరావు గారు, ఏ పాట వినిపించమంటారు ఈ రోజు?
7: పెళ్లి సినిమాలో నుంచి రుక్రుక్కు అనే పాట అయిన మేడం గారు. ఇక్కడ శ్రోతలు ఉన్నారు, 100 రోజులు పని కావాలన్నారు.
6: వాళ్ళందరి కోసం అడుగుతున్నారా?
7: రెడ్డిపాలెం బ్యాచ్ మొత్తం.
6: ఓకే ఓకే, మీ బ్యాచ్ మొత్తానికి మీరు అడిగిన పాట వినిపిస్తున్నాం, వినండి అందరూ.
7: థ్యాంక్ యూ మేడం గారు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
3: నమస్కారం. నాగలక్ష్మి గారు, నేను సొప్పాయిగూడ నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను. బాగున్నారండి?
2: బాగున్నాం అప్పారావు గారు, మీరు ఎలా ఉన్నారండి?
3: నేను చాలా బాగున్నానండి. ఈ రోజు పెళ్లి పుస్తకంలోని సినిమాలో నుంచి తీరత్ సూపర్స్ అనే పాట వినిపించవలసిందిగా కోరుతున్నానండి.
2: ఓకేనండి.
3: అయితే ఒక విన్నపం అండి శ్రోతలందరికి కూడా.
2: చెప్పండి.
3: కొత్తగూడెం ఫోనింగ్ ప్రోగ్రామ్ అంటే చాలా మంది కూడా అందరూ మక్కువతో ఇష్టపడతారండి.

0: ఎందుకంటే ఆ కార్యక్రమం ఆర్జీలు కానీ ఆదరించి ఆ స్టేషన్లో కార్యక్రమాలు కానీ కొత్త కూడా ఎప్పటికీ కూడా కొత్తదనంగానే ఉంటుందండి. శ్రోతలు కూడా ఒకటి గమనించాలి ఏంటంటే, ఒక ఫ్యామిలీలో కూడా రెండు సార్లు చేయకుండా ఫ్యామిలీలో అందరూ ఒక కాల్లో మాట్లాడి, ఒక రేదన కుదరని పక్షంలో తర్వాత ప్రోగ్రాంలో వాళ్ళు మాట్లాడి ఫ్యామిలీలో ఒకసారి రెండు సార్లు చేయకుండా అందరికి అవకాశం ఇవ్వాల్సిందే. ఎందుకంటే అందరికి మాట్లాడాలని ఉంటది, అందుకని అందరికి అవకాశం శ్రోతలే ఇవ్వాలండి. ఇది శ్రోతలు కూడా గమనించాలి పెద్ద మనసుతో అమిత భావించగలదు. పదుమంజిల్లో మొన్న మంగళవారం లయరాజ ఇరయాజ గురించి చాలా చక్కగా స్వాతి గారు చెప్పారండి ఎన్నో విషయాలు. ఆ కార్యక్రమం కూడా చాలా బాగుంది. కొత్తగూడెం కార్యక్రమాలన్నీ కొత్త కొత్తగా రూపిస్తున్న కొలిపాత శంకర్రావు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, వినవిస్తున్న మీకు ఆర్జేస్ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను.
1: ఓకే అప్పారావు గారు, మరి మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
2: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం.

0: విపణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో.
2: హలో, గుడ్ మార్నింగ్ అండి.
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఓకే, స్వీటీ గారు. బాగున్నామండి. మీకు భలే కలుస్తుంది. మీ మదర్ కి కలుస్తుంది, మీకు కలుస్తుంది. ఓకే ఓకే. మరి ఏ పాట వినిపించమంటారు?
2: సరేనడు మూవీ నుంచి యువర్ మై లక్కీ ఏంజెల్ అనే సాంగ్ వినిపించండి.
1: ఓకే అండి. మరి మీకోసం పాట వచ్చేస్తుంది, వినండి.
2: ఓకే.

0: మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: అనువోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
6: కార్యక్రమంలో మరొక శ్రోత. హలో,
7: హలో,
6: మీ పేరు?

0: ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
1: తెలుగు నుంచి మాట్లాడుతున్నాను మేడం. అచ్చమ్మ నా పేరు.
0: ఓకే, ఏ పాట కావాలి? ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.
1: ఓకే మేడం, బాయ్.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి.
1: వైఎస్ఆర్ కడప జిల్లా పండుగ మండలం కోరవరపల్లి మేడం.
0: ఏ పాట వినిపించమంటారు ఈరోజు? ఓకేనండి, మరి మీకోసం ఒక మంచి పాట. ఓకే అండి, అందరి కోసం.
1: థ్యాంక్ యూ మేడం.

0: Silakan.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
2: నాగోటు శృతిలోనా
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా
3: మాటలు మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
3: మరొక నెంబర్ 2950393.
2: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
3: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: కార్యక్రమంలో మరొక శ్రోత, హలో.
2: శుభోదయం మేడం.
1: శుభోదయం అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? బాగున్నాం రమేష్ గారు, మీరంతా ఎలా ఉన్నారు? ఓకే, ఏ పాట
2: వినిపించండి
1: మరి మీకోసం. మీరు అడిగిన పాట వచ్చేస్తుంది రమేష్ గారు, వినండి.
2: థ్యాంక్ యూ మేడం.

0: కార్యక్రమంలో మరొక శ్రోత హలో.
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి.
1: మేడం, అమ్మాయి ఇప్పుడు 381వ సారి ఫోన్ కలిసింది కదా.
0: కలిసింది కదండి మొత్తానికి. షాకీర్ గారు చెప్పండి, ఏ పాట కావాలి?
1: మేడం, నాకు ఓ పాప లాంటి చిత్రం ఉంది, మాటే రాని చిన్న దాని కళ్ళు పరికే ఊసులు పాట.
0: ఓకేనండి, మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది.

0: ఈనాటి కార్యక్రమంలో చివరి శ్రోత హలో.
1: హలో,
0: మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? ఓకే, వెంకటేశ్వరరావు గారు ఏ పాట వినిపించమంటారు? ఓకేనండి, మరి మీకోసం మీరు అడిగిన పాట వచ్చేస్తుంది, వినండి.

విన్నారు కదా ఈనాటి మీ మాటతో పాట. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సాంకేతిక సహకారం అందించారు శ్రీ పి ప్రభాకర్రావు. మరి ఇంతవరకు శ్రోతలతో మాట్లాడిన చిన్న చిత్ర గీతాలను వినిపించిన నేను మీ రేడియో నేస్తం కల్వకులను నాగలక్ష్మి.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన స్వరాలవాణి కీరవాణి. జన్మదినం సందర్భంగా వారు స్వరపరిచిన అల్లరిమొగుడు చిత్రంలోని పాటలు వింటారు. ఆర్కే ఫిల్మ్ అసోసియేట్స్ వారి అల్లరిమొగుడు చిత్రంలోని పాటలు వినండి. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, భువనచంద్ర, ఎంఎం కీరవాణి. గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర బృందం. వినండి ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ వారి అల్లరి మొగుడు చిత్రంలోని పాటలు.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం,

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరింతవరకు ఏకచిత్ర గానం శీర్షికన ఆర్కే ఫిల్మ్స్ అసోసియేట్స్ వారి అల్లరి మొగుడు చిత్రంలోని పాటలు విన్నారు.

ఆకాశవాణి 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: ప్రకృతి ఒడిలో ఎన్నో అందాలు పొదిగి ఉంటాయి. అవి చూపులను ఆకర్షించి వారి మనస్సును దోచుకుంటూ కాసేపు మైమరిపింపచేస్తాయి. సెలయేటి గలగలలు, చిరువాగుల సవ్వడులు, నిండైన విశాల జలాశయాలు, నిశబ్దారణ్యంలోని పక్షుల కిలకిలారావాలు వింటుంటే మనస్సు పులకరించిపోతోంది, ఊహాలోకంలో పయనింపజేస్తోంది. వీటన్నింటి కలబోతగా రమణీయ దృశ్యాలతో, కమనీయ గాథలతో, వన్యప్రాణుల సంరక్షణతో పర్యాటక ప్రాంతంగా వెలసిల్లుతోంది కిన్నెరసాని పర్యాటక ప్రాంతం.
1: ములుగు జిల్లాలోని మేడారం, తాడవాయి ప్రాంతాల కొండ సానువుల్లో పుట్టి ఆగ్నేయంగా ప్రవహించి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పయనిస్తూ భద్రాచలానికి కాస్త దిగువన బోర్గంపాడు, ఏలూరు జిల్లా వేలేరుపాడు గ్రామాల మధ్యన ప్రవహిస్తూ గోదావరి నదిలో కలుస్తోంది కిన్నెరసాని. 96 కిలోమీటర్ల దూరం ప్రవహిస్తున్న ఈ నది ఆయకట్టు 1300 చదరపు కిలోమీటర్లు. దీనికి ఉపనది ముర్రేడు సంగం గ్రామం వద్ద కిన్నెరసాని నదిలో కలుస్తోంది.
0: కొండల మీద నీటి ఊటల వల్ల ఎన్ని వేల ఏళ్ల క్రితం పుట్టిందో గాని విశ్వనాథ శాస్త్రి గారి కవితాగానంలో తెలిగింటి యవ్వనిగా వెలుగొందింది. నదులను స్త్రీలతో పోలుస్తారు. అలా కవి విశ్వనాథ సత్యనారాయణ గారు కిన్నెరసాని నదిని ఇల్లు విడిచి వెళ్తున్న ఇల్లాలిగా పోల్చారు.
1: కిన్నెర అనే ఇల్లాలు అత్తగారు తనను అన్నట్టి తప్పుడు మాటలను తన భర్త ఖండించలేదని అతనిపై అలిగి కోపంతో ఇల్లు వదిలి పరుగు పరుగున అడవుల వెంట వెళ్ళిపోతుంటే వెళ్ళవద్దని బ్రతిమలాడుతూ తన భర్త తన భార్య వెనుకనే పరిగెడతాడు. భార్యాభర్తలు రాజీకి రావలసిన ఆ తరుణంలో విధివశాత్తు భర్త ఒక కొండగుట్టగా, ఆమె ఒక సెలయేరుగా మారిపోయారు. ఇంటికి వెళ్లకుండా అడవిలోనే ఉండిపోతారు. ఇది ఒక జానపద కథ అయినప్పటికీ ఆ యువదంపతుల దీనగాథ విశ్వనాథ సత్యనారాయణ గారి కావ్యగానంలో కరుణారస కావ్యమై నిలిచింది కిన్నెరసాని గేయం. కిన్నెరసాని గోదావరి నదికి ఉపనది. దండకారణ్యం మీదుగా ప్రవహిస్తూ 635 కిలోమీటర్ల రిజర్వాయర్తో వన్యప్రాణులతో నిండి ఉన్న ఈ ప్రాంతాన్ని కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం అని అంటారు. పాలవంచ మండలంలోని యానంబైలు గ్రామం వద్ద పంట పొలాలకు విద్యుత్ ఉత్పాదనకై కొత్తగూడెం థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టు జలాశయాన్ని 1972 సంవత్సరం

0: నిర్మించారు. 1998 ఏప్రిల్ నెలలో రాష్ట్ర నీటిపారుదల శాఖ ఈ ప్రాజెక్టును విద్యుత్ శాఖకు బదిలీ చేసింది.
1: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ కేంద్రంగా నెలకొల్పబడి వన్యప్రాణులను, అటవీ వృక్ష సంపదను కాపాడుతూ, పక్షి జాతులను కాపాడుతూ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది కిన్నెరసాని ప్రాజెక్టు ప్రాంతం.
0: వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంగా విలసిల్లుతున్న ఈ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో తెలియజేస్తున్నారు కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్య ప్రాంతం డివిజనల్ అటవీ శాఖ అధికారి కట్టా దామోదర్ రెడ్డి గారు.
2: ముఖ్యంగా మన కిన్నెరసాని వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేది అటవీ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని జీవరాశుల యొక్క సంరక్షణ అర్థమై దీని శాంక్చురీగా 1999లో రాష్ట్ర ప్రభుత్వం వారు దీన్ని డిక్లేర్ చేయడం జరిగింది. మనకు ఉన్నటువంటి పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, అన్ని జీవజాలాన్ని సంరక్షించేటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఈ శాంక్చురీలో అడవి దున్నలు అనేది ఇక్కడ మనకు మేజర్ గా ఉన్నటువంటి వన్యప్రాణి. తర్వాత జింకలు ఉన్నాయి, స్పాటెడ్ డీర్స్ ఉన్నాయి, తర్వాత బైసన్ ఉంది, సాంబార్ డీర్ ఉంది, తర్వాత చింకారా ఉంది, ఫోర్ ఆర్న్ హ్యాంటెలోప్ అని, తర్వాత మిగతా జీవజాలం ఉంది, లెపార్డ్ ఉంది, తర్వాత వైల్డ్ బేర్ ఉంది. టైగర్ అనేది ఒకప్పుడు ఇక్కడ స్థిరంగా ఉండేది, మధ్యకాలంలో కొంచెం వేట కావడం వల్ల అది ఎక్స్టింక్ట్ అయిపోయింది. ఈ మధ్యకాలంలో ప్రతి సంవత్సరం ఒకసారి పక్క రాష్ట్రాల నుంచి, పక్క జిల్లాల నుంచి విజిటింగ్ టైప్ లో వచ్చేసి ఒక 15-20 డేస్ ఈ ప్రాంతంలో సంచరించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే మరి మన శాంక్చురీ యొక్క ఏరియా 635 చదరపు కిలోమీటర్లు, దీంట్లో 197 చదరపు కిలోమీటర్లు అనేది కోర్ ఏరియాగా ఉన్నది. ఈ కోర్ ఏరియా ప్రాంతం అనేది ఎలాంటి వయలేషన్స్ లేకుండా చక్కటి అడవి ప్రాంతంగా ఉన్నది. దురదృష్టం ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం నుంచి వచ్చినటువంటి గుత్తికోయలు ఎవరైతే ఉన్నారో ఒక 15 ఇయర్స్ బ్యాక్, అక్కడ వాళ్ళు నివాసం ఏర్పరచుకుని అక్కడనే కొంత వ్యవసాయం చేస్తూ వాళ్ళ యొక్క పెంపుడు జంతువులు అయినటువంటి గొర్రెలు, మేకలు, ఆవులు, ఎడ్లు ఇవన్నీ కూడా అక్కడ పెట్టుకుని ఉండడం వల్ల అటవీ యొక్క పరిసరాలను కూడా ఆ వాతావరణం అక్కడ దెబ్బతినడం వలన అటవీ జంతువుల ఆవాసం అనేది దెబ్బతినడం జరిగింది. వీలైనంత వరకు మనం ఆ యొక్క భూములు ఏవైతే వాళ్ళు ఆక్రమించుకుని ఉన్నారో అలాంటి భూములను మళ్ళీ మేము వెనక్కి తీసుకుని మొక్కలు నాటేటువంటి కార్యక్రమం మేము చేస్తున్నాము. దాదాపు మేము 7.5 నుంచి 8,000 ఎకరాల వరకు ఫారెస్ట్ ల్యాండ్ ఎంక్రోచ్ అయినటువంటి ల్యాండ్ వెనక్కి తీసుకుని మొక్కలు నాటి అక్కడ కూడా మనము ఈ గ్రీన్ క్లాతింగ్ అనేది చేయడం జరిగింది. ముఖ్యంగా శాఖాహార జంతువులకు కావాల్సినటువంటి గ్రాసం అనేది మనం అక్కడ ఉంచాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ గడ్డి భూముల యొక్క అభివృద్ధి కోసం కూడా మేము చర్యలు చేపడుతున్నాం. ఎప్పుడైతే గడ్డి బాగా వస్తుందో గడ్డిని ఆధారంగా ఉన్నటువంటి శాఖాహార జంతువుల యొక్క సంఖ్య కూడా పెరుగుతుంది. ఎప్పుడైతే శాఖాహార జంతువులు బాగా పెరుగుతున్నాయో మాంసాహార జంతువులు అయినటువంటి టైగర్ కావచ్చు, లెప్పాడ్ కావచ్చు, బేర్ కావచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ మన ప్రాంతంలో ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి గడ్డి భూములు అనేది మేము పెంచడం జరుగుతుంది. అదేవిధంగా ఫారెస్ట్ లో ఈ ఎండాకాలంలో ఫైర్ రాకుండా, అడవిలో మండలు రాకుండా కూడా మేము చర్యలు చేపడుతున్నాము. ఇది కాకుండా మన యొక్క పెంపుడు జంతువులు అంటే అటవి సమీప గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పెంపుడు జంతువులు అయినటువంటి గొర్రెలు, మేకలు, ఎడ్లు, ఆవులు ఇలాంటి వాటిని కూడా మేము రిస్ట్రిక్షన్స్ పెడుతున్నాము కంప్లీట్ లోపలికి రాకుండా ఫారెస్ట్ లోకు. సో ఆ రకంగా చేయడం వల్ల ఏమవుతుందంటే అడవి జంతువుల యొక్క ఆవాసము అనేది కలుషితం కాకుండా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి సో అలాంటి చర్యలు కూడా ఒకటి చేస్తున్నాం. ఇంకొక నెక్స్ట్ యాక్టివిటీ ఏంటంటే పోచింగ్. ముఖ్యంగా అడవి జంతువులను వేటాడుతుంటారు, అలాంటి వాళ్ళని కూడా గుర్తి ఎవరిని కూడా లోపలికి ఎంట్రీ కాకుండా చూస్తున్నాం. సో దానివల్ల వేట అనేది కూడా బాగా తగ్గిపోయింది. ఇంకొక కార్యక్రమం ఏంటంటే ముఖ్యంగా చెట్లు కొట్టకుండా కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఆవాసం అభివృద్ధి చెందాలంటే చెట్లు అనేది ఎవరు కొట్టద్దు. ఇలాంటి కార్యక్రమాలు మనం ఎప్పుడైతే చేస్తామో అడవి జంతువుల ఆవాసం అనేది వృద్ధి చెందుతుంది. అదేవిధంగా సోలార్ యొక్క పంపింగ్ సిస్టమ్ ఏర్పాటు చేసి అక్కడ చిన్న చెరువులు నిర్మించడం వల్ల ఎండాకాలంలో కూడా అడవి జంతువులకు నీళ్లు యొక్క కొరత లేకుండా చూస్తున్నాం. ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం వల్ల అడవి జంతువుల యొక్క ఆవాసం అనేది బాగా పెరుగుతుంది. అడవిలో కూడా టైగర్ అనేది ఖచ్చితంగా ఉండాలి, పెద్ద పులి అనేది ఖచ్చితంగా ఉన్నట్లయితేనే మనకు ఫుడ్ చైన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఎప్పుడైతే ఫుడ్ చైన్ మెయింటైన్ అవుతుందో అక్కడ ఎకాలజీ, ఎన్విరాన్మెంట్ ఇదంతా కూడా బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అంటే జీవ వైవిధ్యం సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమాలన్నీ కూడా మా యొక్క సిబ్బందిని తర్వాత డిఫరెంట్ లొకేషన్స్ లో బేస్ క్యాంప్ సిబ్బంది సహాయంతో, స్టాఫ్ సహాయంతో ఇవన్నీ కూడా కార్యక్రమాలు మేము చేపట్టడం జరుగుతుంది.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రానికి 24 కిలోమీటర్లు, పాల్వంచ పట్టణం నుండి 12 కిలోమీటర్ల దూరంలో దారి వెంట చిన్న చిన్న గ్రామాలు, పచ్చటి పొలాలు, చిట్టడువులతో యానంబైలు గ్రామానికి సమీపాన కిన్నెరసాని రిజర్వాయర్ నిర్మించబడింది. 1966వ సంవత్సరంలో దాదాపు 1 కోటి రూపాయల వ్యయంతో

0: మేరకు నీటిపారుదల సేవలతో పాటు పాల్వంచలోని కేటీపీఎస్ థర్మల్ విద్యుత్ కేంద్రానికి నీరందించేందుకు అప్పటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారు ప్రారంభించారు. ఇది 407 అడుగుల పూర్తి రిజర్వాయర్. దీనిలోతు 233 క్యూసెక్ మీటర్ల నీటి నిల్వ సామర్థ్యం కలిగి ఉంది.
1: 2005లో జలయజ్ఞం పథకం క్రింద పాలవంచ బోర్గంపాడు మండలాల్లో 10,000 ఎకరాలకు సాగునీటిని అందించేందుకు కిన్నెరసాని ప్రాజెక్టుకు కుడి ఎడమ కాలువల నిర్మాణాన్ని ఆమోదించారు. తొలి విడతలో భాగంగా నిర్మించిన కుడి కాలువను 2012లో అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఇక్కడ కిన్నెరసాని వన్యప్రాణుల అభయారణ్యం ఉంది. కిన్నెరసాని ఆనకట్ట తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దట్టమైన అడవులతో మరియు చుట్టూ గంభీరమైన కొండలతో ఉంది. కిన్నెరసాని ప్రాజెక్టును సందర్శించేందుకు వందలాది మంది సందర్శకులు ప్రతినిత్యం వస్తూనే ఉంటారు. ఈ ప్రాజెక్టు పరిధిలో జింకల పార్కు, పర్యావరణ విద్యా కేంద్రం, కిన్నెరసాని డ్యాం, రిజర్వాయర్లో బోటు షికారు సందర్శకులను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి.
2: కిన్నెరసాని అందాలు తిలకించేందుకు ఎంతో మంది సందర్శకులు వెళ్తూ కాసేపు ఊహాలోకంలో పయనిస్తుంటారు. మరి ఆ కిన్నెరసాని సోయగాలు చూసేందుకు మనము వెళ్దామా?
3: ఓ, తప్పకుండా వెళ్దాం.
2: రండి మరి.
3: పదండి.
2: మనం ముందుగా కొత్తగూడెం నుండి 12 కిలోమీటర్ల దూరం గల పాల్వంచ చేరుకోవాలి.
3: మనమిప్పుడు పాల్వంచ వచ్చాము కదండి.
2: అవును, ఈ పాల్వంచ రహదారి స్టేట్ గా వెళ్తే భద్రాచలం అలాగే మనుగురు వెళ్ళొచ్చు.
3: అలాగా, మరి కిన్నెరసాని ప్రాజెక్టు ఎటువైపు ఉందండి?
2: పాల్వంచలోని అంబేద్కర్ సెంటర్ నుండి ఎడమవైపుగా కిన్నెరసాని ప్రాజెక్టు వెళ్లేందుకు 12 కిలోమీటర్ల రోడ్డు మార్గం కలదు.
3: అటువైపే వెళ్దాం.
2: మనమిప్పుడు పాల్వంచ అంబేద్కర్ సెంటర్ నుండి కిన్నెరసాని జలాశయం వైపే వెళ్తున్నాము.
3: ఏమండి, ఈ రోడ్డు ప్రక్కన ఉన్న థర్మల్ పవర్ ప్రాజెక్టు చాలా బాగుంది కదా?
2: అవును, ఇక్కడ నుండే విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. మన రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తి చేసే కేంద్రాల్లో ముఖ్యమైంది. దీన్నే కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ అంటారు.
3: అబ్బా, దారి వెంట ఈ పల్లెటూర్లు, పచ్చని పొలాలు ముచ్చట గొలుపుతున్నాయి కదా.
2: అబ్బో, వీటిని చూస్తేనే సంబరపడిపోతున్నావు. మరి కిన్నెరసాని ప్రాజెక్టును చూస్తే ఇంకెంత సంబరపడతారు.
3: హమ్మయ్యా, యానంబైల గ్రామానికి వచ్చాం కదా.
2: హా, ఇక్కడ నుండి 1 కిలోమీటర్లు ముందుకు వెళ్తే కిన్నెరసాని డ్యామ్ వస్తుంది.
3: ఓ, అలాగా.
2: హా, ఇటు పక్కనే ట్రైబల్ స్పోర్ట్స్ స్కూల్ ఉంది, చూసారా?
3: స్పోర్ట్స్ స్కూలు ఇంత పెద్దగా ఉంటుందా?
2: అవును, ఈ స్కూల్లో ఆర్చరీ శిక్షణతో పాటు ఇతర క్రీడల్లో కూడా శిక్షణ ఇస్తారు.
3: అదిగో కిన్నెరసాని ప్రాజెక్టు గేట్ వేసి ఉందే.
2: అవును మరి, కిన్నెరసాని ప్రాజెక్టులోనికి వెళ్లాలంటే సందర్శకులందరూ టికెట్ తీసుకుని వెళ్ళాలి.
3: ఓ, అలాగా. పదండి, మనం టికెట్ తీసుకుందాం. ఇక్కడ డ్యూటీలో ఎవరో ఉన్నట్టున్నారు.
2: వారు ఈ కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం బీటాఫీసర్ గారు.
3: మరి వారిని అడిగి కిన్నెరసాని వివరాలు తెలుసుకుందామా?
2: ఓ, తెలుసుకుందాం.
3: నమస్కారం సార్.
2: కిన్నెరసాని వన్యప్రాణి సంరక్షణ అభయారణ్యం గురించి మాకు తెలియజేస్తారండి?
4: నా పేరు రవికుమార్ అండి. నేను కిన్నెరసాని డీర్ పార్క్ బీట్ ఆఫీసర్ని. ఇది డీర్ పార్క్ అనేది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తెరిచి ఉంచుతాము. ఇక్కడ ఈ డీర్ పార్కులో ప్రత్యేకంగా డీర్స్ ఫేమస్ అండి. ఇక్కడ చుక్కల దుప్పులు అంటారు వాటిని, వాటిని చూడటానికి. ప్లస్ అందులోనూ డ్యామ్ ఒకటి ఉన్నది, డ్యాము, ఇంకా బోటింగ్ ఉంది. వీటన్నిటిని ఎంజాయ్ చేయడం కోసం ప్రజలు వస్తూ వెళ్తూ ఉంటారు. ఇంకా పిల్లలకి తెలియపరచడం కోసం, అంటే అడవిలో పెరిగే జంతువులు ఎలా ఉంటాయి వాళ్ళకి తెలియదు కాబట్టి, వాళ్ళకి జ్ఞాన కేంద్రం అనేసి ఒక ఈసీ బిల్డింగ్ అనే ఒకటి ఉంది. అందులో రకరకాల జంతువుల బొమ్మలు, వాటి జీవనశైలి ఎలా ఉంటుంది అనేది దాని గురించి తెలపడం ఉందండి. మరి ఇక్కడ వీకెండ్లో సండేలు, ఫెస్టివల్స్ అప్పుడు జనాలు ఒక 400 నుంచి 500 వరకు వస్తారు. మిగతా టైంలోనేమో 100 to 200 వరకు వచ్చి వీక్షిస్తూ ఉంటారండి. వర్షాకాలం ఇంకా ఈ డ్యాము గేట్లు లేపినప్పుడు అవి ఫ్లోటింగ్ చూడటం కోసం కూడా జనాలు ఇంట్రెస్ట్తోనే ఇంకా వస్తూ ఉంటారు. ఇక్కడ ఈ డీర్ పార్క్లో జింకలు ఫేమస్ అండి. కానీ

0: ఈ అంతరించిపోతున్న ఒక జాతి ఒకటి ఉందండి, మూషిక జింక అని. ఒక కుందేలు టైపులో, కుందేలు సైజ్ అంతకు మించి పెరగదు. ఇక ఆ మూషిక జింకలు కూడా తీసుకొచ్చి ఇక్కడ పెంచుతాం జరుగుతున్నది. జింకల పార్క్ లో జింకలను చూస్తూ కొంతమంది వాటికి ఫీడింగ్ ఇస్తూ ఉంటారండి. తినేయి తీసుకొచ్చి పెట్టడం అది చేస్తూ ఉంటారు. అలా చేయకూడదని ఉద్దేశంతోనే వాటికి డబుల్ ఫెన్సింగ్ కూడా కట్టి ఉన్నాం. ఏంటంటే వాటిని దూరం నుంచి చూసి వీక్షించడం తప్ప వాటికి ఏదైనా పెడితే వాటి హెల్త్ కూడా పాడైపోతుందనే ఉద్దేశంతోనే డబుల్ ఫెన్సింగ్ ఒకటి పెట్టేసి చుట్టూ, అంటే ఈ డీర్ పార్క్ కి 35 ఎకరాల్లో చుట్టూ రౌండ్ ఫెన్సింగ్ ఉంటుంది. ఆ ఫెన్సింగ్ లోనే ఉంటాయి కానీ బయటకు వెళ్ళవు. కానీ వీటిని దగ్గర నుంచి వచ్చి పెట్టడం వల్ల వాటికి ఏమైనా ఇబ్బంది కలిగిద్దని ఈ ప్రేక్షకులు చూసే భాగం వరకు డబుల్ ఫెన్సింగ్ పెట్టేసి వాటికి కొద్దిగా రక్షణ కల్పిస్తాం జరుగుతుంది. అదేవిధంగా బ్లాక్ ఫ్యాన్స్ ఉన్నాయి, వైట్ ఫ్యాన్స్ ఉన్నాయి, డక్స్ ఉన్నవి. ఇది చిన్నపిల్లలు చూసి ఎంజాయ్ చేస్తుంటారు. పిల్లలు ఆడుకోవడానికి కూడా కొద్దిగా ప్రత్యేకంగా ఏర్పాటు చేశాము ఆట స్థలం అనేది. పిక్నిక్ లాగా కూడా ఇక్కడికి ఫ్యామిలీతో వస్తూ ఉంటారండి, గడిపి వెళ్తూ ఉంటారు. పిల్లలు చూసి ఎంజాయ్ చేయడం కోసం స్కూల్ పిల్లలు కానీ కాలేజీ పిల్లలు కానీ వాళ్ళు పిక్నిక్ లాగా వాళ్ళ స్కూల్ తరఫున కూడా వస్తూ ఉంటారు చాలా మంది. ఒక్కో టైంలోనూ మామూలు ఫ్రెండ్లీగా ఫ్రెండ్స్తో వస్తూ వెళ్తూ ఉంటారు. ప్రేక్షకులు కూడా చాలా ఎంజాయ్ చేశాము, ఎందుకంటే ఎక్కడా చూడలేని జంతువులు ఉన్నవి మేము చూడగలిగాము. మాకు ఆనందంగా ఉన్నది, బోట్ షికార్ ఒకటి ఇంకా బాగున్నది, డ్యామ్ బాగున్నది అనేసి చెప్పి వెళ్తూ ఉంటారండి. అందరూ ఎంజాయ్ చేసి వెళ్తూ ఉంటారండి. ఇది కిందర్సాని అనేది మంచి పర్యాటక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది.
1: చాలా థాంక్స్ అండి.
2: మరి కిందర్సాని ప్రాజెక్టు లోనికి వెళ్దామా?
1: హా, వెళ్దాం. హే హే, జింకలు జింకలు ఎంత బాగున్నాయో కదండి. ఆ, అవేమిటండి? అవి చిన్న చిన్న జంతువులుగా ఎలకలు మూతులు కలిగి ఉన్నాయి కదండి.
2: అవ్యా, ఇప్పుడు మనకు బీట్ ఆఫీసర్ గారు చెప్పారు కదా మూషిక జింకలని, అవే మూషిక జింకలంటే.
1: అవేంటండి, జింకలు మన వైపే వస్తున్నట్లున్నాయి.
2: అవును, మనం ఏమైనా ఆహారం ఇస్తామని మన వైపే వస్తున్నాయి. మనం వాటిని తాకకుండా ఉండేందుకు బీటాఫీసర్ గారు చెప్పినట్టు 2 వరుసలుగా మెస్ ఏర్పాటు చేశారు చూడండి.
1: నిజమేనండి.
2: సరే మరి, హంసలు బాతులు చూద్దాం పద.
1: ఏమండి, బాతులు తెల్లగా అందంగా ఉన్నాయి కదండి. అవును, ఈ బాతులు ఇంత పెద్దగా ఉన్నాయేంటండి? తెలుపు నలుపు రంగుల్లో ఉన్నాయి.
2: అవి హంసలు, తెల్ల హంసలు, నల్ల హంసలు.
1: ఎంత బాగున్నాయో కదా.
2: అదిగో వాటికి ఆహారం పెట్టేందుకు తీసుకొస్తున్నారు, వారిని కలుద్దామా?
1: కలుద్దామండి. నమస్కారం అండి.
2: ఏమండి, ఇక్కడ జింకలకు హంసలకు ఏ విధంగా ఆహారం ఇస్తారు, మరి వాటి సంరక్షణ ఏ విధంగా చూసుకుంటారో తెలియజేస్తారా?
3: నా పేరు షేక్ ఇబ్రాహిం సార్. ఇక్కడ మేము 6 ఉంటాం. పగలుట ఉన్నవారు మగవాళ్ళు జింకలకి నీరు పెట్టుకోవడం, గడ్డి పెట్టుకోవడం కానీ నీరు పెట్టుకోవడం కానీ చేసి పొద్దున వేయాలి, సాయంత్రం వేయాలి. ఉదయం నైట్ డ్యూటీ వాళ్ళు వేసుకుంటూ పోతారు. సాయంత్రం ఉదయం వచ్చిన వాళ్ళు ఉదయం సాయంత్రం వేసుకుంటాం, ట్రిపుల్ వేసుకుంటాం. జింకలకి నీళ్లు పెట్టుకోవడం, గడ్డి పెంచాం రాసిపాట్ల, దాంట్లో నీళ్లు పెట్టడం కానీ. బాతులకి హంసలకి ఫుడ్ మేమే వేస్తాం. ఎర్లీ మార్నింగ్ 8 o'clock పెడతాం, మళ్ళీ ఈవినింగ్ సాయంత్రం 4 పెడతాం, 2 పూట్లు పెడతాం. జింకలకి ఆహారం అంటే ఫీడ్ దానా పెడతాం, ప్లస్ గడ్డి, 2 టమాటా గ్రాసులు ఉంటుంది, సపోజ్ అని ఉంటుంది, అవి తీసుకొచ్చి జున్నుగడ్డ ఉంటుంది, అవి కోసి సాయంత్రం కూడా వేస్తాం. హంసలకి మార్నింగ్ 8 o'clock మళ్ళా ఈవినింగ్ 4 వేస్తాం. ఉజ్జలం సజ్జలు, నూకలు, క్యాబేజీ, క్యారెటు, బీట్రూటు, పాలకూర, తోటకూర, ఇవన్నీ మిక్సీ చేసి మొత్తం తురిమేసి ఒక దాంట్లో తీసుకుని మేత వేస్తాం. మోస్ట్ డిష్ ఏమో క్యారెట్, కీర దోసకాయ, దోసకాయ, బీన్స్, చిక్కుడుకాయ, ఇవన్నీ కలిపి మళ్ళీ కట్ చేసి మోస్ట్ డీర్ ఉంటాయి, అవి ఒక 5 ఉంటాయి, వాటికి మళ్ళీ వేస్తాం. మళ్ళా మేము మేత పట్టుకొని పోవని పిలుస్తాం. మామూలుగా మేము డైలీ వెళ్తాం కాబట్టి పిలుస్తాం, ఆవు ఆవుని పిలుస్తాం కానీ మా శబ్దం విని ఎక్కడున్నా ఉరుకు వస్తాయి. ఉరికి రావడం రెడీగా ఉంటాయి. మేము వేసిన తర్వాత మేము కొద్దిగా బయటకు రావడం మళ్ళీ వచ్చేసి గమని తినేస్తాయి. కొన్ని కొన్ని మా దగ్గరకు వచ్చి తింటా ఉంటాయి. ఈ హంసలైనా సరే బాతులైనా సరే పిలిచి వస్తాయి. పిలవగానే కొద్దిగా మా రోజు డైలీ మేత వేస్తాం కాబట్టి పిలిచి వచ్చి మా ఆహారం తీసుకుని కొద్దిగా కోతులు తినకుండా కొంతసేపు ఉండి తిని వచ్చేదాకా మేము బయటకు వస్తాం. కొద్దిగా మన మేత తినలేదు అని చెప్పగానే వచ్చి మా బీట్ ఆఫీసర్ రవి సార్ ఉంటారు, ఇక్కడ చెప్పేసి ఏదో ఆ సార్ ఏం చేస్తారు పైన డాక్టర్ గారికి చెప్పేసి మళ్ళీ పిలిపించి దానికి అసలు ఏం ట్రీట్మెంట్ చేయగలరు, మేత మేయట్లేదని చెప్తే అది ఎట్టు ఉంది, నలసగా ఉందా, ఏ యాక్టివ్ ఉందని చూసుకున్న డాక్టర్ గారు పలానా మెడిసిన్ ఇస్తారు, ఆ మెడిసిన్ మేము దాంట్లో ఫుడ్లో కలిపి వేసేస్తూ ఉంటాం. వచ్చిన వాటిని కూడా వీటిని చూసి సంతోషపడి ఆనందిస్తూ ఉంటారండి. మా సార్లు కూడా మంచి కేర్ తీసుకొని మంచిగా చేస్తూ ఉంటారు, అన్ని సప్లై చేస్తూ ఉంటారు.
2: చాలా థ్యాంక్స్ అండి.
1: థ్యాంక్ యూ అండి.

0: అదిగో చూడండి, ప్రక్కనే పర్యావరణ విద్యా కేంద్రం ఉంది, చూసారా?
1: ఆ చూశాను.
0: ఇక్కడ విద్యార్థులకు పర్యావరణం, జీవ వైవిధ్యం గురించి బోధిస్తారు.
1: అలాగా చూద్దాం పదండి. ఇప్పుడు కినరసాన డ్యామ్ పైకి వెళదామా మరి?
0: ఓ తప్పకుండా.
1: అబ్బా, డ్యామ్ ఇంత పొడవుగా ఉందేంటండి?
0: అవును, దీన్ని వ్యవసాయ పొలాలకు అలాగే కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టుకు నీరందించేందుకు నిర్మించారు.
1: అబ్బా, ఈ డ్యామ్ పై నుండి చూస్తుంటే ఎంత చక్కటి దృశ్యాలు కనిపిస్తున్నాయో చూడండి. ఎంత వైశాల్యంలో నీరు ఉందో, సువిశాలమైన జలాశయం, అక్కడక్కడ చెట్లతో కూడిన దీవులు కూడా ఉన్నాయి మరి. చుట్టూ నీరు, మధ్యలో దీవులు, ఎంత బాగున్నాయో. చల్లగాలులు హాయిగా వీస్తున్నాయి. మరి డ్యామ్ గేట్లు ఎప్పుడు తెరుస్తారో?
0: వర్షాకాలంలో రిజర్వాయర్ పరిమితి దాటి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లన్నీ తెరుస్తారు. అప్పుడు

0: దామా మరి.
1: ఓ తప్పకుండా.
0: అబ్బా, డ్యామ్ ఇంత పొడవుగా ఉందేంటండి?
1: అవును, దీన్ని వ్యవసాయ పొలాలకు అలాగే కొత్తగూడెం థర్మల్ ప్రాజెక్టుకు నీరందించేందుకు నిర్మించారు.
0: అబ్బా, ఈ డ్యామ్ పైనుండి చూస్తుంటే ఎంత చక్కటి దృశ్యాలు కనిపిస్తున్నాయో చూడండి. ఎంత వైశాల్యంలో నీరు ఉందో, సువిశాలమైన జలాశయం, అక్కడక్కడా చెట్లతో కూడిన దీవులు కూడా ఉన్నాయి. మరి చుట్టూ నీరు, మధ్యలో దీవులు, ఎంత బాగున్నాయో. చల్లగాలులు హాయిగా వీస్తున్నాయి. మరి డ్యామ్ గేట్లు ఎప్పుడు తెరుస్తారో?
1: వర్షాకాలంలో రిజర్వాయర్ పరిమితి దాటి నీరు ఎక్కువగా వచ్చినప్పుడు గేట్లన్నీ తెరుస్తారు. అప్పుడు కూడా సందర్శకులు ఎక్కువగా వస్తారు.
0: హా, అటు కిందకి చూడండి, డ్యామ్ నుండి ఒక కాలువ ప్రవహిస్తోంది.
1: అది పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్ కొరకు ప్రతిరోజు నీరు విడుదల చేస్తారు ఆ కాలువ ద్వారా. మిగతా గేట్లన్నీ వర్షాకాలంలో మాత్రమే తెరుస్తారు.
0: ఆహా,
1: ఆ సమయంలో హెచ్చరికలు కూడా జారీ చేస్తారు. సరేలే, ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి వారిని అడిగి ఈ కిన్నెరసాని జలాశయం పట్ల వారి అనుభవాలు తెలుసుకుందామా?
0: అలాగే.
2: మా పేరు సాయి ప్రణయ్, మేము భద్రాచలం నుంచి వచ్చామండి. ఇక్కడ కిన్నెరసానిలో ఉన్నాం. స్టార్టింగ్ లో జింకలు ఉంటాయి, జింకలు చాలా బాగున్నాయి. తర్వాత బోటింగ్, స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది అండి ఇక్కడ. స్పీడ్ బోటింగ్ తర్వాత ఇక్కడ పైన డ్యామ్ బాగుంటుంది అండి. డ్యామ్ లో కిందకి వెళ్ళి లంచ్ ఏం చేసుకోవచ్చు అండి, వండుకొని తినొచ్చు, బాగుంటుంది. మొత్తం సీనరీ చాలా బాగుంటుంది అండి. ఇటు కొండల్లాగా విడివిడిగా ఉంటాయి, బాగుంటాయి చూడటానికి. పైనుంచి చాలా వ్యూ బాగుంటుంది అండి. ఇటు చూస్తానికి ఎంత దూరం నుంచి వచ్చినా కానీ ప్రశాంతంగా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది అండి.
3: మేము రేపల్లాల నుంచి వచ్చాము. నా పేరు పీతరుణ్, కాలేజ్ స్టూడెంట్స్. వ్యూ చూడటానికి చాలా బాగుంది ఇక్కడ కిన్నెరసాని. కిన్నెరసాని జింక పార్క్స్ ఉన్నాయి, జింకలు ఉన్నాయి, అలాగే బోటింగ్ బాగుంది, చాలా బాగుంది. ఇంకా అలాగే లాంచ్ ఉంటుంది, ఆ ఫ్లో ఆఫ్ వాటర్ కూడా బాగుంది. డ్యామ్ ఉంది, డ్యామ్ ఇంకా సూపర్ ఉంది. ఆ కొండలు, వ్యూ చాలా బాగుంది. మేము చాలా సంతోషించాం వచ్చినందుకు. ఎంత దూరం నుంచి వచ్చినా హ్యాపీగా ఉంటుంది.
4: నా పేరు వినయ్, నేను కొత్తగూడెం నుంచి వచ్చాను. ఇక్కడ కిన్నెరసాని చాలా బాగుంది, వెదర్ క్లైమేట్ కూడా. జింకలు కూడా చాలా బాగున్నాయి. అండ్ బోటింగ్ కూడా, స్పీడ్ బోటింగ్ చాలా బాగుంటుంది. అండ్ డ్యామ్ కూడా బాగానే ఉంది. అటు కింద పోతే అటు కుకింగ్ కానీ ఫ్యామిలీస్ కానీ వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు, స్విమ్మింగ్ కూడా చేసుకోవచ్చు అండి. డ్యామ్ రీచ్ చేసినప్పుడు వాటర్ కూడా అటు పోతాయి, చాలా బాగుంది అండి. చాలా మంది కూడా వచ్చి ఎంజాయ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్ని.
0: అటు చూడండి చూడండి, బోట్స్ వెళ్తున్నాయి, జనాలు కూడా ఉన్నారు చాలా మంది.
1: అవును, ఇక్కడ బోట్ షికారు కూడా ఉంది. మనము వెళ్దాం పదా, బోట్ ఎక్కేందుకు కూడా టికెట్ తీసుకోవాలి.
0: ఓ తీసుకుందాం. అలాగే
1: ఇక్కడ బోట్ డ్రైవర్స్ ఉన్నారు, వారిని అడిగి బోట్ షికారు వివరాలు తెలుసుకుందాం.
0: అలాగే.
1: నమస్కారం అండి, ఈ కిన్నెరసానిలో బోట్ షికారు గురించి తెలియజేస్తారండి?
5: నా పేరు వేముల మల్లేష్ అండి. కిన్నెరసాని టూరిజం లో డ్రైవర్ కం హెల్పర్ గా పనిచేస్తాను. రెండు, ఒకటి స్పీడ్ బోట్, ఒకటి పాంటన్ బోట్ ఉంది. స్పీడ్ బోట్ లో 4 మెంబర్స్ వెళ్ళొచ్చు, 5 నిమిషాల రైడ్ ఉంటుంది. పాంటన్ బోట్ లో 35 మంది వెళ్ళొచ్చు, 15 నిమిషాల రైడ్ ఉంటుంది. పెద్దవాళ్లకు 50 రూపాయల టికెట్, పిల్లలకు 30 రూపాయల టికెట్ పెద్ద బోట్ లో. స్పీడ్ బోట్ లో అయితే 350 రూపాయలు ప్యాకేజ్ టికెట్. అది వీకెండ్స్ లో అయితే ఎక్కువ ఉంటాయి సార్. సాటర్డే సండే టైమ్ లో అయితే క్రౌడ్ ఎక్కువ ఉంటుంది, ఫెస్టివల్స్ టైమ్ లో కూడా ఎక్కువ ఉంటుంది. ఫెస్టివల్స్ టైమ్ లో అయితే సాటర్డే సండే కంటే ఇంకా కొంచెం ఎక్కువగానే ఉంటుంది, టూరిస్టులు తాకడం కొంచెం రద్దీగా ఉంటుంది మాకు. వీకెండ్స్ టైమ్ లో అయితే ఒక 500-600 మెంబర్స్ టూరిస్టులు వస్తూ ఉంటారు ఇక్కడ, ఓన్లీ బోటింగ్ పర్పస్ అయితే. అందరికి జాకెట్ చేస్తాం, లైఫ్ జాకెట్ అనేది మస్ట్ అండ్ షుడ్, ఇక్కడ కంపల్సరీ వేయకుండా అయితే పంపించము. ఇక్కడైతే పెద్ద ప్రాబ్లం ఉండదు సార్, ఇక్కడ ఎందుకంటే ఇది రన్నింగ్ వాటర్ కదా, ఇది ఓన్లీ స్టాండింగ్ వాటర్ కాబట్టి అంత పెద్ద ప్రాబ్లమే ఉండదు సార్. ఫ్లడ్ వచ్చినప్పుడు గేట్ లిఫ్టింగ్ ఉంటుంది, ఆ గేట్ లిఫ్టింగ్ టైంలో బోటింగ్ మొత్తం టోటల్ గా క్లోజ్ చేస్తాము. ఎప్పటికీ అబ్జర్వేషన్ లో ఉంటాం సార్ మేము. మార్నింగ్ 9:30 వచ్చి ఈవినింగ్ 5:36 వరకు ఇక్కడే ఉంటాం అండి మేము. ముసళ్ళు ఉంటాయి, బట్ ఏంటంటే ఇక్కడ ప్రాజెక్ట్ కట్టి 50 ఇయర్స్ అవుతుంది. ఈ 50 ఇయర్స్ లో ఎప్పుడు కూడా మనిషి యొక్క బ్లడ్ కు ఇక్కడ ఉన్న ముసళ్ళ లాంటివి అయితే అటాక్ చేయడానికి అయితే లేదు. ఇంతవరకు అయితే ఒక ఎలాంటి ఇన్సిడెంట్ జరగలేదు కిన్నెరసాని లో. మా ఎండి గారు ప్రత్యేక దృష్టి పెట్టి టూరిజం కాటేజ్, గ్లాస్ హౌస్, ఒక్కొక్క కాటేజ్ వచ్చి 4 రూమ్స్ అండి. అలాంటి 9 కాటేజ్ కట్టారు, ఒక గ్లాస్ అద్దాల మేడ కూడా కట్టారు.
0: మనము బోట్ షికారు చేద్దాం, మరి ఈ లైఫ్ జాకెట్స్ వేసుకుందామా?
1: సరే. నిజంగా బోటు ప్రయాణం మర్చిపోలేని మధురానుభూతి.
0: అబ్బా, ఈ కిన్నెరసాని జలాశయంలో ప్రయాణం మరో

0: లేనిది మరుపురానిది కదండి. ఎంత చల్లటి గాలులో నీటి మధ్యలో ఆ చిన్న చిన్న దీవులు ఎంత అందంగా అద్భుతంగా ఉన్నాయో కదా. ఎంత బాగున్నాయో ఆ చిన్న చిన్న దీవులు.
1: కిన్నెరసాని జలాశయంలో బోటు షికారు ఒక మధురానుభూతి. ఈ కాసేపు అన్నీ మర్చిపోతున్నాం కదా.
0: అవునండి.
1: దిగండి మెల్లగా.
0: అలాగే.
1: చాలా థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇంకో బోటు డ్రైవర్ ఉన్నారు, మరి వారిని పలకరిద్దామా?
0: అలాగే.
1: నమస్కారం అండి. మీరు ఒక బోటు డ్రైవర్గా సందర్శకులకు ఎలాంటి సేవలు అందిస్తారో తెలియజేస్తారా?
2: నా పేరు బాబురావు అండి. మేము ఇక్కడ డ్రైవర్ పని హెల్పర్గా పనిచేస్తున్నామండి. ఇక్కడ కంపల్సరీ మేము టూరిస్టులకు వచ్చి బోటు ప్రయాణం చేసే వాళ్ళకు కంపల్సరీ లైఫ్ జాకెట్ వేయించిన తర్వాతనే బోటింగ్ చేపిస్తామండి. వాళ్ళకి చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి సేఫ్గా దింపేస్తాం సార్ మేము. ఏదన్నా ఉంటే మేము ఒకళ్ళు సడన్గా అట్లా ఏదన్నా అవుతుంది అనుకుంటే వాళ్ళు టెన్షన్ వచ్చేస్తుంది, బీపీ వస్తుంది అన్న వాళ్ళు మళ్ళీ బోట్ రిటర్న్ చేసేసి వాళ్ళని బయటకు తీసుకొచ్చి సేఫ్గా దింపేస్తాం సార్ మేము. సేఫ్ జర్నీ చేసి వాళ్ళని ఆనందపరిచి పంపిస్తాం సార్ మేము.
0: ఇక్కడ కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించి బోటు షికారు చేసిన సందర్శకులున్నారు, వారిని కూడా అడిగి వారి అనుభూతులు తెలుసుకుందామా? మరి
1: తెలుసుకుందాం. నమస్కారం అండి. ఈ కిన్నెరసాని ప్రాజెక్టు సందర్శించినందుకు ఏ విధంగా అనుభూతి చెందారో తెలియజేస్తారా?
3: నా పేరు కృష్ణ అండి. కమ్మారోర్ల మండలం పోలపల్లి మాది. మామూలుగా పర్యటక కేంద్రంలో బాగుంటుంది అని చెప్తే ఇక్కడికి వచ్చేసాం, బోటు షికారు చేసాం. కిన్నెరసాని బాగా అనిపించింది, చాలా హ్యాపీగా ఉంది.
4: మాది పోలపల్లి అండి, మధ్యలో మారుతామని. ఇక్కడ కిన్నెరసాని చూద్దామని వచ్చినాం. చాలా చాలా బాగుంది. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా మంచి సహకరించారు. మంచిగా హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా వచ్చేసాం. 9 మంది వచ్చేసాం, 6 పెద్దాలు, 3 చిన్న పాప. నీళ్ళు వెళ్తుంటే చాలా మంచిగా అనిపించింది. ఆనందంగా మంచిగా హ్యాపీగా మంచిగా క్షేమంగా వెళ్ళి లాభంగా వచ్చేసాం. పిల్లలు అయితే ఎంజాయ్ చేసుకుంటున్నాం, అందరం మంచిగా అనిపించింది అండి.
5: మాది కొత్తగడం అండి. మా పేరు వచ్చేసి హరీష్. బోట్ లో మాకు పోవడం వల్ల హ్యాపీనెస్ గా అనిపించింది. ప్రతి ఒక్కరికి జాకెట్స్ ఇస్తున్నారు. మా ఇద్దరు పిల్లగాళ్ళు ఉన్నా సరే వాళ్ళకి కూడా జాకెట్స్ ఇచ్చారు. జాకెట్స్ వేసుకున్నాము. 2 ఎక్కామండి, చిన్నది ఎక్కాం, పెద్ద ఎక్కాం. చాలా మంచిగా అనిపించింది. డ్రైవర్స్ కూడా కంఫర్టబుల్, మన డ్రైవింగ్ చేయడం గానీ కోఆపరేషన్ మంచిగా ఉన్నది. నీళ్ళలో వెళ్తుంటే మాకు ప్రశాంతంగా మంచి చల్లటి గాలులు రావడం, సీన్స్ మంచిగా, ఫోటోషూట్ కూడా మంచిగా బాగుంటది.
6: మేము కొత్తగూడ నుంచి వచ్చామండి. నా పేరు శ్రావణి. ఇక్కడ బోటింగ్ అయితే చాలా బాగుంది, మేమైతే చాలా ఎంజాయ్ చేసాము. ఇంకా చిన్న స్పీడ్ బోట్లో అయితే చాలా ఎక్సలెంట్గా ఎంజాయ్ చేసాము, చాలా మంచిగా అనిపించింది. గాలులో లేచినట్టు అనిపించింది. అది వెళ్తుంటే చల్ల గాలులు బాగా వస్తున్నాయి, వాటర్ నుంచి చల్ల గాలులు వస్తున్నాయి. పొదలు బాగున్నాయి. ఇక్కడ వ్యూ బాగుంది, డ్యామ్ వ్యూ బాగుంది. అడవి కూడా చాలా మంచిగా అనిపించింది. ఇంకా కొద్దిసేపు ఉంటే ఎంజాయ్ బాగుండేది అనిపించింది.
7: నా పేరు అమ్జద్ పాషా. ఇక్కడ కిన్నెరసానికి చూడనీకి వచ్చాము, ఖమ్మం నుంచి వచ్చాము. ఇది చాలా బాగుంది చూడనీకి. ఫ్యామిలీతో వస్తే మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. ఫ్రెండ్స్తో వచ్చాము, అన్ని చూసాము, డ్యామ్ కూడా చూసాము, బోటింగ్ వచ్చాము. బోటింగ్ కూడా బాగుంది. డ్యామ్ మీద నడిచాము చివరి వరకు. డ్యామ్ మొత్తం బాగుంది, సీనరీ బాగుంది, ఐలాండ్ లాగుంది. వి కెన్ విజిబుల్, వి కెన్ ఎంజాయ్ ఆల్ దిస్.
8: మాది మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం పెనగొండ గ్రామం నుంచి వచ్చినామండి. నా పేరు షేక్ బాలు షహీద్. కిన్నెరసాని బాగుందండి, చాలా మంచిగా అనిపించింది. బోర్డులో తిరగటం 5 ఏదో కూలిపోయినట్టు అనిపించింది. డ్యామ్ కూడా చూసాం, చాలా బాగుందండి. అది కిన్నెరసాని అంటే ఇట్లా ఉంటుంది అనిపించింది. జింకల పార్క్ చూసినామండి, చాలా నీట్గా ఉంది, అఫీషియల్ ఉంది. రోడ్స్ కూడా బాగున్నాయండి, అందరు సహకరిస్తారు, మంచిగా ఉందండి.
0: అవును, ఇంకా చూడడానికి ఏమున్నాయి ఇక్కడ?
1: ఇది వరకు అద్దాల మేడ ఒకటి ఉండేది, దాన్ని కూల్చేశారు. మళ్ళీ ఇప్పుడు టూరిజం శాఖ వారు సందర్శకుల కోసం కాటేజీలు, అద్దాల మేడ నిర్మిస్తున్నారు.
0: ఓ అలాగా.
1: ఇక్కడ 2 బస చేసే అవకాశం కూడా ఉంటుంది.
0: అవునండి, అప్పుడు సందర్శకులు కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి 2 ఈ కిన్నెరసాని జలాశయం అందాలు తనివి తీరా తిలకించవచ్చు.
1: కిన్నెరసాని జలాశయం అందాలు తిలకించాం కదా, మరి ఇంటికి బయలుదేరదామా?
0: అలాగే పదండి.
9: ఈ కిన్నెరసాని జలాశయం సందర్శన జీవితంలో ఎన్నడూ మర్చిపోలేము.
10: ఇలా ప్రకృతి సౌందర్యాలతో పర్యావరణాన్ని రక్షిస్తూ, వన్యప్రాణులకు పక్షులకు ఆవాసం కల్పిస్తూ, పంట పొలాలకు కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్కు నీరందిస్తూ, ఇంకా జీవ వైవిధ్యాన్ని కాపాడుతూ, ప్రముఖ పర్యాటక కేంద్రంగా విలసిల్లుతూ

0: మీరింతవరకు 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం కార్యక్రమంలో భాగంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకే తలమానికం కిన్నెరసాని వన్యప్రాణి అభయారణ్యం ప్రత్యేక డాక్యుమెంటరీ కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. నూరు పాయింట్ 1 మెగాహెడ్స్ పై చిత్రగీతాలు వింటారు.

0: సితార చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఎస్పీ శైలజ బృందం పాడిన పాట విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
3: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989 6.
1: మరొక నెంబర్ 7989701158.

అన్వేషణ చిత్రం నుంచి ఎస్ జానకి బృందం పాడిన పాట విన్నారు. ఇప్పుడు వినండి రుద్రవీణ చిత్రం నుంచి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్పై మరిన్ని చిత్రగీతాలను వింటారు. కార్యక్రమంలో వినండి ఇప్పుడు రౌడీ అల్లుడు చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: నాగోటు శృతిలోనా
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: నాగుండె లయలోనా పాడవే పాడవే కోయిలా.
2: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలే అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలను వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నిర్ణయం చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: FM.
1: గ్యాంగ్ లీడర్ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన ఈ పాటకి సంగీతం అందించారు బప్పీలహరి.

పవిత్ర బంధం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను విన్నారు. ఇప్పుడు వినండి, సిరివన్న సాహిత్యానికి కోటి సంగీతం అందించగా శ్రీరామ్ గోపికా పూర్ణిమ పాడిన పాటను వింటారు. నువ్వే కావాలి చిత్రం నుండి.

0: తొలి ప్రేమ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను విన్నారు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: నాగోటు శృతిలోనా
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: నాగుండె దయలోనా పాడవే పాడవే కోయిలా.
3: మాటలు మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
3: మరొక నెంబర్ 2950039.
2: ఒక మాట 10 మాటలై అది పాట కావాలని.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం

మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తవడం కేంద్రం నిలయంలో సమయం 12 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారం. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

0: who sustained injuries in the incident were admitted to Harana District Hospital for treatment. The blaze, which spread rapidly through parts of the care home, was eventually brought under control following intensive firefighting. In football, hosts India have booked their place in the final of the SAF Women's Championship after defeating Bhutan 1-0 in the semi-final at Madgaon in Goa yesterday. Five-time champions India will now face defending champions Bangladesh in the title clash on Saturday at 6:30 p.m. The inaugural edition of the World Yogasan Sports Championship is set to kick off this evening at Trans Stadia in Ahmedabad, Gujarat, marking a historic milestone on the global sporting roadmap. Prime Minister Modi will virtually join the mega event in the evening to share his best wishes as yoga enthusiasts and athletes from across the globe gather for the competition. Benchmark domestic equity indices were trading around 0.2% up in the forenoon session today. The Sensex added 128 points to 74,474, while the Nifty rose 43 points to 23,449 when reports last came in. And with that, we end this news bulletin.
1: Akasvani Kottavadam Kendram శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
3: ముఖాన్ మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బబలా
4: సై బాల్,
3: నడువుల తామరా
4: సై బాల్,
3: బురద పుల్లా
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి. సైబాల్
6: అనుబోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ విమెన్స్ అండ్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
7: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
8: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
7: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
8: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
7: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: మూడు కాలేజీలలో
3: డోంట్ వరీ
2: ఫీజ్ చూడు.
4: ఎలా ఉన్నారు?
5: ఏంటి విషయం?
3: ఫీజ్ కోసం టెన్షన్?
5: రాహుల్ కి బ్యాంక్ అకౌంట్ ఉందిగా, సమస్య తీరినట్లే. బ్యాంక్ ద్వారా అవసరానికి సరిపడా స్టూడెంట్ ఎడ్యుకేషన్ లోన్ సులభంగా దొరుకుతుంది. అదీను 4 లక్షల వరకు తాకట్టు లేకుండా. అదెక్కడ? అదే స్వీట్.
6: ఆర్బీఐ అంటుంది
3: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.

0: టీంలతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: ఈనాటి శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో గిరిజాదేవి గారి గాత్ర సంగీతం వింటారు.

0: మీరింతవరకు గిరిజాదేవి గారి గాత్ర సంగీతం విన్నారు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అనుమోస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్స్ ఇన్ అటానమస్ కాలేజ్, కేటీపీఎస్ రోడ్, పాల్వంచ, జిల్లాలోనే ఏకైక మహిళా ఇంజనీరింగ్ కళాశాల. డిప్లొమా, బీటెక్ కోర్సులతో పాటు హాస్టల్ సౌకర్యం, నాణ్యమైన విద్య, 100% ప్లేస్మెంట్. మీ అమ్మాయిల ఉజ్వల భవిష్యత్తుకి సురక్షితమైన బెస్ట్ చాయిస్. కాల్ చేయండి 9246907407.
5: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
6: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాలు

రోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ డామన్లలో పర్యటిస్తారు. సూరత్లో రోడ్డు, విద్యుత్తు, పారిశ్రామిక రంగాలకు సంబంధించి 18,800 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులను, ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు. సూరత్లో 200 పడకల ఈఎస్ఐసి ఆసుపత్రిని కూడా మోదీ ప్రారంభిస్తారు. విద్యుత్ పంపిణీ వ్యవస్థల ఆధునీకరణ, అత్యాధునిక వ్యర్థాల శుద్దితో సహా గుజరాత్ ప్రభుత్వానికి చెందిన పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. సాయంత్రం మోదీ డామన్ కు చేరుకుని అక్కడ సుమారు 2,970 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. వీటిలో ఆరోగ్య సంరక్షణ, పౌర విమానయానం, పర్యాటకం, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, ప్రజా సంక్షేమం వంటి ప్రాజెక్టులున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు మేఘాలయలోని షిల్లాంగ్లో ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. ప్రాంతీయ అభివృద్దికి సంబంధించిన కీలక రంగాల కోసం ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి ఉన్నత స్థాయి టాస్క్ ఫోర్స్ సాధించిన పురోగతిపై ఈ సమావేశంలో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారని ఈశాన్య ప్రాంత అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశంలో పర్యాటకం, వ్యవసాయం, ఉద్యానవన రంగం, పెట్టుబడుల ప్రోత్సాహకం, పాలు, గుడ్లు, చేపలు, మాంసం ఉత్పత్తిలో స్వయం సమృద్ది, క్రీడల ప్రోత్సాహం, ఆర్థిక కారిడార్ అభివృద్ది, మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, అలాగే చేనేత, హస్తకళల రంగాలపై చర్చిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు నుండి 2 రోజుల పాటు త్రిపురలో పర్యటిస్తారు. ఈ పర్యటనలో భాగంగా అమిత్ షా పుష్పబంతా ప్యాలెస్ హోటల్ శంకుస్థాపనలో పాల్గొంటారు. అలాగే లంకమురా వద్ద ఉన్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బీఎస్ఎఫ్ సరిహద్దు చౌకీని సందర్శిస్తారు. రాష్ట్ర, కేంద్ర భద్రతాధికారులతో ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. అమిత్ షా పర్యటనను పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక ఉన్నత స్థాయి పరిపాలన, భద్రతా సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేసింది. న్యూఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వెనుజులా తాత్కాలిక అధ్యక్షులు డెల్సీ రోడ్రిగ్స్తో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారన్నారు. ఈ చర్చల్లో భారత్ వెనుజులా సంబంధాల సమగ్ర స్వరూపంతో పాటు ఇంధన భద్రత, వాణిజ్యం, పెట్టుబడులు, ఫార్మాసిటికల్స్, ఆరోగ్య సంరక్షణ, రవాణా, పునరుత్పాదక ఇంధన రంగాలతో మరింత సహకారాన్ని పెంపొందించుకునే అవకాశాలపై దృష్టి సారిస్తారు. 5 రోజుల భారత పర్యటన నిమిత్తం రోడ్రిగ్స్ నిన్న న్యూఢిల్లీ చేరుకున్నారు. ఆమెతో పాటు విదేశీ వ్యవహారాలు, ఆర్థిక, సైన్స్ అండ్ టెక్నాలజీ, సమాచార ప్రసారాలు, రవాణా శాఖ మంత్రులతో కూడిన ఒక ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం కూడా వచ్చింది. రోడ్రిగ్స్ గతంలో విదేశాంగ మంత్రి హోదాలో 2015లో, అలాగే ఉపాధ్యక్షురాలి హోదాలో 2019, 2023, 2024, 2025లో భారత్ను సందర్శించారు. భారతదేశ సాంకేతిక, పారిశ్రామిక

0: సామర్థ్యాలను అవగాహన చేసుకోవడానికి, భాగస్వామ్య అవకాశాలు అన్వేషించడానికి వెనిజులా ప్రతినిధి బృందం ఇంధన, ఫార్మాస్యూటికల్స్, ఆటో రంగాలకు సంబంధించిన పలు ప్రాంతాలను సందర్శిస్తుంది. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్ఓ హెచ్చరించింది. జెనీవాలో జరిగిన విలేకరుల సమావేశంలో డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ మాట్లాడుతూ, ఈ వైరస్ ఇప్పటికే చాలా వేగంగా విస్తరించిందని, ఆరోగ్య శాఖ అధికారులు దానిని అదుపు చేయడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నారని పేర్కొన్నారు. ఇటీవలే ఈ వ్యాధి వ్యాప్తి ప్రధాన కేంద్రంగా ఉన్నటువంటి ఇతూరి ప్రాంతాన్ని డబ్ల్యూహెచ్ఓ చీఫ్ సందర్శించారు. ఈ వ్యాధిని అదుపు చేయడానికి మరింత వేగంగా చర్యలు చేపట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వైరస్ ప్రస్తుతం కాంగోలోని ఉత్తర, దక్షిణ కివు ప్రాంతాలకు, అలాగే పొరుగుదేశమైన ఉగాండాకు కూడా వ్యాపించింది. మే నెల మధ్యకాలంలో ఈ వ్యాధి వ్యాప్తి ప్రారంభమైనప్పటి నుండి కాంగోలో ఇప్పటి వరకు 344 ఎబోలా కేసులు నమోదు కాగా 60 మంది మరణించారు. పశ్చిమ బెంగాల్లో నిలిచిపోయిన వివిధ రైల్వే ప్రాజెక్టుల పురోగతిని వేగవంతం చేయడానికి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ శనివారం కోల్కతాలో పర్యటిస్తారు. నబన్నలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సువేందు అధికారితో రైల్వే మంత్రి ఉన్నతస్థాయి సమావేశం నిర్వహిస్తారని తూర్పు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ శివాజీ మాజీ తెలియజేశారు. రాష్ట్రంలోని వివిధ రైల్వే ప్రాజెక్టులపై ప్రధానంగా చర్చలు జరుగుతాయని, ఇది రైల్వే అభివృద్ది విషయంలో కేంద్ర రాష్ట్ర సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని మాజీ పేర్కొన్నారు. రైల్వే పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులు, ఇతర రైల్వే అధికారులు ఈ సమావేశంలో పాల్గొంటారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన 10వ భారత లావో పీడీఆర్ జాయింట్ కమిషన్ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్, లావో పీపుల్స్ డెమోక్రటిక్ రిపబ్లిక్ ఉప ప్రధానమంత్రి, విదేశాంగ మంత్రి థాంగ్ స్వాన్తో కలిసి సహాధ్యక్షత వహించారు. ఈ సమావేశంలో ఇరుపక్షాలు వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, ఇంధనం, డిజిటల్ కనెక్టివిటీ, అభివృద్ది భాగస్వామ్యం, సామర్థ్య పెంపుదల, సంస్కృతితో సహా వివిధ రంగాలపై సుదీర్ఘ చర్చలు జరిపారు. అలాగే భారత్ ఆసియాన్ సహకారాన్ని మరింత పెంపొందించుకోవడంతో పాటు ప్రాంతీయ పరిమాణాల గురించి వారు చర్చించారు. ఈ సందర్భంగా డాక్టర్ జయశంకర్ మాట్లాడుతూ, భారత్, లావో, పీడీఆర్ మధ్య అత్యంత సన్నిహితమైన నాగరికత, సాంస్కృతిక, ప్రజా సంబంధాలు ఇరు దేశాల మధ్య చారిత్రక కాలం నాటివని ఆయన గుర్తు చేశారు.
1: Our two countries have close civilizational ties reflected in the common heritage of Buddhism and Ramayana. Our relations go back in history based on deep cultural and people-to-people linkages. I fondly remember my own visit to your beautiful country during your ASEAN chairship in 2024.
0: Kerala Mahe Prantallo ee roju bhari varshalu kurise avakasam undani perkontu భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, కర్ణాటక, గోవా, కొంకణ్, లక్షద్వీప్, పశ్చిమ బెంగాల్, సిక్కిం, తమిళనాడు, పుదుచ్చేరి, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో కూడా ఈరోజు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. తూర్పు రాజస్థాన్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వడగళ్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో ఈరోజు బలమైన ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేసింది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, ఒడిశా ప్రాంతాల్లో ఈరోజు వేడి, ఉక్కపోతతో కూడిన వాతావరణ పరిస్థితులు కొనసాగుతాయని ఆ శాఖ పేర్కొంది. బీహార్లోని ముజఫర్పూర్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో నిన్న రాత్రి జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో 3 వ్యక్తులు ప్రాణాలు కోల్పోగా పలువురు గాయపడ్డారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఐసీయూలో ఈ మంటలు చెలరేగినట్టు ఆసుపత్రి అధికారులు తెలియజేశారు. పరిస్థితి నిరంతరం పర్యవేక్షిస్తూ బాధితులను చికిత్స నిమిత్తం ఇతర ఆసుపత్రులకు తరలించినట్టు ముజఫర్పూర్ జిల్లా మ్యాజిస్ట్రేట్

0: సుబ్రత్ కుమార్ సేన్ పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు గుజరాత్ దామల్లలో పర్యటిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు షిల్లాంగ్లో జరిగే ఈశాన్య కౌన్సిల్ 73వ ప్లీనరీ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు. కాంగోలో ఎబోలా వైరస్ వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO హెచ్చరించింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పే చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి దొంగమొగుడు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన ఈ పాటకి సాహిత్యం అందించారు సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం చక్రవర్తి.

పసివాడి ప్రాణం. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాటలు విన్నారు. ఇప్పుడు వినండి రాజా విక్రమార్క. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 హైదరాబాద్ తెలుగు కార్యక్రమాలు ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఇది తెలంగాణకు మోదీ సర్కార్ ఇచ్చిన కానుక అని మంత్రి అన్నారు. రాష్ట సచివాలయంలో ఈరోజు సమావేశమైన తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ ఉద్యమకారుల గుర్తింపుకు విధి విధానాలు అఖిలపక్ష పార్టీ నేతలతో చర్చిస్తున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువలు రేపటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను పరిశీలిస్తారు. నారాయణపేట జిల్లా మక్తల్కు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు చేరుకుంటారు. మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలిస్తారు. సాయంత్రం 4 గంటల తర్వాత కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలిస్తారు. సుమారు 5 గంటలకు జోగులాంబ గద్వాల జిల్లాలోని గూడెందొడ్డి రిజర్వాయర్, జేఎన్ఎల్ఐఎస్ స్టేజ్ 1 పంప్ హౌస్ను పరిశీలిస్తారు. సాయంత్రం 6 గంటలకు సోమశిల హెలీప్యాడ్కు చేరుకుంటారు. సోమశిలలోని మృగవాణి రిసార్ట్ రివర్ ఫ్రంట్లో 3 గంటల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని ప్రధాన సాగునీటి ప్రాజెక్టులపై ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహిస్తారు. రాత్రికి సోమశిలలో బస చేస్తారు. జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలంలోని నెట్టంపాడు పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం పరిశీలించనున్నారు. లిఫ్ట్ 1కి అనుసంధానమైన గూడెందొడ్డి జలాశయాన్ని పరిశీలిస్తారు. ఈ జలాశయం విస్తరణకు ఇప్పటికే ప్రతిపాదనలు ఉండగా భూసేకరణ అంశంపై కన్సల్టెన్సీ సంస్థ సర్వే చేసి నివేదికలు ఇచ్చింది. గూడెందొడ్డి విస్తరణ అంశంలో ప్రస్తుతం సామర్థ్యం పెంపు 11 టీఎంసీలు కాకుండా ఏకంగా 15 టీఎంసీలకు పెంచితే ఎంతమేర ప్రయోజనం ఉంటుందనే దానిపై పరిశీలించి ప్రాథమిక నివేదికను సాగునీటి శాఖ అధికారులు సిద్ధం చేశారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణకు మోదీ సర్కార్ కానుక ఇచ్చిందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. NH-63లో ఆర్మూర్ జగిత్యాల మంచిర్యాల మార్గాన్ని హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లోనూ, అలాగే NH-563లో జగిత్యాల కరీంనగర్ మార్గాన్ని బిల్డ్ ఆపరేట్ ట్రాన్స్ఫర్ పద్ధతిలోనూ 4 వరుసల రహదారులుగా విస్తరించనుంది. దీంతో ఆర్మూర్, మంచిర్యాల, జగిత్యాల, కరీంనగర్ మార్గాల్లో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రగతికి, మౌలిక వసతుల కల్పనకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉండటానికి ఈ నిర్ణయమే మరొక నిదర్శనమని ఆయన స్పష్టం చేశారు. రాష్ట సచివాలయంలో ప్రభుత్వ సలహాదారు కె కేశవరావు నేతృత్వంలో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీతో అఖిలపక్షం సమావేశమైంది. ఈ సమావేశానికి బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, ఎమ్మెల్సీ కోదండరాం, మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ హాజరయ్యారు. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, సిపిఐ, తెలంగాణ జనసమితి, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ నేతలు పాల్గొన్నారు. ఉద్యమకారుల గుర్తింపుకు సలహాలు, సూచనలు తెలుపుతున్నారు. రాష్ట్రంలో సవరించిన భూముల మార్కెట్ విలువ రేపటి నుంచి అమల్లోకి వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. భూముల మార్కెట్ విలువ సవరణ శాస్త్రీయంగా, హేతుబద్దంగా జరిగిందని స్పష్టం చేశారు. క్షేత్ర

0: స్థాయి అధ్యయనం ఆధారంగా కొత్త ధరలను నిర్ణయించడం జరిగిందన్నారు. కొన్ని ప్రాంతాల్లో వాస్తవ ధరలతో పోలిస్తే భారీగా హెచ్చుతగ్గులున్న భూముల ధరలను క్రమబద్దీకరించాలని రాష్ట కేబినెట్ నిర్ణయం మేరకు భూముల విలువ సవరణ జరిగిందని తెలిపారు. ప్రాంతాల వారీగా భూముల మార్కెట్ పరిస్థితులు, రిజిస్ట్రేషన్ల సంఖ్య, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని సమగ్రంగా పరిశీలించిన తర్వాత శాస్త్రీయ పద్దతిలో కొత్త విలువలను నిర్ణయించామని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధ్యయనం చేయకుండా గత ప్రభుత్వ హయాంలో సవరణలు చేయడంతో కొన్ని ప్రాంతాల్లో మార్కెట్ విలువ కంటే చాలా తక్కువగా, మరికొన్ని ప్రాంతాల్లో అధికంగా భూముల విలువలు ఉందన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్లోని అమీర్పేటలోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో అగ్ని ప్రమాదం జరిగింది. షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఎంఎస్ఆర్ ఫ్యాషన్స్ దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా ఇతర దుకాణాలకు వ్యాపించాయి. భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర దుకాణాల్లోని వారిని ఖాళీ చేయిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. డిసెంబర్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో పాల్గొనాలని దక్షిణాఫ్రికా ఉపాధ్యకుడు పాల్ మషాటిలేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆహ్వానించారు. నిన్న హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో దక్షిణాఫ్రికా ఉపాధ్యకుడు పాల్ మషాటిలే ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం సమావేశమైంది. విద్య, నైపుణ్యాభివృద్ది, మెడికల్ టూరిజం, పరిశ్రమలు, పెట్టుబడులు వంటి రంగాల్లో తెలంగాణ, దక్షిణాఫ్రికా పరస్పర సహకారాన్ని మరింతగా విస్తరించుకోవాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఇప్పటికే ఐటీ, ఫార్మా, రక్షణ, ఏరోస్పేస్ వంటి అత్యాధునిక రంగాలకు అవసరమైన నైపుణ్య మానవ వనరులను తయారు చేసి ప్రపంచానికి అందించే కేంద్రంగా హైదరాబాద్ అభివృద్ది చెందిందని దక్షిణాఫ్రికా ప్రతినిధులకు ముఖ్యమంత్రి వివరించారు. తెలంగాణ విత్తన రంగ అనుభవం నైజీరియా యువతకు ఉపయోగపడాలని రాష్ట వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆకాంక్షించారు. శామీర్పేటలో నిర్వహించిన అంతర్జాతీయ విత్తన విద్య పారిశ్రామిక అభివృద్ది శిక్షణ కార్యక్రమం నిన్న ముగిసింది. నైజీరియాలోని టరాబా రాష్ట యువత విత్తన తయారీ రంగంలో శిక్షణ పొందింది. ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కార్మిక గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ టరాబా రాష్ట యువతకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే విత్తన రంగానికి కేంద్రంగా గుర్తింపు పొందిందని మంత్రి తుమ్మల తెలిపారు. శిక్షణ ద్వారా నైజీరియా యువత విత్తన ఉత్పత్తి, హైబ్రిడ్ సీడ్ టెక్నాలజీ, విత్తన శుద్ధి, ప్రాసెసింగ్, వ్యవసాయ, వ్యాపార నిర్వహణ వంటి అంశాల్లో పరిజ్ఞానం పొందారని తెలిపారు. రాష్ట వ్యాప్తంగా రబీ ధాన్యం కొనుగోళ్లలో గత ఏడాది రికార్డును ఈసారి ప్రభుత్వం అధిగమిస్తుందని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. గత ఏడాది 74.2 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని, అయితే ఈ సీజన్లో ఇప్పటికే 70.6 లక్షల ధాన్యాన్ని సేకరించామని తెలిపారు. మరో 4.95 లక్షల టన్నులు సేకరించాల్సి ఉందన్నారు. దీంతో రికార్డు స్థాయిలో మొత్తం 75 లక్షల టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లవుతుందని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతోనే సురక్షిత, శాంతియుత సమాజ నిర్మాణం సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ మహేష్ బి గితే అన్నారు. తంగళ్లపల్లి మండలం తాడూరులో నిర్వహించిన గ్రామసభకు ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గ్రామస్తులతో ముచ్చటించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు. రోడ్డు భద్రత అందరి బాధ్యత అని, రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రతి ఒక్కరూ ట్రాఫిక్, రోడ్డు భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఎస్పీ మహేష్ బి గీతే సూచించారు. వాహనదారులు స్వీయ రక్షణ, కుటుంబ క్షేమం కోసం తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలన్నారు.
1: డ్రంక్ అండ్ డ్రైవ్ అవాయిడ్ చేయండి. సెకండ్, హై స్పీడ్. రాంగ్ వే డ్రైవింగ్. ఈ ఊరు నుంచి చాలా మిట్టి సాండ్ కూడా నడుస్తుంది. ట్రాక్టర్ కూడా బాగా నడుస్తుంది ఇక్కడ. ట్రాక్టర్ డ్రైవర్ కి కూడా నా పోలీస్ తరఫు నుంచి ఒక అడ్వైస్, మైనర్ పిల్లలు కంప్లీట్లీ అవాయిడ్ చేయండి.
0: కరీంనగర్ జిల్లాలో రైతులు అమ్మకానికి తీసుకొచ్చిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియ 96% పూర్తయిందని కలెక్టర్ చిత్రా మిశ్రా తెలిపారు. ఈ యాసంగికి సంబంధించి 317 కొనుగోలు కేంద్రాల్లో 3,32,098 మెట్రిక్ టన్నుల ధాన్యం అమ్మకానికి వస్తే 3,18,959 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసిందని పేర్కొన్నారు. రైతులకు 628 కోట్ల రూపాయలు చెల్లించినట్లు తెలిపారు. వరంగల్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను రాష్ట దేవాదాయ అటవీ శాఖ మంత్రి ఆదేశించారు. ఎంజీఎం

0: అభివృద్ది కమిటీ సమావేశంలో జిల్లా ప్రతినిధులు అధికారులతో కలిసి పాల్గొన్న మంత్రి కొండా సురేఖ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైతే నిధులు పరికరాల సమీకరణకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు, రేపు రెండు రోజుల పాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తారు. జిల్లాలోని పలు రిజర్వాయర్లు, పంప్ హౌస్ల నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తారు. తెలంగాణలో 7,597 కోట్లతో జాతీయ రహదారుల విస్తరణకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి వనితా లోకం.

0: కార్యక్రమంలో వినండి సాహిత్యంతో దోస్తీ శీర్షికన అప్పాజోస్సుల సత్యనారాయణ గారు రచించిన దివాకర వృత్త తారావళి పుస్తక సమీక్ష. సమీక్షకురాలు శ్రీమతి ధూళిపాల అరుణ.
1: ఆకాశవాణి హైదరాబాద్ శ్రోతలకు నమస్కారం. ఖగోళ విజ్ఞాన వికాసిని దివాకర వృత్త తారావళిపై ప్రసంగిస్తున్నది ధూళిపాల అరుణ. అప్పాజోస్యుల సత్యనారాయణ గారిలో ఉన్న కావ్యకళ ఉదాత్తమైనది. అనుభూతి పారవశ్యమైన భావనాజాలంలో ఆయన మమేకమవుతారు. తనను తాను అన్వేషించుకునే క్రమంలో ఆయనలోని తాత్వికత హృదయపు అంచులను స్పృశిస్తుంది. అక్కడే లోపలి పొరలను చీల్చుకుంటూ కావ్య నిర్మాణ శైలి రూపుదిద్దుకుంటుంది. అద్భుత శిల్ప చాతుర్యంతో అది అలరారుతుంది. ఆ విధంగా ఆయన స్మృతి పథంలో మెరిసిన నక్షత్రమాలిక తారావళి. అలంకార శాస్త్రంలో సప్తవింశతి పద్యాన్ని నామ్నా తారావళీమత అని తారావళికి లక్షణం చెప్పబడింది. సప్తవింశతి అయిన నక్షత్రమాల అని కావ్యాలంకార చూడామణిలోనూ, తారాణాం సంఖ్యయా పదైర్యుక్త తారావళీమత అని ప్రతాపరుద్ర యశోభూషణంలోనూ దీనికి నిర్వచనం చెప్పడం జరిగింది. ఖగోళ శాస్త్రంలో పేర్కొనబడిన 27 నక్షత్రాల వలె తారావళిలో 27 పద్యాలుండడం దీని లక్షణం. ఈ దేహం పంచభూతాత్మకం. తత్వశాస్త్ర సిద్ధాంతం ప్రకారం వీటి సమతుల్యత ఆరోగ్య హేతువు. శాస్త్రవేత్తగా ప్రసిద్ధి చెందిన అప్పాజోస్యుల వారు ప్రకృతికి మరియు జీవునికి ఆధారభూతమైన దినకరుని నైమిత్తికతను శాస్త్రీయ దృక్కోణంలో వివరిస్తూ దివాకర వృత్త తారావళిని రచించారు. ఇందులోని ప్రతి పద్యం స్వతంత్ర భావయుక్తమై ఉదాత్త వస్తుగుణ సందీపితమై కవి కావ్యకళా కౌశలాన్ని వ్యక్తీకరిస్తూ కనుగవను పద్యాల వెంబడి పరుగులు పెట్టిస్తుంది. సౌర మండలానికి కేంద్ర బిందువుగా భూమికి జీవనశక్తిని ప్రసాదించేది సూర్యుడు. జగతి జీవనానికి పూర్తి కారకుడైన సూర్యునికి సంబంధించిన అనేక విషయాలు దివాకర వృత్త తారావళిలో కవి వివరించారు. విజ్ఞానంతో పాటు రసానుభూతి దీనిలోని ప్రత్యేకత. శ్రీవిధి సూత్రమై సకలచేతన కారణమై సదాతన స్థావర జంగమ స్థితికి తావలమై గుణదోషలుప్త సంపావిత విశ్వతోముఖ విభాకరమై నిఖిలాత్మయై జగద్వ్యావృతమైన వెల్గు నిరవధ్యము నాకు నుపాస్యమయ్యడున్. బ్రహ్మ యొక్క సమస్త సృష్టికి మూలసూత్రము, సకల చైతన్యానికి మూల కారణము, చేతనాచేతనమైన జగత్తుకు శాశ్వతాధారము, గుణదోషాలు లేనట్టి పరమ పావనము, విశ్వానికి ప్రకాశమానము, నిఖిలమైన సృష్టికి ఆత్మరూపమై జగమంతా వ్యాపించినట్టి వెలుగు ఏదైతే ఉన్నదో దానిని నేను నిరంతరం ఉపాసిస్తాను అంటారు కవి. త్రిసంధ్యలలో విశ్వవ్యాపకునిగా సూర్యుడు ఆరాధింపబడుతున్నాడు. త్రికాలమే తజ్జప్త్వా క్రతుశత ఫలమవాప్నోతి అని సూర్యోపనిషత్తులో త్రికాలాలలో సూర్యుని ఆరాధిస్తే 100 యాగాలు చేసి

ఫలం దక్కుతుందని ఫలశ్రుతి కూడా చెప్పబడింది. వైదిక కామ్యకర్మలలో కూడా పరమాత్మునిగా సూర్యారాధన కనబడుతున్నది. అందువల్ల నిఖిలాత్మరూపుడైన ఆ సూర్యుని తమ ఆత్మలో వెలుగుగా కవి ఉపాసిస్తానంటారు. సూర్యుని నుండి అన్ని ప్రాణులు జన్మించాయి, అనగా సృష్టితత్వంలో జీవుల ఉద్భవంలో సూర్యుడు మూలకారకుడు. సకల లోకానికి జ్ఞానస్వరూపంగా వెలుగునందించే సూర్యుడు తమకు నిరంతరం ఉపాస్యం కావాలని అభిలషిస్తూ కవి ఈ తారావళిని ప్రారంభించారు. ఆదిత్య సవితా సూర్య ఖగ

అనస్వరూపంగా వెలుగునందించే సూర్యుడు తమకు నిరంతరం ఉపాస్యం కావాలని అభిలషిస్తూ కవి ఈ తారావళిని ప్రారంభించారు. ఆదిత్యః సవితా సూర్యః ఖగపూషా గభస్తిమాన్ అని ఆదిత్య హృదయంలో చెప్పబడింది. ఆదిత్యుడు జగసృష్టికి కారకుడు, లోకోపకారం కొరకు ఆకాశాన సంచరిస్తూ ప్రాణికోటిని తన కిరణముల ద్వారా పోషిస్తాడు. అందువల్ల జగత్తుకు మూలకారణమైన సూర్యభగవానుని వెలుగును కవి ఉపాసిస్తానంటారు. ప్రత్యక్ష దైవము జ్యోతిస్వరూపుడు అయిన సూర్యుని ఉపాసించడం ద్వారా నిత్యము శాశ్వతము అయిన బ్రహ్మజ్ఞాన సన్నిధికి చేరుకునే ఏకాగ్ర చిత్తాన్ని పొందాలని ఆయన ఆకాంక్షిస్తారు. శివుడంచున్మరికేశ ఉండను నవిచ్ఛిన్నాత్మతత్వంబు నీవౌదందున్ భవదీయ దీతి సమాహారంబులుర్విన్ సదా శివసంపన్నమునర్చు నీ వెలుగు రాజిల్లంగా వ్యాపింపజేతు విశ్వంబునగాన విష్ణుడవు ఖద్యోతా నమస్కారముల్. కవి ఈ పద్యంలో శివకేశవాభేదమైన పరమాత్మ స్వరూపంగా సూర్యుని ఆరాధిస్తున్నారు. సూర్యుని కిరణ సమూహాలు భూమండలాన్ని ఎల్లవేళలా పరిశుభ్రమునరిస్తున్నాయి. కనుక ఆ కిరణాలు శివలక్షణోపేతంగా భూమిని సంపన్నం చేసి జీవులకు ఆనందాన్నిస్తున్నాయి. సూర్యుని ప్రకాశం విశ్వమంతా పరివ్యాప్తమై చేతనత్వాన్ని అందిస్తూ విష్ణులక్షణయుతంగా భాసురమగుతున్నది. శివుడు మంగళకరుడు, విష్ణువు సర్వవ్యాపకుడు. ఈ రెండు గుణముల చేత శివకేశవుల తత్వాన్ని తనలో ఇముడ్చుకున్న పరమాత్ముడు సూర్యుడు లోక కళ్యాణ కారకుడవుతున్నాడు. అటువంటి ప్రకాశానికి నమస్కృతులు తెలుపుతారు కవి. అనంతమైన విశ్వానికి హితుడైన ఆ సూర్యుడే ఆరాధనీయుడనే కవి భావన ఇక్కడ సముచితంగా చెప్పబడింది. విష్ణవే బ్రహ్మణే నిత్యం త్ర్యంబకాయ తథాత్మనే నమస్తే సప్తలోకేశ నమస్తే సప్త సప్తయే అని భవిష్య పురాణంలో చెప్పినట్టు త్రిమూర్త్యాత్మక స్వరూపమే సూర్యుడు. సకల సృష్టి స్థితిలయలకు సాక్షీభూతుడైన సూర్యుని ఆరాధన అత్యంత విశేషం. దినముల్ వారముల్ నెలలు తీరుగా నబ్దములంచు నీదు చేతనమున వింగడించి రుతుధర్మ విభాగమునర్చి వాయుయోజన సమకట్టి వర్షములు సస్యము పాడియు సంతరించి భూమిని సకలార్థదాయినిగా మిత్రుడా వర్ధిలజేసిది మెయిన్. సూర్యుడు జగన్మిత్రుడు. సూర్య సంచారం వలన రోజులు వారాలు నెలలు సంవత్సరాలు ఋతువులు ఏర్పడుతున్నాయి. ఋతుధర్మాన్ని అనుసరించి వాయు సంచారం కలుగుతుంది. కాలానుగుణమైన వర్షాలను అందించి భూమిని సస్యశ్యామలం చేసి వసుధను సకలార్థ ప్రదాయినిగా వర్ధిల్లజేస్తాడు. ఉత్తర దక్షిణాయనాల ప్రభావంతో ఆధ్యాత్మిక తాత్విక జ్ఞాన దీపాలను వెలిగించి ప్రాణులకు మార్గనిర్దేశం చేస్తాడు. సూర్యో మరీచి మాదత్తే సర్వస్మాద్భువనాదధి తస్య పాక విశేషేణ స్మృతం కాలం విశేషణం అని చెబుతుంది యజుర్వేదం. సూర్యుడు సర్వ ప్రపంచానికి పైభాగాన కిరణముల చేత ప్రకాశిస్తున్నాడు. ఆ రశ్మి వల్లనే దిన పక్ష మాస ఋతు అయనము మొదలగు కాల భేదాలు ఏర్పడ్డాయి. ధరణిపైన బీజములు మొలుచుట నుండి ఫలిభరితములయ్యే కారకము సూర్యప్రకాశమే. ఖగోళ శాస్త్రవేత్తగా సమస్త విశ్వ జ్ఞానాన్ని సంపూర్ణంగా అవలోకనం చేసుకున్న జ్ఞాన సంపన్నులు అప్పాజోసులవారు. పరమాత్మ తత్వంతో ఆత్మానుసంధానం చేసుకోవడానికి నిరంతరాన్వేషిగా ఎప్పటికప్పుడు ఆయన మనకు దర్శనమిస్తారు. నీవు సృజించి కాచుకొనగ నిగ్గులు తేరు మహీరుహంబులున్ పువ్వులు నుర్విఠీవికి ప్రమోద పతాకలు రమ్యరశ్మి సంభావిత నీ దయాద్ర రసపాత్రములవుచు ఫలంబులి మహీజీవ సమూహ సంస్థితికి శ్రేయమసంగున పద్మబాంధవ. కవి భావుకత ఇక్కడ ప్రచోదనమై ప్రకృతి సౌందర్య చిత్రాన్ని మన ముందుంచుతుంది. సూర్యుని వలన ఏర్పడిన సృష్టి సూర్యుని చేత పోషితమై రక్షణ పొందుచుండగా సమున్నతంగా పెరిగిన వృక్షాలు పరిమళభరితమైన పుష్ప సముచ్చయాలు తమ విలసిల్లే కాంతులతోడ భూమాత వైభవానికెత్తిన ఆనందకేతనాలై అలరారుతున్నాయని కవి ఆ సౌందర్య ఆరాధనలో తన్మయులవుతారు. కమల బాంధవుని కారుణ్య రసవృష్టిలో రుచులను పొదవుకున్న మధుర ఫలాలు ధరణిలోని జీవరాశుల అభివృద్ధికి శ్రేయస్సును కలిగిస్తాయి. ఇక్కడ సూర్యుని కిరణాల ఔన్నత్యాన్ని అభివర్ణించడం జరిగింది. సూర్యప్రకాశం పుష్పాలను నానావర్ణ రోచిస్సులుగా సుకుమార సౌగంధికంగా రూపుదిద్దుతుంది. అత్యల్పమైన విత్తనమును మహావృక్షాలుగా ఎదిగేలా చేయగలిగే సూర్యతత్వం ఇక్కడ మనకు గోచరిస్తుంది. తమ కవిత్వ పటుత్వ శైలితో సృష్టి నిర్మాణ వైభవాన్ని అద్భుతంగా తీర్చిదిద్దిన కవి పుంగవులు అప్పాజోస్యులవారు. సర్వ సమత్వ దృష్టికి సర్వ జగద్ధితకాంక్షకున్ బృహన్ నిర్వచనంబు నీవుద్యుమణి తగ నగ్ని జలం

వాయువీయుర్వి పరోపకార భరితోన్నత మూర్తులుగాగా సౌరమచ్చర్వగు మాడ్కి నిర్వహణ చేయు త్విషాంపతికి నమస్కృతుల్. జగత్తులోని ఏ విషయమునందైనను భేదభావము కింతలేక దయాళువైన సూర్యభగవానుడు సమతాదృష్టితో తన తేజస్సును ప్రకటింపజేస్తాడు. పరోపకారోన్నత దివ్యమూర్తులుగా పంచభూతాలను నడిపించడంలో సర్వసమర్థుడు సూర్యుడు. సౌరమండలం అనగా గగనతలంలో మణిగా భాసిస్తూ జగతికి మహోపకారం చేయడంలో పంచభూతాలను ప్రాతినిధ్యం వహింపజేసే సూర్యుని నిర్వహణాశక్తిని అత్యంతాశ్చర్యకరంగా భావిస్తూ ఆ విరాజమూర్తికి నమస్కృతులు తెలుపుకుంటారు కవి. వహ్నిస్త్వమేవ జలశోషణతః పృథివ్యాః సృష్టిం కరోషి జగతాంచ తథాద్యపాకం వ్యాపీ త్వమేవ భగవన్ గగనస్వరూపం త్వం పంచథా జగదిదం పరిపాసి విశ్వం అని ఆదిత్యస్తవము 5వ శ్లోకంలో సూర్యుని కీర్తించడం జరిగింది. సూర్యుడే అగ్ని. తన వేడి కిరణముల చేత నీటిని ఆవిరి చేసి వర్షాలను కురిపించి లోకానికి సమస్త పదార్థాలను అందిస్తున్నాడు. అంతటా వ్యాపించినవాడు అన్నీ తానైన వాడుగా లోకాలను రక్షిస్తున్నాడు. అనగా సూర్యుని నుండి ప్రాణశక్తి ఆవిర్భూతమవుతున్నది. వసుధలోని ప్రత్యణువు పంచభూత ప్రయోజనశీలత్వాన్ని పొందుతున్నది. కాబట్టి పంచభూతాలకు దైవత్వాన్ని ఆపాదించి లోకోపకార ఉపాసనామూర్తులుగా గౌరవాన్ని కలిగించిన సూర్యుని పట్ల తమ ఆరాధనాభావాన్ని ప్రకటిస్తారు అప్పాజోసుల వారు. 4 నోళ్ల విశ్వకిరణ ప్రభలూదు నభోమణి నినున్ వేలుపు పెద్దవంచనిద వెల్గెద నీవకుచో నుషోదయద్ బాలునిలీల నంతకును ప్రాక్షితి తీక్ష్ణపుటెండ యాతలన్ వాలెడు సందే యావల విభాసుర చంద్రికలౌచునొక్కటన్. ఆకాశంలో మణివలె భాసిస్తూ సమస్త విశ్వంలో 4 ముఖాలుగా కిరణములను ప్రసరింపజేయు సూర్యుని చతుర్ముఖ బ్రహ్మగా భావిస్తానంటారు కవి. జగత్తులో ఒకే సమయంలో ఒక్కొక్క విధంగా ఆకృతులను ధరించే సూర్యుడు వేలుపు పెద్ద అయిన బ్రహ్మగా ఆయనకు గోచరించాడు. సూర్యుని గమనం వలన కాలచక్రం భ్రమణం చెందుతున్నది. గమన నిర్దేశానుసారం విశ్వంలో ఒకే సమయంలో తూర్పు దిక్కున ఉన్న ప్రదేశంలో అరుణవర్ణంతో బాలభాస్కరునిగా, అదే సమయంలో మరోచోట తీక్షణమైన కిరణాలతో మధ్యాహ్న మార్తాండునిగా, పర్వత ప్రాంతాలలో వారిపోతున్న సంధ్యారుణ తేజస్సుగా, మరికొంత ఆవల స్వచ్ఛమైన కౌముదులను వెదజల్లే చంద్రుని వలె ప్రకాశిస్తాడు. సృష్టికర్తగా చెప్పబడే బ్రహ్మ 4 ముఖాలు 4 వేదాలను 4 ప్రధాన దిశలను సూచిస్తాయి. అందువల్ల 4 వంకల 4 విధాల ఆకృతులతో ఏకకాలంలో దర్శనమిచ్చే సూర్యుని బ్రహ్మతో పోల్చారు అప్పాజోస్యుల వారు. ఆయన రచనల్లో పద్య నిర్మాణ శైలి, సందర్భౌచిత్యము, రసజ్ఞత అడుగడుగునా దర్శనమిస్తాయి. అహరారంభమున మరీచులరుణ వ్యాప్త ప్రభారాశులై తుహినారిందమ రాజసంబొలుకనుద్యోతించు మధ్యాహ్న మందహిమ స్వచ్ఛత సాత్వికాఢ్యములు సాయం సంధ్య తామిశ్ర మిశ్ర హరిద్రారుణముల్ త్వదీయ మహముల్ త్రైగుణ్య సంశయముల్. మునుపటి పద్యంలో త్రిసంధ్యల ప్రకాశం ఏకకాలంలో ఒక్కోచోట ప్రతిఫలించినట్లు చేసి బ్రహ్మవలి గోచరించిన సూర్యుని ఈ పద్యంలో గుణత్రయాలకు ఆవాసంగా కవి వర్ణిస్తారు. జీవచైతన్యకారకుడైన సూర్యుడు ప్రభాతవేళ అరుణారుణ కిరణములతో జగత్తును జాగృతం చేస్తూ రజోగుణ ధీరుడై ప్రకాశిస్తాడు. మధ్యాహ్న సమయంలో ధవళ వస్త్రాంబరధరునిగా మంచువీడిన స్వచ్ఛమైన తెల్లటి కాంతిపుంజాలను ప్రసరిస్తూ సాత్విక గుణానికి ప్రతీకగా ద్యోతకమవుతాడు. సాయంకాలపు వేళ పసుపు ఎరుపు మిశ్రితమైన విభా భాస్వంతుడై తామసగుణ సంశోభితుడవుతాడు. సృష్టికారకుడు రాజస లక్షణోపేతుడు బ్రహ్మ, స్థితికారకుడు సాత్విక గుణ సంయుతుడు మహావిష్ణువు, లయకారకుడు నశింపజేయు తామస లక్షణుడు శివునకు ప్రతిబింబమై సమస్త ప్రాణికోటి జీవ ధర్మాలకు సంకేతంగా ప్రకాశిస్తాడు సూర్యుడు. మహిమాన్వితమైన సూర్యకిరణాలు ప్రకృతిలోని మౌలిక గుణాలకు విశిష్టమైన శ్రేయస్సును కలిగించే సూర్యుని మహత్వాన్ని కవి వివరిస్తారు. జీవచైతన్యమూర్తి సూర్యుడు త్రిమూర్త్యాత్మకమై త్రయీ గుణముల చేత విశ్వతేజస్సుకు కారకుడవుతాడు. తెలుగు కవిత్వతోయతి సుధీమణి తిక్కన సోమయాజి నిర్మల నిబిడార్థభావ రసరమ్య పదంబులని నిశాంత సంధ్యల దినసంధ్యలన్ మరి నిశాగమ సంధ్యలన్ అద్భుతంబుగా పలికిన సిద్ధవాక్కు వాక్పతి ప్రజ్ఞను తింతునర్యమా. అప్పాజోస్తుల వారు సూర్యుని మహత్వాన్ని తెలుపుతూ ప్రాస్తావికంగా ఈ పద్యంలో కవి బ్రహ్మ తిక్కన సోమయాజిని తలచుకుంటూ ఆయనకు కైమోడుపులు సమర్పిస్తారు. రసరమ్య పద చిత్రణలతో నిగూఢమైన అర్థములతో ప్రాభాత

0: మాధ్యాన్నిక సాయం సంధ్యలను కడురమ్యంగా వర్ణించిన కవి వాక్పతి అయిన తిక్కన వాక్కు సిద్ధించునట్టిది, అద్భుతమైనదంటూ శ్లాఘిస్తారు. తెలుగు కవిత్వ సాగరంలోని అనర్ఘరత్నంగా తిక్కనను అభివర్ణిస్తూ ప్రస్తుతిస్తారు. శ్రీకారంబులు ప్రార్థనాకృతులుగా రుక్కుల్ నిశాంతంబు సంశ్లోకారహంబులు కర్మరూపులు యజస్సుల్మిట్ట మధ్యాహ్న మంగీకారానత శాంతి గీత తతులుద్గీతాళి సాయాహ్నముల్వీ కన్నీ కిరణంబులంబరమణి వేదత్రయీతుల్యముల్ సూర్యుని కిరణాలు ప్రభాతవేళలో ప్రార్థనా రూపాలుగా ఋగ్వేద మంత్రాలతో శ్రీకారం చుట్టి మధ్యాహ్న వేళలో యజ్ఞ యాగాది క్రతువుల సంబంధ యజుర్వేద మంత్ర సదృశ్యమానమై సాయం సంధ్యాకాలంలో ప్రశాంత సామవేద సముదాయ శాంతిగీతికలుగా వేదత్రయ సమానములుగా భాసిస్తున్నాయి. ఏతద్యన్మండలం ఖే తపతి దినకృతస్థా రుచోర్షీషియాని ద్యోతంతే తాని సామాన్యయమపి పురుషో మండలేణుర్యచూంషి ఏవమ్యం వేదవేద త్రిత్రయమయమయం వేద వేదీ సమగ్రో వర్గం స్వర్గాపవర్గ ప్రకృతిరవికృతి సోస్తు సూర్య శ్రీయేవః. శ్రీ సూర్య శతకంలో సూర్యుని గురించినటువంటి వర్ణన ఇది. ఆకాశ మండలాన్ని ప్రకాశవంతం చేస్తూ జీవకోటి చైతన్యాన్ని త్రిసంధ్యలలో త్రయీవేద కృత్యంగా ప్రసరింపజేస్తున్న సూర్యుడు విశ్వానికి శ్రేయస్సునందిస్తున్నాడు. పుడమిని నన్నితావుల నమోఘ మరీచులనేక కాలమెయ్యడకు వివక్ష చూపక సమృద్ధి త్రిసంధ్యల నిత్తువీవు నీ బెడగుల రాత్రులందు ప్రతిబింబము రూపగు చంద్రకాంతి నిత్యుడవు నహర్నిశల్ వెలుగు జ్యోతివి నీవే గదయ్య త్విత్పటి. వెలుగులకు ప్రభాకరుడవైన భాస్కర భూమండలంపై నిఖిల ప్రదేశాలలోనూ నీ అమోఘమైన కాంతులను ఏకకాలంలో ప్రసరింపజేస్తావు. ఏ ప్రదేశంపైన భేదభావం చూపక సమదృష్టిని జనుల సమృద్ధి కోరి ప్రాతర్ మధ్యాహ్న సాయం సంధ్యలను కలిగిస్తున్నావు. అతిశయించిన నీ కాంతి విలాసాలే రాత్రివేళల్లో చంద్రకాంతిగా నీ ప్రతిబింబ సదృశ్యమైన రూపాన్ని ధరిస్తున్నాయి. నీవే నిత్యుడవు, దివారాత్రాలు ప్రకాశించే కాంతిపుంజానివి, తేజో రాశివి అంటూ అప్పాజోస్తుల వారు ప్రత్యక్ష భగవానుడైన సూర్యుని పట్ల తమ అంతరంగంలో పాదుకల్పిన ఆరాధనా భావాన్ని ఉపాసన భావాధిక్యతను ఉదాత్తంగా వెల్లడించారు. దివాకర వృత్త తారావళిలో చివరగా సూర్యకిరణాలు ఏ విధంగా ప్రసరించినా అవి ప్రాణికోటి మనుగడకు సమస్త రీతిలో ఉపయుక్తమైనవే అని చెబుతూ అప్పాజోస్తుల వారు ఈ తారావళిని ముగిస్తారు. అపూర్వమైన రీతిలో ప్రతి పద్యంలో సౌరమండల విభుని మహత్వపూర్ణ శక్తిని శాస్త్ర విజ్ఞానపరంగా చరాచర జీవుల చైతన్యానికి కారకుడవుతున్న తీరును అద్భుతావహంగా వివరిస్తారాయన. భావానికి అనుగుణమైన సంబోధన పద్యాన్ని మరింత రమణీయంగా తీర్చింది. విజ్ఞాన ఖని విద్యాధురీణులు వినయ సంపన్నులు అయిన అప్పాజోస్తుల వారి కవితాశిల్ప విభవానికి ఈ తారావళి ఒక చక్కటి నిదర్శనం. నమస్కారం, ధన్యవాదాలు.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన అప్పాజోస్తుల సత్యనారాయణ గారు రచించిన దివాకర వృత్త తారావళి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకురాలు శ్రీమతి ధూళిపాల అరుణ. శ్రోతలకు ఒక ముఖ్య ప్రకటన. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు రేపు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశంపై ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ IFS ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి IFS కన్జర్వేటర్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324085252, 2324085353, 2955509923 ఈ నంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. రేపు ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రకటన విన్నారు. ఇప్పుడు వినండి నాని చిత్రం నుండి హరిహరన్ హరిని ఆలపించిన సిరివెన్నెల గీతం, రెహమాన్ సంగీతం.

ఇప్పుడు వినండి మజ్ను చిత్రం నుండి నరేష్ అయ్యర్ ఆలపించిన రాంబాబు గోసాల గీతం, గోపి సుందర్ సంగీతం.

కార్యక్రమంలో మొదటి ఉత్తరం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి నర్సింగ్ వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు కొండవీటి సింహం. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పడిన పాట.

అర్థాంగి ఈ చిత్రం నుండి పి సుశీల పడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. ఏనుగంటి నాగేశ్వరరావు, సరోజిని, సతీష్, ప్రవీణ్ కుమార్, స్వరూపరాణి, చరిత్ నందన్, వేదాంష్, మోహిత్ సాయి, కార్తీక మరియు వీరి కుటుంబ సభ్యులు నెహ్రూ బస్తీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నుండి. వీరందరి కోరిక మేరకు అర్ధాంగి ఈ చిత్రం నుండి ఈ పాట.

0: மண்டகம்
1: எந்த
2: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా, ఇంకా వీరి కుటుంబ సభ్యులు అభినందన చిత్ర నుంచి పాటను వినిపించమంటూ కోరుతున్నారు. శ్రోతలు ఇదే పాటను వినిపించమంటూ ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్నప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ వీరందరి కోరిక మేరకు అభినందన చిత్ర నుంచి ఎస్పీ బాసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం ఈర్లపూడి గ్రామం నుండి కాపర్తి బాబుచారి, సతీష్చారి, కాపర్తి పవన్చారి, బ్రహ్మయ్యచారి, కాపర్తి సత్యవతి, అమృతమ్మ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు లంకేశ్వరుడు. ఈ చిత్రం నుండి మనో ఎస్ జానకి పడిన పాట.

అల్లరి ప్రియుడు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. జూలూరుపాడు మండలం పాపకొల్లు గ్రామం నుండి రామిశెట్టి వీరయ్య, కళావతి, వంశీ, కళ్యాణి, రుద్విక, నరేందర్, నవ్యశ్రీ, నవీన్ కుమార్, ప్రియాంక, లాస్యశ్రీ, హార్దిక్ సాయి ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు అల్లరి ప్రియుడు చిత్రం నుంచి ఈ పాట

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక ఉత్తరం. గోపాల్పురం గ్రామం అశ్వపురం మండలం నుండి నెమలికొండ రామకృష్ణాచారి, ఈశ్వరమ్మ, సాంబాచారి, కళ్యాణి, నెమలికొండ రవికిరణ్, రూప, ఉమామహేశ్వరాచారి, లక్ష్మి, నాగాచారి, శేషరత్నం, నరసింహాచారి, అనసూర్య ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ముఠా మేస్త్రి. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, బబిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాధాపాసి, బవ్వాపాసి, రోహిత్, రోషిణి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, చోటాపురన్ పాసి, సురజ్లాల్, ఎండి షాకీర్, సెహజాది, మెహరీన్, ప్రవీణ్, సుందర్రాజ్, ఇంకా వీరి కుటుంబ సభ్యులు కోరుతున్నారు. వీరంతా కోరుతున్నారు కూలీ నెంబర్ 1 ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

వాన ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. గన్నవరం గ్రామం భద్రాచలం ఏరియా నుండి మురళీకృష్ణ, శ్రీను, సాయి, ప్రదీప్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు వాన ఈ చిత్రం నుంచి ఈ పాట

శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం.

జీవ వైవిధ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తోంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్, ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి, ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్, ఎస్టీసీ అరణ్య భవన్ గారులు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు 0402-24-0852, 2-3-24-0853, మరొక నెంబర్ 0402-95-55-09-23. ఈ నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. గమనిక విన్నారు. కిన్నరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ స్నేహం చిత్రం నుంచి రాజేష్, ఉషా పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. చిట్టి, రాంబాబు, మధులత, సుమ, నీలిమ, సుమిత్ర, దేవకి, సుభద్ర, స్వప్న, లావణ్య, శ్రావణి, రవి, సరిత, లేపాక్షి, పద్మ, రాజశేఖర్, కమల ఇంకా వీరి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బాబు క్యాంప్ ఏరియా నుండి. వీరందరి కోరిక మేరకు నీ స్నేహం ఈ చిత్రం నుంచి ఈ పాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి నుండి జాహ్నవి, గాయత్రి, కళ్యాణి, హరికుమార్, మణికాంత్, లోకేష్, నీల, శారద, బిందు, లక్కీ, చింటూ, సునీత, గోవర్ధన్, హేమజ, భద్రు, జాను, ప్రణీత, లడ్డు ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు ఎక్కడికి పోతావు చిన్నవాడా ఈ చిత్రం నుంచి పాటను.

కిన్నెరలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో తర్వాతి ఉత్తరం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది గ్రామం నుంచి శ్రీరామ్ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీకాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్నీ చారి, డాక్టర్ భాగ్యవీర్ చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు సీతమ్మ వాకిట్లో సిరిమల చెట్టు. ఈ చిత్రం నుండి రాహుల్ నంబియార్, శ్వేతా పండిట్ పాడిన పాట

చెప్పవే చిరుగాలి. ఈ చిత్రం నుంచి ఉన్ని మీనన్ సుజాత పాడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చండ్రగొండ మండలం పోకలగూడెం నుండి చిట్టంశెట్టి రాంబాబు, సుజాత, సంతోష్, అవినాష్, చిట్టంశెట్టి పుల్లయ్య, సత్యవతి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు చెప్పవే చిరుగాలి చిత్రం నుండి ఈ పాట

రాజా ఈ చిత్రం నుండి రాజేష్ సుజాత పడిన పాటను వినిపించమంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డి మండలం తొట్టిపంపు గ్రామం నుండి ఊక వెంకటేశ్వర్లు, సీతమ్మ, శ్రీదేవి, రేఖ, దేవరాజ్, రామకృష్ణ, వాణి, నాగస్వప్న, నాగచైతన్య, ధరణి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు రాజా చిత్రం నుంచి ఈ పాట

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, శంకర్ మహదేవన్, టిప్పు, మల్లికార్జున్, జెస్సీ, కల్పన, కార్తిక్, సుమంగళి. సంగీతం అందించారు దేవిశ్రీ ప్రసాద్. వినండి సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ చిత్రంలోని పాటలు.

0: మీరింతవరకు ఏకచిత్రగానం శీర్షికన సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ వారి నువ్వొస్తానంటే నేనొద్దంటానా ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
2: నా పేరు మారేబైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి నుండి. నాకు నచ్చిన పాట కృష్ణంరాజు జయప్రదర్ నటించిన పులి బెబ్బులి సినిమాలో రాజన్ నాగేంద్ర సంగీత డైరెక్షన్ లో వచ్చిన ఈ పాట ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారు పాడారు. పరిమళి

నా పేరు కట్ల సతీష్. మాది భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట కొత్త బంగారు లోకం సినిమాలో నిజంగా నీ నీనా నాని. ఈ పాట చాలా బాగుంటుంది, సంగీత పరంగా కానీ ఇటు సాహిత్య పరంగా కానీ అలాగే మ్యూజిక్ పరంగా. సినిమా కూడా యువతకి మార్గదర్శి కావచ్చు, ఎందుకంటే వాళ్ళు ప్రేమలో పడి అది ఆకర్షణాన్ని తెలుసుకున్న తర్వాత వాళ్ళ జీవితం గురించి కళ్ళ కట్టినట్లుగా చూపించిన ఈ సినిమా ఇప్పుడు యువతకు ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. కాబట్టి ఈ కొత్త బంగారు లోకంలో సినిమాలో పాట మాకు వినిపిస్తారని ఆశిస్తున్నాను.

పాలరంచమండలం పుల్లాయగూడెం గ్రామం నుంచి శెట్టిపల్లి జీవన్. శ్రీకాంత్ పృథ్వీరాజ్ రాసి నటించిన ప్రేయసి రావే చిత్రం నుండి. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెంచుకోని జీవిత గమ్యం మనుబంధం. వివాహ బంధం గురించి ఎంతో గొప్పగా పాడారు, అందుకనే ఈ పాట అంటే నాకెంతో ఇష్టం.

నా పేరు కోనపరెడ్డి రమేష్ బాబు, మచిలీపట్నం మండలం, కృష్ణా జిల్లా. నాకు నచ్చిన పాట రోజులు మారాయి. రోజులు మారాయి అంటే ఆ సినిమాలో అన్ని పాటలు బాగుంటాయి. మన దేశానికి ఎనుముక రైతు, నలుగురు కలిసి పొద్దుపొన్న చేస్తే చెయ్యాలి ఉమ్మడి వ్యవసాయం అనే పాట ఉంది. ఆ పాట నాకెంతో నచ్చిన పాట, నాకు ఇష్టం వచ్చిన పాట.

నా పేరు సరిత, మాది రామవరం. ప్రేమించు పెళ్ళాడు మూవీలో నుంచి ఒయ్యారి గోదారమ్మ సాంగ్ వినిపించగలరని కోరుతున్నా. ఈ పాట అంటే నాకు

పాలంచ మండలం పునుకుల నుంచి అక్బర్ని. నాకు నచ్చిన పాట సర్దార్ పాపారాయుడు సినిమా నుంచి జ్యోతి లక్ష్మి చీర కట్టింది, ఓయబ్బో చీరకే సిగ్గేసింది.

0: గోలుగోలు చేసి చివరికి రూమ్ నెంబర్ నూట పదకొండు ఇచ్చాడు.
1: చీర తలుపు తీసి చూస్తే
0: మన సొంత తన పగిలినాద

గారు ఏంటా అని అడిగాను. ఎవరో కొత్తగా పెళ్లి చేసుకున్న దంపతులు మౌనిద్దరు చేసి వెళ్ళారన్నారు. ఆ నిద్దరు నాకెప్పుడో అని ఆ మంచం మీదే పడుకున్నాను. పడుకోగానే

ఏమిటా అని తలుపు తీశాను. తీగానే ఫస్ట్ ఫ్లోర్ పాపయ్య, రెండో ఫ్లోర్ రెండయ్య, మూడో ఫ్లోర్.

0: గారు గడిపోయండి. ఏమిటా అని అడిగాను. ఎవరో నన్ను పెళ్లి చేసుకోవడానికి పెళ్లి తూగులు వచ్చారన్నారు. అతను చూస్తాడు త్వరగా రమ్మని ముస్తాఫ్ చేసి కూర్చోబెట్టారు.
1: కూర్చోగానే

చిత్తూరు జిల్లా కోతలపట్టి మండలం కల్వపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ ఉన్నాను. నాకు ఇష్టమైన పాట ములేబకావళి కథ సినిమాలో సలాములు.

నేను కొత్తగూడెం బుద్ధిగడ్డ నుంచి మాట్లాడుతున్నా. నా పేరు రాధాపాసి. నాకు నచ్చిన పాట చిరుజల్లు సినిమా నుంచి రాధే రాధే జపాకరో కృష్ణలీలా కష్పి యాత్ర పాట అంటే నాకు ఇష్టం. మా అమ్మ రాధిక కోసం.

పేరు శ్రీ రామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం మ్యావనంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట పచ్చని కాపురం నుంచి, వెన్నెలైనా చీకటైనా.

పాట. నా పేరు ప్రభాకర్, రామవరం ట్వింకిల్ నుంచి మాట్లాడుతున్నా. ప్రాణ స్నేహితుల మూవీ నుంచి స్నేహానికన్నా మిన్న అన్న పాట నాకు చాలా ఇష్టం.

నచ్చిన పాట. నా పేరు దివ్యశ్రీ, నేను రామవరం నుంచి మాట్లాడుతున్నా. పోస్ట్ మ్యాన్ సినిమా నుంచి లాహిరి లాహిరి అనే పాట అంటే నాకు ఎంతో ఇష్టం.

0: ఇంతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట, శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.
1: శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. మనసంతా నువ్వే చిత్రం కోసం ఆర్పి ఉష ఆలపించిన పాట వినండి. సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించారు.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన వికాసం.
2: అమ్మా నాన్న ఓ తమిళమ్మాయి చిత్రం కోసం చక్రి పాడిన పాట వినండి.

0: ఏ మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. రాజా చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 10:11 నుండి 12 వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసి అరణ్య భవన్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు 0403-24-08-2-2-3-2-9-5-3-2-9-5-2-9-2-3 నంబర్లకు కాల్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు. వర్షం

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్.

0: సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: 3.1 మెగాహెర్ట్స్ పై చిత్ర గీతాలు వింటున్నారు. ఎగిరి పావురమ చిత్రం కోసం ఉన్నికృష్ణన్, సునీత పాడిన పాట వినండి.

0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
1: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ

0: వ్యాపారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: చక్రం చిత్రం కోసం చక్రి పాడిన పాట వినండి.

0: శ్రోతలకు నమస్కారం. రేపు ఉదయం అనగా ఈ శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్, చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ద ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసి అరణ్య భవన్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324085, 0402024085, 2955092 నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు.
1: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.
4: ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
5: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతలు వింటున్నారు. కూలీ నంబర్ 1 చిత్రం కోసం ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట వినండి.

మీరు ఇంతవరకు 100.1 మెగాహెర్స్పై చిత్ర గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాలలో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీ ప్రసూన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యుల అభిప్రాయాలు స్వీకరిస్తున్నట్లు కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. తొలుత మక్తల్లో మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులను పరిశీలించారు. అంతకుముందు మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం, భీమా కృష్ణా నదులపై ప్రతిపాదిత బ్యారేజీ పనుల పురోగతికి సంబంధించి ఫోటో ఎగ్జిబిషన్, ప్లాన్ మ్యాప్స్ ద్వారా అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. అనంతరం కోయిల్ సాగర్ ప్రాజెక్టు, కృష్ణా భీమా నదులపై ప్రతిపాదిత బ్యారేజీలు, ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు డ్యాం ప్రాంతాన్ని ముఖ్యమంత్రి ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, వాకిటి శ్రీహరి, కర్ణాటక మాజీ మంత్రి బోసురాజు ఉన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. 2025లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, యూకే ప్రధానమంత్రి కీర్ స్టార్మర్ ద్వైపాక్షిక సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు

దీనిని ఏర్పాటు చేశారు. ఈ అబ్జర్వేటరీ ప్రపంచంలోనే అతిపెద్ద డిజిటల్ మెటీరియల్ ఫ్లో మ్యాప్ రూపకల్పన కేంద్రంగా నిలవనుంది. క్లీన్ ఎనర్జీ, డిజిటల్ రంగాలకు అత్యవసరమైన ఖనిజాల సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం దీని లక్ష్యం. వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో భాగంగా కేంద్ర ప్రభుత్వం $4 బిలియన్ జాతీయ క్రిటికల్ మినరల్స్ మిషన్ చేపట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. హైదరాబాద్లోని రసూల్పురాలో ఈరోజు నిర్వహించిన ఆదిత్య మెహతా ఫౌండేషన్ 14వ ప్రజెంటేషన్ అండ్ ఫెలిసిటేషన్ కార్యక్రమానికి గవర్నర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగ క్రీడాకారులతో స్వయంగా మాట్లాడారు. వారికి ఇస్తున్న తర్ఫీదును పరిశీలించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ, క్రీడలు, శిక్షణ, పునరావాసం ద్వారా దివ్యాంగుల సాధికారత కోసం ఆదిత్య మెహతా ఫౌండేషన్ చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ ఈరోజు 2వ అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించిందని కమిటీ చైర్మన్ కె కేశవరావు తెలిపారు. ఉద్యమంతో సంబంధం ఉన్న పార్టీలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, వైద్యులు అందరి అభిప్రాయాలు స్వీకరిస్తున్నామని వెల్లడించారు. 1969 నాటి తొలితరం ఉద్యమకారులతో సహా చనిపోయిన వారి కుటుంబ సభ్యులు, గాయపడిన వారు, జైలుకు వెళ్లిన వారు, కవులు, కళాకారులు అందరినీ గుర్తించి గౌరవించడం ఈ సమావేశ లక్ష్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర చారిత్రాత్మకమైనదని ఆ పార్టీ రాష్ట అధ్యకులు రామచంద్రరావు అన్నారు. హైదరాబాద్ సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో ఈరోజు మీట్ ది ప్రెస్ లో ఆయన మాట్లాడారు. తెలంగాణ బిల్లుకు బీజేపీ పార్లమెంట్లో బేషరతుగా మద్దతు ఇచ్చిందని, ఆ కీలక సమయంలో టీఆర్ఎస్ ఎంపీలు సభలోనే లేరని రామచంద్రరావు గుర్తు చేశారు. కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి అవలంబించగా బీజేపీ మాత్రం మాట మార్చకుండా నిలబడిందని అన్నారు. నీళ్లు, నిధులు, నియామకాల కోసమే ఉద్యమం జరిగింది కానీ ఈ మూడు అంశాల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ ప్రభుత్వాలు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాయని రామచంద్రరావు విమర్శించారు. తెలంగాణ ఈగల్ పోలీసులు డ్రగ్స్ కేసులో కీలక ఆపరేషన్ నిర్వహించారు. దాదాపు నెల రోజుల పాటు నిఘా పెట్టి అంతర్జాతీయ డ్రగ్స్ స్మగ్లింగ్ ముఠాను అదుపులోకి తీసుకున్నారు. కీలక నిందితుడు సహా 10 మంది డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేసిన ఈగల్ ఫోర్స్ నిందితుల నుంచి 12 కోట్ల రూపాయల విలువైన హైడ్రోఫోనిక్ గంజాయి స్వాధీనం చేసుకున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. హైదరాబాద్ అమీర్పేట్లోని ఓ షాపింగ్ కాంప్లెక్స్లో ఈ మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఆ షాపింగ్ కాంప్లెక్స్ 2వ అంతస్తులో ఉన్న ఒక దుకాణంలో మంటలు చెలరేగాయి. క్రమంగా మంటలు ఇతర దుకాణాలకు వ్యాపించాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది 3 ఫైర్ ఇంజన్లు, 8 వాటర్ ట్యాంకర్లతో మంటలు అదుపు చేశారు. కరీంనగర్ గ్లోబల్ సిటీగా మారుతుండడం తెలంగాణకే గర్వకారణమని నగర మేయర్ కొలగని శ్రీనివాస్ అన్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రం ఋషికేశ్లో జరిగిన ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ మేయర్స్ 117వ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ, స్మార్ట్ సిటీ అంటే కేవలం సాంకేతికత మాత్రమే కాదని, ప్రజల జీవితాలను సులభతరం చేయడమని అన్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఫసల్వాది గ్రామ పంచాయతీ ఉమెన్ ఫ్రెండ్లీ థీమ్ కేటగిరీలో జాతీయ స్థాయిలో అవార్డు దక్కించుకుంది. మహిళా సాధికారత, మహిళలకు అనుకూలమైన సేవలు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ప్రతిభ కనపరిచి ఫసల్వాది పంచాయతీ జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించింది. నిన్న సాయంత్రం న్యూఢిల్లీలో నిర్వహించిన జాతీయ పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్, కేంద్ర సహాయ మంత్రి ఎస్పీ సింగ్ బఘేల్ అవార్డును ప్రదానం చేశారు. అదనపు వాహనాలను కేటాయించి కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని రవాణా చేయడంలో వేగం పెంచాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ రోజు నిర్వహించిన సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అధికారులు పర్యవేక్షణ పెంచాలని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా చండ్రుగుండ మండలం తిప్పనపల్లి గ్రామంలో నిర్వహించిన గ్రామసభకు జిల్లా కలెక్టర్ అంకిత్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామసభల ద్వారా విద్య, వైద్యం, పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణ, వర్షాకాలంలో అంటువ్యాధుల నివారణ వంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని మైనారిటీ విద్యార్థులకు సంబంధించి చీఫ్ మినిస్టర్ ఓవర్సీస్ స్కాలర్షిప్ కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి ఆయేషా తలత్ ఒక ప్రకటనలో తెలిపారు.

0: భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్ లో ఎల్లుండి మినీ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన శాఖ అధికారి కిరణ్ కుమార్ ప్రకటించారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఖరీఫ్ సీజన్ పొలం పనులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న ఆచారం ప్రకారం విత్తనాల పండుగ పూజలు నిర్వహిస్తున్నారు. లింగాపూర్ మండలం జముల్ధార గ్రామంలో కన్నెపల్లి పోచమ్మ తల్లి దేవస్థానంలో నిర్వహించిన విత్తనాల పండుగలో డీసీసీ అధ్యక్షురాలు ఆత్రం సుగుణక్క, జైనూర్ మార్కెట్ కమిటీ అధ్యక్షుడు విశ్వనాథ్ పాల్గొన్నారు. పంట అవశేషాలను కాల్చవద్దని రైతులకు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్పాయ్ సూచించారు. పంట వ్యర్థాల దహనంతో వాయు కాలుష్యం పెరిగి పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుందన్నారు. ధాన్యం సేకరణ, లోడింగ్ ప్రక్రియలో వేగం పెంచాలని రాజన్న సిరిసిల్ల జిల్లా అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ ఆదేశించారు. మల్యాల గ్రామంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. దేశాభివృద్దికి కీలకమైన జనగణన ప్రక్రియకు ప్రజలందరూ సహకరించి తమ వివరాలను పూర్తి స్థాయిలో నమోదు చేయించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. ఇంటింటికి వచ్చే సర్వే సిబ్బందికి సరైన సమాచారం అందించి జనగణన విజయవంతం కావడానికి తోడ్పడాలని సూచించారు. డబ్బు ఆశతో తమ బ్యాంకు ఖాతాలు, ఏటీఎం కార్డులు, చెక్ బుక్కులు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ వివరాలను సైబర్ నేరగాళ్లకు అప్పగించి ఆన్లైన్ మోసాలకు సహకరించిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ఈరోజు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కర్ణంగూడలో గ్రామసభ జరిగింది. జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రామస్తులతో మాట్లాడుతూ ఈ ఏడాది సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో పర్యటిస్తున్నారు. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్తో కలిసి ప్రారంభించారు. సవాళ్లను అవకాశాలుగా, కష్టాలను తమ బలంగా మార్చుకుని విజయాలు సాధిస్తున్న దివ్యాంగ క్రీడాకారులు సమాజానికి స్ఫూర్తిగా నిలుస్తున్నారని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచిక సాధన శర్మ. ఆదౌ ముఖ్యాః వార్తాః. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరె వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. వయోవృద్ధ చలచిత్ర నిర్మాత పహ్లాజ్ నిహ్లాని అద్య దివంగతః. అమెరికా దేశస్య ప్రతినిధి సభా రాష్ట్రపతి డొనాల్డ్ ట్రంపం ఇరాన్ దేశం విరుద్ధ్య అగ్రిమ సైన్య కార్యాచరణాత్ నిరుద్ధుం ప్రస్తావం స్వీకరోత్. కేరళ రాజ్యే దక్షిణ పశ్చిమ ప్రాబ్లిడః ఆగమనం. అపి చ గుజరాతస్య అహ్మదాబాద్ నగరే విశ్వ యోగాసన క్రీడా స్పర్ధా శృంఖలా ఇత్యస్య ఉద్ఘాటన సంస్కరణస్య ఆరంభః. వైశ్విక క్రీడా మార్గసూచ్యాం ఐతిహాసికం సోపానం. ఇదానీ వార్తాః విస్తరేణ. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అద్య నవదిల్లీ నగరె వెన్సువేలా దేశస్య కార్యవాహక రాష్ట్రపతినా డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగయ సహ ద్విపక్షీయ వార్తాం కృతవాన్. ఉభాభ్యాం నేతృభ్యాం భారత వెనిజువేలా సంబంధానాం వివిధ పక్షాః సమీక్షితాః. ఊర్జా సురక్ష, వ్యాపార నివేశః, ఔషధి నిర్మాణం, స్వాస్థ్య సేవా, పరివహనం తథా నవీకరణీయ ఊర్జా క్షేత్రేషు సహయోగ విస్తారస్య ఉపాయాశ్చ చర్చితాః. వార్తాహరాన్ సంబోధయన్ రుద్రేంద్ర టండనః ప్రోక్తవాన్ యత్ ద్విపక్షీయ వార్తాః ఉభయోః దేశయోః సంబంధం సుదృఢీకరోతి.
2: आर्थिक सहयोग को सिर्फ ऊर्जा क्षेत्र तक सीमित न रखकर खनन, पशुपालन, परिवहन, कृषि उपकरण, ऑटोमोबाइल और दवा उद्योग जैसे क्षेत्रों तक विस्तारित करने पर चर्चा हुई. चर्चा का उद्देश्य ऐसे अवसर और तरीके तलाशना है जिनसे भारतीय कंपनियां वेनेजुएला के बाजार में सफलतापूर्वक अपना कारोबार बढ़ा सकें.
1: డెల్సీ రోడ్రిగ్స్ మహాభాగ ద్విదివసీయ భారత

0: आरोहे सम्मानपत्रम् अवाप्नोत्। गतवर्षे अक्टूबर मासस्य पञ्चविंशति दिनांकात् एकत्रिंशत् दिनांक पर्यन्तं विकसित भारत यंग लीडर्स डायलॉग षड्विंशत्युत्तर द्विसहस्र प्रश्नस्य इत्यस्य माध्यमेन अभिलेखः प्राप्तः। मनसुख मांडविया इत्यनेन अस्य कृते वर्धापनं प्रदत्तम्। गुजरात आरक्षि विभागेन राज्ये अवैध रूपेण निवसतः बांग्लादेशीय नागरिकान् विरुध्य ऑपरेशन डेल्टा हंट नामना विशेष अभियानम् आरब्धम्। अस्य अभियानस्य अन्तर्गतं गत चतुर्विंशति होरासु चतुर्विंशताधिकः चतुःशतं बांग्लादेशीयाः गृहीताः तथा च द्विअशीत्यधिक सप्तशतम् अधिक संदिग्ध जनानां विषये अन्वेषणं प्रचलति। दिल्ली मुख्यमंत्री रेखा गुप्ता अद्य मालवीय नगरे अग्निकाण्डेन आहतान् द्रष्टुं साकेतस्थं निजी चिकित्सालयं गतवती। सा पीडितैः तथा तेषां परिवारजनैश्च सह संवादं कृतवती। प्रत्येकं मृतकस्य परिवाराय दशलक्षरूप्यकाणां गंभीररूपेण आहतानां पञ्चलक्षरूप्यकाणां च अनुग्रहधनस्य घोषणा कृता। बिहार राज्यस्य मुजफ्फरपुर नगरे एकस्मिन् निजी चिकित्सालये भीषणाग्निकाण्डे त्रयः जनाः मृताः, अनेके च आहताः। एषा घटना गतरात्रौ ब्रह्मपुरा क्षेत्रे अभवत्। गंभीर रोगिणः उपचारार्थम् अन्येषु चिकित्सालयेषु प्रविष्टाः। इति वार्ताः।
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపటి ప్రసార ముఖ్యాంశాలు. ఈ సాయంత్రం 6:35 జనపద సంగీతం ప్రసారమవుతుంది. 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో రేపు పర్యావరణ దినోత్సవం సందర్భంగా పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత. ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 4వ భాగం ప్రసారమవుతుంది. 8:30 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:15 స్పాట్ లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం జాతీయ రూపకం. ఈ కార్యక్రమం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మధురిమ ఆపాత మధుర గీతాలు ప్రసారమవుతాయి.

రేపటి ప్రసార ముఖ్యాంశాలు. ఉదయం 6:10 అంజలి భక్తి గీతలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే బాషిద్. 6:35 ప్రసారమే రైతు సమాచారంలో. మెట్ట సేద్యంలో మెలకువలు గురించి తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పర్యావరణ పరిరక్షణ చట్టాలు అవగాహన ప్రసంగం వింటారు. 7:30 విజయపథం మొబైల్ యాప్ రంగంలో కెరీర్ అవకాశాలు వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి శ్రీ ఎస్ శ్యాంప్రసాద్. 7:45 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్య ఉద్యోగ సమాచారం వింటారు. 8:35 కిన్నలహరి ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు. 11:00 పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు పర్యావరణాన్ని పరిరక్షిద్దాం జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:10 శాస్త్రీయ సంగీతం ఇందులో అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. మధ్యాహ్నం 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత ప్రసంగం

ఇంకా మానవత్వం ప్రసంగం వింటారు. 1:20 వనితాలోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతుంది. 2:30 మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కులిపాక శంకర్రావు. 3:30 ఏకచిత్రగానం ప్రసారమవుతుంది. 4:00 చిత్రగీతాలు వింటారు. 5:30 జానపద గేయాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 6:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7:15 రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో సొరసాగులో మెలకువలు వివరాలు వింటారు. పాల అభివృద్ధికి పశుగ్రాసాలు ఎంతో అవసరం. ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 5వ భాగం ప్రసారమవుతుంది. 8:35 చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 9:00 స్పాట్లైట్ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు ప్రసారమవుతాయి. మీరింతవరకు ఈ పూట మరియు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం
1: నాగోటు శృతిలో
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
1: నా గుండె లయలో పాడవే పాడవే కోయిలా
2: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
2: మరొక నెంబర్ 2950039.
1: ఒక మాట పది మాటలై అది పాట కావాలని.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
2: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.
1: పాడుతూ పరవశించు జన్మ.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది.
4: 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి. అరైవ్ అలైవ్ తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రభుత్వం.
5: శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై జానపద సంగీతం పాటలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా ఈ పాఠం.

మీరింతవరకు జానపద గేయాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో ప్రకటించిన కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వ్యవసాయంలో వినియోగించడం కొరకు కొనుగోలు చేసేటప్పుడు కనీస ప్రమాణాలను పాటించడం అనేది మరొక అంశం. ముఖ్యంగా యువ రైతులు డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లో వివిధ రకాల డ్రోన్లు అందుబాటులో ఉన్నాయి. అలాగే ఒక కంపెనీకి మరో కంపెనీకి డ్రోన్ల మధ్య వ్యత్యాసం ఉంది. గత 3 సంవత్సరాల నుండి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారు వ్యవసాయంలో డ్రోన్లను వినియోగించడానికి అనేక పరిశోధనలు చేపట్టి నిర్దిష్ట ప్రమాణాలను రూపొందించడం జరిగింది. అలాగే కృషి విజ్ఞాన కేంద్రం ఆదిలాబాద్ కంపాసాగర్ వారి ఆధ్వర్యంలో వివిధ పంటల్లో నిర్దిష్ట ప్రమాణాలను పాటించి డ్రోన్లతో పురుగు మందులు పిచికారిపై క్షేత్ర ప్రదర్శన కార్యక్రమాలను రైతు పొలాల్లో నిర్వహించడం జరుగుతుంది. కావున పరిశోధన ఫలితాలు క్షేత్ర ప్రదర్శన ద్వారా సేకరించిన సమాచారం మేరకు

0: వ్యవసాయంలో డ్రోన్లు వినియోగించడానికి కొనుగోలు చేసేటప్పుడు పాటించవలసిన కనీస ప్రమాణాలను రైతులు సూచించడమైనది. కనీస ప్రమాణాలను రైతులకు సూచించడం జరిగింది. డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు ముఖ్యంగా తయారీదారుడికి పౌర విమానయాన శాఖ ఆమోదించిన టైప్ సర్టిఫికేట్ తప్పనిసరిగా ఉండాలి. అంటే డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం వ్యవసాయంలో చిన్న డ్రోన్ 25 కిలోల కంటే తక్కువ స్థూల బరువు ఉన్న వాటిని మాత్రమే వినియోగించాలి. రైతులు డ్రోన్లు కొనుగోలు చేసేటప్పుడు చూసుకోవలసిన మరొక ప్రధానమైన అంశం ఏమిటంటే యుఐఎన్. ప్రతి డ్రోన్కి ఒక యుఐఎన్ ఉంటుంది. తయారీదారుడు తప్పనిసరిగా టైప్ సర్టిఫికేట్ పొందిన తర్వాత ఆ మోడల్ను పత్రాలను నమోదు చేసుకుంటే పౌర విమానయాన శాఖ వారు డిజిటల్ స్కై ఫోటో కార్నర్ యుఐఎన్ ఇవ్వడం జరుగుతుంది. రైతులకు అర్థమయ్యే విధంగా చెప్పాలంటే, ఉదాహరణకు ఒక మోటార్ సైకిల్కు ఏ విధంగా ఛాయిస్ నంబర్ ఉంటుందో అలాగే డ్రోన్కు యుఐఎన్ అనేది ఉంటుంది. డ్రోన్ నియమాలు 2021-23 ప్రకారం యుఐఎన్ లేకుండా డ్రోన్లను వ్యవసాయంలో వినియోగించడం చట్టరీత్యా నేరమని గమనించాలి. కావున డ్రోన్ కొనుగోలు చేసేటప్పుడు యుఐఎన్ వ్రాసిన డిజిటల్ స్కై ఫోటో కార్నర్లో నమోదై ఉండాలి. ఒకవేళ పాత డ్రోన్ను మరొకరి దగ్గర నుండి కొనుగోలు చేసేటప్పుడు యుఐఎన్ నమోదయ్యి ఉంటే దానిని ఫారం D3 అనే పత్రాన్ని వినియోగించి ఎవరైతే కొనుగోలు చేస్తున్నారో వారి పేరు మీద నమోదు చేసుకోవాలి. అలాగే డ్రోన్ కొనుగోలు చేసి వ్యవసాయంలో వినియోగించడానికి పౌర విమానయాన శాఖ భారత ప్రభుత్వం చే గుర్తింపబడిన సంస్థ నుండి పైలట్ లైసెన్సు పొంది ఉండాలి. ఈ విధంగా శాస్త్రవేత్తలు, నిపుణులు మన వ్యవసాయ క్షేత్రంలో డ్రోన్లను ఏ విధంగా వినియోగించుకోవాలి, ఈ కొనేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు, ప్రమాణాలు మనం పాటించాలి, చక్కగా పాటించి చక్కగా మన వ్యవసాయ క్షేత్రంలో ఈ డ్రోన్ల ద్వారా మందులను పిచికారీ చేసి చక్కటి పంటలు పండించి లాభదాయకంగా రైతులందరూ ముందుకు సాగగలరని ఆశిస్తూ ఈ విధంగా మనకు సూచనలు తెలియజేశారు.
1: డ్రోన్ల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరాలు విన్నారు. శ్రోతలకు గమనిక, ఈరోజు రాత్రి 7:15 ఇల్లు ఆకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ప్రత్యక్ష ఫోనిన్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇందులో జీవ నియంత్రణ పద్ధతుల ద్వారా పంటల సస్యరక్షణ, ఈ అంశం గురించి పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ఓ శైల గారు రైతులు అడిగే ప్రశ్నలకు, సందేహాలకు సరైన ప్రామాణిక సమాధానాలు, సలహాలు తెలియజేస్తారు. ఆసక్తి గల రైతులు, తోటలు పెంచే రైతులు మీ సందేహ నివృత్తికై ఫోన్ చేయండి, చక్కటి సమాచారాన్ని పొందండి. మీరు ఫోన్ చేయవలసిన మా నెంబర్లు STD కోడ్ 040 జత చేస్తూ 2324085 ఇంకో నెంబర్ 2324085 040 040 STD కోడ్ జత చేస్తూ 2324085 2324085 ఈ నంబర్లకు ఫోన్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. ఈ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ఈ రోజు రాత్రి 7:15 ప్రసారమవుతుంది. ఈనాటి వ్యవసాయ సూచనలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడ్డాయి. ఆకాశవాణి, ఇప్పుడు కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: खिलाफ लड़ाई को आगे बढ़ा रहे
1: हैं। अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
2: हे मल्ली स्कूल स्टार्ट అవుతుంది
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233 హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233 హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233 హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు
3: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్ కాల్ 1800-420-2233
4: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది కంభంపాటి లక్ష్మీప్రసూన. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు చర్చలు జరిపారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ఇంధనం, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్య సంరక్షణ, ఆటోమొబైల్స్ వంటి పలు రంగాలలో కొత్త సహకార అవకాశాలను గురించి చర్చించారు. ఈ చర్చల అనంతరం విదేశాంగ మంత్రిత్వ శాఖ సెక్రటరీ రుద్రేంద్ర టాండన్ మీడియాతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే అతిపెద్ద చమురు నిల్వలు ఉన్న దేశాలలో వెనిజులా ఒకటని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య ఇంధన భాగస్వామ్యాన్ని పెంపొందించుకోవడంపైనే చర్చలు ప్రధానంగా సాగాయని అన్నారు. భారతదేశాన్ని ఒక స్థిరమైన కొనుగోలుదారుగా వెనిజులా భావిస్తోందని అన్నారు. ఇంధన భాగస్వామ్యంతో పాటు ఇతర రంగాలలో కూడా ఆర్థిక బంధాన్ని విస్తరించడంపై చర్చలు జరిగాయని టాండన్ తెలిపారు. పశుసంవర్ధకం, రవాణా, వ్యవసాయ పరికరాలు, ఆటోమోటివ్ రంగం, ఫార్మాసూటికల్స్తో పాటు మైనింగ్ వంటి రంగాలలో సహకారంపై ఇరు పక్షాలు చర్చలు జరిపాయని పేర్కొన్నారు.
2: Economic partnership to other areas, not just in the energy sector, but also in areas like mining, animal husbandry, transportation, agriculture equipment, automotive sector, and pharmaceuticals, to try and work out ways in which Indian commercial entities can enter the Venezuelan market successfully.
1: Shillonglo ee roju jarigina North Eastern Council ఎన్ఈసీ 73వ ప్లీనరీ సమావేశంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించారు. నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని అన్నారు. ఒకప్పుడు వివాదాలకు నిలయంగా ఉన్న ఈ ప్రాంతాన్ని ప్రస్తుతం అభివృద్ది అవకాశాలకు కేంద్రంగా మారిందని అన్నారు. ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ స్థానిక సంస్కృతిని ప్రోత్సహించడంలో ఎన్ఈసీ కీలకమైన వ్యూహాత్మక సంస్థగా పనిచేస్తోందని సామాజిక మాధ్యమం ఎక్స్ పోస్టులో పేర్కొన్నారు. ఈ సమావేశంలో పాల్గొన్న ఈశాన్య ప్రాంత అభివృద్ది శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ, ఈశాన్య ప్రాంతాలను అభివృద్ది చేయడానికి నాయకులందరూ కృషి చేస్తున్నారని తెలిపారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో ఆమోదం తెలిపారు. వైద్య, నిర్మాణ ప్రాజెక్టులతో కూడిన రక్షణ సేవల సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు మార్గదర్శకాలను కూడా ఆయన విడుదల చేశారు. ఈ సవరించిన ఆర్థిక అధికారాల బదలాయింపు

0: ద్వారా ప్రస్తుత సంవత్సర బడ్జెట్ కేటాయింపులకు అనుగుణంగా 1,25,000 కోట్ల రూపాయలకు పైగా కొనుగోళ్లు సులభతరం అవుతాయని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది. ప్రభుత్వ భవనాలపై సౌర విద్యుత్ ప్యానెళ్ల ఏర్పాటు పురోగతిని సమీక్షించడానికి కేంద్ర పునరుత్పాదక ఇంధన వనరుల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఈరోజు పలు మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ విషయమై వివిధ విభాగాలు, మంత్రిత్వ శాఖల పనితీరును తాను సమీక్షించినట్లు మంత్రి సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. సౌర ఫలకాల ఏర్పాటులో నిర్దేశించుకున్న లక్ష్యంలో దాదాపు 80% ఇప్పటికే పూర్తయినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు 53,000 పైగా ప్రభుత్వ భవనాలపై సోలార్ ప్యానెళ్లను అమర్చినట్లు, వీటి ద్వారా మొత్తం 855 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యాన్ని సాధించినట్లు ఆయన తెలియజేశారు. కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ఈరోజు న్యూఢిల్లీలో దేశంలోనే మొట్టమొదటి మారుతి సుజుకీ ఫ్లెక్స్ ఫ్యూయల్ ప్యాసింజర్ వాహనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ, ప్రయాణికుల వాహన రంగంలో ఫ్లెక్స్ ఫ్యూయల్ సాంకేతికత ప్రవేశించడం అనేది కేవలం ఒక ఉత్పత్తి లాంచ్ మాత్రమే కాదని, దేశ ఇంధన పరివర్తనలో ఒక కొత్త అధ్యాయానికి ఆరంభమని అన్నారు. ఈ సాంకేతికతను పెద్ద ఎత్తున అవలంబించడం వల్ల ఇథనాల్ ఆధారిత రవాణా ప్రభావం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు.
1: India's flex fuel journey expands from two wheelers to four wheelers, and this transition is significant. Today India has over 30 crore two wheelers on the road, but we also have 37 lakh passenger vehicles representing family mobility and the future of personal transportation. When flex fuel technology enters this segment at scale, the impact multiplies dramatically. This is the beginning of a new chapter in India's energy transition.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల ఒకేసారి బడ్జెట్ మద్దతును అందించాలనే కేంద్ర మంత్రివర్గ నిర్ణయం విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా తీసుకున్నదని పౌర విమానయాన మంత్రిత్వ శాఖ డైరెక్టర్ రోహిత్ రాజ్ తెలిపారు. పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా ఏర్పడిన అసాధారణ ప్రపంచ ఇంధన ధరల హెచ్చుతగ్గుల ప్రభావం నుండి ప్రయాణికులను రక్షించడానికి, విమాన సర్వీసుల స్థిరత్వాన్ని కాపాడటానికి ఈ నిర్ణయం తోడ్పడుతుందని అన్నారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ, సహజవాయువు తగినంత నిల్వలు ఉన్నాయని పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ తెలిపారు. ఎక్కడా ఎల్పీజీ పంపిణీలో కొరత లేదని ఆమె స్పష్టం చేశారు. ఆన్లైన్ ఎల్పీజీ సిలిండర్ బుకింగ్లు 99% పెరిగాయని, ఓటీపీ ఆధారిత డెలివరీలు 96% పైగా నమోదవుతున్నాయని చెప్పారు.
2: Despite the ongoing situation in West Asia, supplies of crude oil, LPG, natural gas remain stable and adequate stocks of petrol, diesel, LPG are available in the country. Our refineries are operating at optimum level. As far as domestic cooking LPG gas is concerned, no dry out has been reported on the LPG distributorships. Around 99% of the bookings are now online and 96% of the deliveries are
0: పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి, ఒకరి స్థానంలో మరొకరు పరీక్ష రాసే అక్రమాలను నిరోధించడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసింది. ఇటీవల జరిగిన సివిల్ సర్వీసెస్, ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలు 2026లో కమిషన్ ఈ విధానాన్ని విజయవంతంగా అమలు చేసింది. అభ్యర్థులు దరఖాస్తు ఫారం నింపే సమయంలో అప్లోడ్ చేసిన ఫోటో, అడ్మిట్ కార్డుతో పరీక్ష రాయడానికి వచ్చిన అభ్యర్థి ఫోటో ఒక్కటేనని నిర్ధారించడానికి ఈ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ సహాయపడుతుంది. ఈ ఏర్పాటు గురించి యూపీఎస్సీ చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ మాట్లాడుతూ, అక్రమాలకు తావులేని విధంగా పరీక్షలు నిర్వహించేందుకు కమిషన్ తీసుకున్న సరికొత్త అడుగని చెప్పారు. పాలనను మెరుగుపరచడంలో, సంక్షేమ పథకాలను ప్రజలకు సమర్థవంతంగా చేర్చడంలో సాంకేతికత కీలక పాత్ర పోషించిందని కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్వహించిన 12 ఏళ్ల సంస్కరణల వేడుక రిఫార్మ్స్ ఉత్సవ్లో ఆయన ప్రసంగించారు. సాంకేతికతను ఉపయోగించడం వల్ల దేశవ్యాప్తంగా ఉన్న లబ్దిదారుల జీవితాల్లో స్పష్టమైన మార్పులు తీసుకురావడానికి మంత్రిత్వ శాఖలకు సాధ్యపడిందని మంత్రి పేర్కొన్నారు. విమాన ఇంధన ధరల స్థిరీకరణ కోసం 10,000 కోట్ల రూపాయల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ విమానయాన సంస్థలు స్వాగతించాయి. ఈ నిర్ణయం భారత విమానయాన రంగానికి ఎంతో అవసరమైన మద్దతును అందిస్తుందని ఆ సంస్థలు పేర్కొన్నాయి. పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ప్రస్తుతం

0: విమాన ఇంధన ధరల్లో విపరీతమైన అస్థిరత నెలకొన్న నేపథ్యంలో విమానయాన సంస్థల దేశీయ అంతర్జాతీయ సర్వీసులకు స్థిరమైన ధరల్లో ఇంధనాన్ని అందించేందుకు వీలుగా చమురు మార్కెటింగ్ కంపెనీలకు 10,000 కోట్ల రూపాయల బడ్జెట్ మద్దతును ఇచ్చేందుకు కేంద్ర మంత్రివర్గం నిన్న ఆమోదం తెలిపింది. ప్రభుత్వ నిర్ణయాన్ని అభినందిస్తూ విమానయాన సంస్థలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపాయి. కేరళలో ఈ రోజు నైరుతి రుతుపవనాలు ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ తెలియజేసింది. సాధారణంగా కేరళలో ఈ నెల 1వ తేదీనే రుతుపవనాలు ప్రారంభం కావాల్సి ఉండగా ఈసారి 3 రోజులు ఆలస్యంగా వచ్చినట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 9వ తేదీ వరకు కేరళ మాహే ప్రాంతాల్లో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అంచనా వేసింది. న్యూఢిల్లీలో ఈరోజు భారత్ యూకే క్రిటికల్ మినరల్స్ గ్లోబల్ సప్లై చైన్ అబ్జర్వేటరీ శాటిలైట్ కేంద్రాన్ని కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి, యూకే విదేశాంగ మంత్రి ఇవెట్ కూపర్లు సంయుక్తంగా ప్రారంభించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, వెనిజులా తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రిగ్స్ న్యూఢిల్లీలో ఈరోజు ఇరు దేశాల మధ్య పలు ద్వైపాక్షిక సంబంధాలను సమీక్షించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో తమ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాలలో హింసకు ముగింపు పలికిందని హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు. కార్యాచరణ సామర్థ్యాన్ని బలోపేతం చేయడానికి ఫీల్డ్ కమాండర్ల ఆర్థిక పరిమితిని 2 రెట్లు పెంచుతూ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈరోజు నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల నిర్వహణలో పారదర్శకతను పెంచడానికి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ ఫేస్ అథెంటికేషన్ ప్రోటోకాల్ను అభివృద్ది చేసిందని చైర్మన్ డాక్టర్ అజయ్ కుమార్ తెలిపారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

0: రైతే రాజు అంటారు. రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు పంట పండిస్తేనే మనుగడ. పర్యావరణానికి రైతుకి ఎనలేని సంబంధం ఉంది. ఒకప్పుడు ఒకటి రెండు ఎడ్లతో, చివికిన పశువుల ఎరువులతో పండించిన పంటలు ఇప్పుడు కలుషితమవుతున్నాయి. భావితరాలకు మనమిచ్చే సంపద విషపూరితమైనదా? కల్తీ మందులు, కల్తీ ఎరువులు, కల్తీ ఆహారం, కల్తీ పాలను ఊహించగలమా? చాలా వరకు గాలి, నీరు కూడా కలుషితమైపోయింది. ముందు తరాలు ఎలా బ్రతకాలి? ఒకప్పటి అడవులు కనుమరుగయ్యాయి. వాతావరణ కాలుష్యాన్ని నిర్మూలించండి, పచ్చని చెట్లు నాటండి అని అనేక సంస్థలు, ప్రభుత్వాలు చెప్పవలసిన దుస్థితి ఏర్పడింది. ఒకప్పటి ఎడ్లు, నాగళ్లు కనుమరుగైపోయాయి. మరి ప్రకృతిలో లభించే ఎరువులు, పురుగుమందుల ద్వారా వ్యవసాయం తగ్గి రసాయన ఎరువులు, పురుగుమందులతో మనకు కలిగే అనర్థాలు అన్నీ ఇన్నీ కావు. ప్రకృతి వ్యవసాయం గురించి వివరిస్తున్నారు రైతు శ్రీనివాసరావు.
1: మనకి ఇప్పుడున్న పరిస్థితి

స్థితిలో గాలి నీరు వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోయి పొల్యూషన్ పెరుగుతున్నదండి. అలాంటి పరిస్థితుల్లో మనకి సహజ సిద్ధంగా మన ప్రకృతిలో ఏ అయితే దొరుకుతాయో వాటితోటి మాత్రమే మన వెనకట అంటే మన పెద్దలు తాతలు తండ్రులు ఎలాంటి వ్యవసాయం చేశారో అలాంటి వ్యవసాయాన్ని మళ్ళీ మనం ఈ ఎలాంటి పెట్టుబడి లేకుండా మన ప్రకృతిలో ఏవైతే చెట్లు ఆకులు పశువుల పేడ మూత్రం వీటితోటి చేసే వ్యవసాయాన్ని ప్రకృతి వ్యవసాయం అంటారండి. పాడి పంటలు అంటున్నాం కాబట్టి పాడితోటి అంటే మన మన దగ్గర పశువులు ఉంటాయి కాబట్టి పశువుల ద్వారా మనకు కొంత ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి అవకాశం ఉంటుంది. తర్వాత మనం కెమికల్ మీద గానీ ఫెర్టిలైజర్ మీద గానీ ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. ఓన్లీ శ్రమను మాత్రం పెట్టుబడి పెట్టుకుని ఈ మూత్రాన్ని పెండని మనం సేకరించి దానిపైన మనం పంటకు ఉపయోగించినప్పుడు మనకు పెట్టుబడి అనేది జీరోలోకి వస్తుంది. ఒక శ్రమ మాత్రమే మనకు పెట్టుబడి అవుతుంది. దాని వల్ల ఏంటంటే పెట్టుబడి ఖర్చు అనేది మనకు చాలా కలిసి వస్తుంది. బాగా పొల్యూషన్ పెరిగిపోయి మనకి టెంపరేచర్లు ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి కాబట్టి కెమికల్స్ వల్ల మనకి అనేకమైన చెడు ప్రభావాలు జరుగుతున్నాయి. అలానే కెమికల్ ఆహారాన్ని తిన్న వాళ్ళకి అనేకమైన సమస్యలు క్యాన్సర్ లాంటి జబ్బులు రావటం జరుగుతుంది. అలా కాకుండా మనం సహజ సిద్ధమైన పండించిన ఆహారాన్ని తీసుకోవటం వల్ల మనకు చాలా ఆరోగ్యకరంగా ఉంటాం. మన చుట్టూ కూడా అంతా కూడా ఏ అయితే కొన్ని జాతులు నశించిపోతున్నాయి అనుకుంటున్నాం, ఇప్పుడు మామూలు పిచ్చుకల లాంటి గోరింకల్ లాంటి గద్దల్ లాంటి ఇవన్నీ కూడా వాటన్నిటిని కూడా ఇలాంటి వ్యవసాయం చేసినప్పుడు వాటన్నిటికి ఏ ఒక్క జంతువుకు కూడా ఏ ఒక్క పక్షికి కూడా హానికరం జరగకుండా మనం బతుకుతూ వాటిని అన్నిటినీ బతికించటం చేసే అవసరమే ప్రకృతి అవసరం.

ఎంత ఎత్తుకెదిగినా చెట్లు నీడనివ్వడం మానుకోవు. అహంకారం ఏకోశనా కనపడదు. అలాంటి చెట్ల ముందు నిలబడి నిశితంగా గమనిస్తే మనం ఎంత చిన్నవాళ్లమో అనిపించక మానదు. ప్రకృతి మధ్యలో గడిపినప్పుడు ఇలాంటి ఆలోచనలే మనసులో కదలాడుతున్నట్లు, ఇది కరుణామృతం పొంగటానికి, దయాగుణం వెలివిరవటానికి దారితీస్తున్నట్టు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ అధ్యయనం చెబుతోంది. అందమైన దృశ్యాలను చూసిన తర్వాత ఎదుటివారి పట్ల దయా నమ్మకం పెరుగుతున్నట్లు బయటపడింది. అందమైన ప్రకృతి మనకు తెలియకుండానే మనసులో సున్నితత్వం, నిస్వార్థం వంటివి పొందుకొలుపుతూ ప్రవర్తన మారటానికి దోహదం చేస్తుందన్నమాట. ఇది కోపం, ఉద్రేకం వంటివి తగ్గేలా చేస్తూ ఆనందం, సంతోషం, తృప్తి వంటి మానసిక భావనలు పెరగటానికి తోడ్పడుతుంది. అందువల్ల ఎప్పుడైనా ఆగ్రహావేశాలతో మనసు కల్లోలితమైతే కాసేపు పచ్చని చెట్ల మధ్య సేద తీరేందుకు ప్రయత్నించడం మంచిది.

0: పర్యావరణ పరిరక్షణే ఒత్తిడికి సరైన మార్గం. మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడానికి ప్రకృతి సన్నిధిలో గడపడం చవకైన ఉత్తమమైన మార్గం. వినోదాన్ని అందించే సాధనాల ఒత్తిడిని తగ్గించడానికి ఇది గణనీయంగా తోడ్పడుతున్నట్టు నెదర్లాండ్స్ పరిశోధకులు గుర్తించారు. ఒత్తిడికి గురి అయినప్పుడు కార్టిజోల్, అడ్రినలిన్ వంటి హార్మోన్లు పెద్ద మొత్తంలో విడుదలవుతూ ఉంటాయి. ఇవి దీర్ఘకాలంలో అనర్థాలకు దారితీస్తాయి. అయితే పచ్చని వాతావరణంలో గడపడం వల్ల ఒత్తిడి హార్మోన్ల స్థాయిలు బాగా తగ్గుతున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. కిటికీల ద్వారా చెట్లు, గడ్డి కనిపించేలా చేస్తే రోగులు త్వరగా కోలుకోవడానికి, విద్యార్థులు చదువుల్లో మరింత బాగా రాణించడానికి, హింసాత్మక ప్రవృత్తి తగ్గటానికి తోడ్పడుతున్నట్టు తేలడం విశేషం. పచ్చని చెట్ల మధ్య 15 నిమిషాలు నడిచినా రక్తపోటు 2%, గుండె వేగం 4% తగ్గినట్టు జపాన్ పరిశోధకులు నిర్వహించిన అధ్యయనంలో వెల్లడైంది. వీటన్నిటికీ మూలం పచ్చని దృశ్యాలు కంటికి కనపడినప్పుడు శ్వాస, గుండె వేగం తగ్గి మనసులో ప్రశాంత స్థితి నెలకొంటూ ఉండడమే.
1: శ్రీ వనజీవి రామయ్య పర్యావరణాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అంటున్నారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా రామయ్య మాట్లాడుతూ చెట్లను విపరీతంగా నరుకుతున్నారని అన్నారు. దీంతో పర్యావరణానికి ముప్పు ఏర్పడుతుందని, పచ్చదనం లేకపోవడంతో వర్షాలు కురవకపోవడం, పంటలు పండకపోవడం, రైతులు కష్టపడాల్సిన దుష్పరిణామాలు ఏర్పడుతున్నాయని, చెట్లను పెంచడం వల్ల

0: వర్షాలు సమృద్ధిగా కురిసి రైతుల ఎంట సిరులు కురుస్తాయని, సమాజం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుందని, అందుకే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా పిల్లలకు హరితహారం, మొక్కల పెంపకం, ఉపయోగాలపై ఉపాధ్యాయులు అవగాహన కల్పించాలని సూచిస్తున్నారు. మరి వారి మాటల్లో,
1: నిత్యము నీడను ఆశ్రయిస్తున్న మనిషి నీడను సృష్టించే ప్రక్రియ చెట్లు నాటడం మరిచిపోతా ఉండు, అదే నా బాధ. నిత్యం నీడను ఆశ్రయిస్తున్న మనిషి అందుకోసం నరికేవారే కాని సమాజంలో సొంతంగా కాక సోషల్గా నాటేవారు లేరు. రోడ్డు అమ్మడ కానీ రైతు పొలంలో కానీ మంచి చెట్టు ఉంటే పొదుగుకాల గొడ్డలు తీసుకొని వచ్చి దీన్ని నరకపోవాలనే స్వభావం కల్ల మనుషులనే చూస్తున్నా కానీ నాటేవారు లేరు. ఎవరో నాటడం ఎందుకు, నువ్వెందుకు నాటకూడదు అనేది అంతరాత్మ నన్ను వెన్నుచరిసింది. నేను అందుకే కంకణం కట్టుకొని పండ్లు ఫలాలు పుష్పాలు ఇచ్చేది చెట్లు. ఏ జబ్బు చేసినా కూడా మనిషికి రోగాలను నయం చేసే చెట్లు. కొన్ని జాతులు అంతరించిపోతా ఉన్నాయి, కొత్త కొత్త రోగాలు వస్తున్నాయి కానీ కొత్త మొక్కలు రావట్లేదు, ఉన్న చెట్లు అంతరించిపోతున్నాయి. అందుకని ఉన్న చెట్టునైనా ఉన్న జాతులని రక్షించుకోవాలనే నా తపన ద్వారా మొక్కలు నాటుతా ఉన్నా. ఔషధం కాని మొక్క అవనిలో లేదు, అసలు అన్నీ ప్రేమే నాకు. ఔషధం కాని మొక్క అవనిలో లేదు కాబట్టి అన్ని మొక్కలంటే ఇష్టమే. ఇప్పుడు జిల్లేడు మొక్క ముఖాలు కాల్తీపోయితే జిల్లేడు పాలు పొడిస్తే పోతుంది, గుడ్ల కంచెర అయితే ఎందుకు పనికిరాని, ఉమ్మెంత చెట్టు కూడా ఔషధమే. అన్ని మొక్కలంటే ఇష్టమే, కానీ ఆర్థిక పుష్టినిచ్చే ఎర్రచందనం, శ్రీగంధం, ఫలవృక్షాలంటే ఎక్కువ ఇష్టం. పండ్ల చెట్లు తోటలో పెంచుకుంటూ చుట్టూ బాడీగార్డుగా చందనం టేకు పెంచుకోమంట ఆర్థిక పుష్టినిస్తాయి. జీవిత బీమా ప్రకృతి ద్వారా. మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు అన్నవి పెంచుమన్నా, చెట్లు అంటే అడవి కాదు, చెట్లు అంటే ప్రణవాయువీచే ప్రణదాతలండో. పండ్లు పూలు కట్టె కల్ప నీడతోడా, ఔషధ వన మొలికెలసగి, జీవకోటికి జీవమసగే జీవదాతలండో. ఇట్టి చెట్లను కొట్టకండు, చెట్లు కొట్టుట కట్టి పెట్టి, చెట్లు పెంచుట చేపట్టవలెను. సకల సంపద చెట్ల జంది, దేశ ప్రగతి ప్రజల భుక్తి వనములంది. చెట్లు కొట్టి ఎడారి భూముల పెంచబోకో, మొక్క నాటి చెట్లు పెంచి బుజ్జాన వనముల సృష్టించవలెను. ప్రకృతి మాతకు హాని కలగని దారిలో పయనించవలెను. వృక్ష సంపద వృద్ధి చెంది ప్రగతిని సాధించవలెను, ఆ ప్రగతిని సాధించవలెను. మొక్క నాటుట నేర్వకుంటే, చెట్టు పెంచుట చేపట్టకుంటే, వన సంపదేలా చేకూరునోయి. వన సంపదన్నదే లేని నాడు దేశమే గతి బాగుపడును. పండు లేక ఫలము లేక ఈసురూమని ప్రజలు ఉంటే ఈ దేశమే రీతి బాగుపడును.
2: నేను చదివిన పరిజ్ఞానంలో నాకు పాఠంలో గురజాడప్పారావు గారి కవితలున్నాయి, దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు. ఆ కవిత నన్ను ఉసిగొలిపింది. చెట్టు నాటేందుకు విద్యాలయాలు ఫస్ట్, దేవాలయాలు, రహదారులు. ఖాళీ స్థలం ఎక్కడున్నా కూడా నిర్జీన ప్రదేశాన్ని చూస్తే వితంతువైన శ్రీమూర్తిలాగా కనపడుతుంది. ఇక్కడ ఒక చెట్టు నాటితే బాగానే అనిపిస్తుంది. నాటితే బాగంటే ఎవరు ఎందుకు నాటుతారో, నువ్వే ఎందుకు వేయకూడదు అనేది నా అంతరాత్మ ఎన్నుదరుస్తుంది. అంతరాత్మ ఉంటుందట, అది ఎందుకు కానీ మనసు నన్ను నాకు అనిపించి నేనే నాటుతా. ఎక్కడైనా మహిళలు గ్రామాలలో చింతగింజలు తీసి పారబోతా, ఎతకపోయి లేని కాడ చల్తా ఉంటా, వాటికి నేను పునర్జన్మించినట్టుగా భావిస్తా. అనాథ పిల్లల్ని చారదీసి విద్యాబుద్ధి చెప్పినట్టుగా చెట్ల కింద విత్తనాలు ఊకనే వాటర్ల కాడ కోదరాడు రోడ్డు కాడ ఖమ్మం కాడ వాటర్ల కాడ ఊడిసి చెట్టు మొదట పోగు చేసి నిప్పు పెడతాడు. అసలు ఉన్న చెట్టు కాలిపోతుంది, మొదలు కాలిపోతుంది, రోజు నిప్పు పెడతాడు, విత్తనాలు పోతాయి. ఆ విత్తనాలు అట్లా కాలిపోకుండా నేను తీసపోయి లేని కాడ చల్తా, నార్లు పోసి ప్రజలకి ఇంటికి వచ్చిన వారికి మొక్క ఆతిథ్యంగా పంచిపెడతా ఉంటా. వధూవరులకు కూడా కళ్యాణానికి పోతే మొక్కలే బహుమతిగా ఇస్తా. ఎవరైనా చనిపోతే దినాలకు చెప్తారు కాదు, ఆ దినానికి చెప్తే ఒక గిన్నె చెట్టు తీసపోయి సమాధుల కాడ వేస్తా, వారు వేసుకుంటారు. ఏ కార్యక్రమం చేసినా మొక్క నాటే మొదలు పెట్టాలి. జ్యోతి జ్వలనంతో పాటుగా ఒక మొక్కకు నీళ్లు పోస్తూ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంగా మన సాంప్రదాయం ఉండాలనేది నాకు. అసలు భారతీయుడంటే మొక్క నాటుతాడు, భారతీయ సంస్కృతి సాంప్రదాయం మొక్క నాటడం కావాలి అనేది నా బలీయమైన కోరిక. అందుకు ప్రజలలోకి పోవాలి అంటే ఈ చలామణి నోట్లపైన ప్రభుత్వం వారు మొక్కలు నాటే చిత్రం, మొక్కలని రక్షించే చిత్రం, ఇట్లా రక్షణ పెట్టేది వస్తే బాగనేది. ఎందుకంటే ప్రజలలో మమేకమైపోతుంది, రోజూ దర్శనం ఇస్తుంది. కరెన్సీ నోటు ప్రపంచ దేశాలలో ఇండియన్ కరెన్సీ అంటే గ్రీన్ కరెన్సీ అనేది వస్తుంది.

ఆ ప్రతిపాదికన మన దేశానికి నోబెల్ బహుమతి వస్తుంది అనేది నా ఆశ. నోబెల్ బహుమతి వస్తే నోబెల్ వనం నాటాలనేది నాకు. నోబెల్ పార్కు, గాంధీ పార్కు, ఇందిరమ్మ పార్కులు ఉన్నాయి కదా, అట్లా పార్కు నాటాలనేది అది ఆశ. అసలు భారతీయ సంస్కృతి అంటే మొక్క నాటం కావాలి, భారతీయ కరెన్సీ అంటే పర్యావరణ. గాంధీ గారు తలకాయ మాత్రమే కాదు వచ్చేది, పూర్తిగా మహాత్మా గాంధీ మొక్క నాటుతున్నట్టు రావాలి మొక్క దృశ్యం. చలామణి చలామణి ప్రచారం ప్రచారమే. ప్రభుత్వానికి గాని ప్రజలకు గాని ఎటువంటి భారం పడదు. స్కూళ్లలో పాఠశాలల్లో విద్యాలయాలు దేవాలయాలు, తర్వాత రోడ్ల ఖమ్మం బయట తాళ్లేసే తండ ఉంది, ఆ తండకాడి నుంచి ముత్తగూడెం, ఆరేకూడు, చింతపల్లి, తిరుమలాపాలెం, ఊరు మంగళ తనక చల్లిన విత్తనాలు చల్తా. విత్తనాలు చల్తే మొలసయ్యవి, వాటంతటా ఈ మొలిసిన నిద్రగన్నేరు విత్తనాలు గానుగా ఎంచుకుంటా. పశువులు మేకలు మేయవు, అవి వాటంతటా మొలిసిన నీళ్లు పోయకుండా బతుకుతాయి. ఈత కూర్చున్న పిల్లగాడు ఏట్లో పడ్డాయి కదా, మొలిసినవి ఇంత లావైన ఇప్పుడు చెట్లు 20 సంవత్సరాల వృక్షాలు. తర్వాత తాళేసే తండ నుంచి రెడ్డిపల్లి, పల్లెగూడెం.

0: ఊరు పోయి ఊరు మొంగలు తనక చల్లిన విత్తనాలు చల్లుతా. విత్తనాలు చల్లితే మొలిసాయి అవి, వాటంతటా మొలిసింది. నిద్రగన్నేరు విత్తనాలు గానుగా ఎంచుకుంటా. పశువులు మేకలు మేయవు అవి, వాటంతటా మొలిసినవి నీళ్లు పోయకుండా బతుకుతాయి. ఈత వచ్చిన పిల్లగాడు ఎట్లా పడ్డాయి కదా, మొలిసినవి ఇంత లావైన ఇప్పుడు చెట్లు 20 సంవత్సరాల వృక్షాలు. తర్వాత తాళేసే తండ నుంచి రెడ్డిపల్లి, పల్లెగూడెం, గోళ్లపాడు, తీర్థాల, మంగళగూడెం వరకు చల్లిన 15 కిలోమీటర్లు, ఇటు 15 కిలోమీటర్లు అటు. తర్వాత తనికెళ్ల నుంచి సుమ్మలపల్లి గ్రామం వరకు అక్కడ మొలిసినవి పెద్ద చేయని. తనికెళ్ల దగ్గర ముక్కుడు గుట్టాను ఉన్నది, ఇప్పుడు దాని మీద వాటర్ ట్యాంక్ కడతారు. 7 మండలాలకు అవే నీళ్లు సరఫరా అయితేయట. ఆ గుట్టకి సుబాబుల విత్తనాలు కింటా చల్లిన. ఎందుకంటే కోటి మొక్కలు నాటాలని చెప్తున్నా గానీ కోటి మొక్కలు ఎలా పూర్తి కావాలనేది విత్తనాలు చల్లి కార్యక్రమం కింద ఆ గుట్టకు చల్లిన. నేను నాటితే మొక్క చావదు, చచ్చినా ఖాళీలు పూర్తి చేస్తా. ఎందుకు చావదంటే మొక్క నాటితే మనిషి ఎవరైనా కాని అది చావని బతకని తర్వాత కాని అది బతకాలనే తపన నాటే వ్యక్తిలో ఉండాలి. అది నీ చెప్పేది, అదే భక్తి. అందుకోసం నీ నాటిని అన్ని బతుకుతాయి, బతకకపోతే నేను మళ్లీ నాటుతా. ఈ గుట్టల మీద చల్లిని అనేది ప్రకృతి సిద్ధంగా ఈ మొలవగానే ఒరుపు అయితే పూ మొక్కగా ఉన్నప్పుడు ఎండిపోతుంది. లేదా గొడ్డుకారోళ్లు గొర్రెకారోళ్లు బీడి తాగేస్తే చెత్తలో వేస్తే కాలిపోతాయి, అదే బెడదగని ఇక అన్ని బతుకుతాయి. నా 3 పిల్లల పేరు మీద 300 500, నా పేరు మీద 500 మొక్కలు తెచ్చి నాకున్న 20 కుంటల భూమిలోనే ఇల్లు కట్టుకోవడానికి కొన్నా. ఆ 20 కుంటల భూమిలోనే 2000 మొక్కలేసి 2000 బతికించిన. వచ్చి చూసి ఇన్సిటీ ఆట ప్రోత్సాహక రుసుము ఇచ్చానయ్యా, మొక్కకు 1000 రూపాయల లెక్క. అది నేను నాటినన్నీ బతికి. అందుకనే ఆ రోడ్డెమటి ఆర్ఎండి రోడ్డెమటి నాతోనే నాటించారు. ఇది చేసేది మంచి పని, ఆ మొక్క బతకాలని నాటుతా ఉంటా దైవ కార్యక్రమంగా. గుళ్ళో కొబ్బరికాయ కొడితే ఏమొస్తుందో చెట్టు నాటితే అది వస్తుంది అనేది నా ప్రగాఢ విశ్వాసం.
1: అందుకే మొక్కలను ప్రేమించుమన్నా, చెట్లు వన్నవి పెంచుమన్నా.
2: పర్యావరణాన్ని కాపాడుకోవడం వల్ల క్యాన్సర్ లాంటి జబ్బులను కూడా నివారించుకోవచ్చు. వృక్షాల పచ్చదనం క్యాన్సర్ నివారణకు తోడ్పడుతుంది. వనవిహారం మూలంగా తెల్లరక్త కణాల్లో క్యాన్సర్ నిరోధక ప్రోటీన్లు పెరుగుతాయి. వైరస్ల ప్రభావానికి గురయ్యే కణాలు చంపడంలోనూ, క్యాన్సర్ తొలి సంకేతాలను గుర్తించి వాటిని నిర్వీర్యం చేయడంలోనూ పాలు పంచుకునే సహజ హంతక కణాలు అనగా నేచురల్ కిల్లర్ సెల్స్ సంఖ్య కూడా పెరుగుతుంది. అంటే వనవిహారం కణితుల నివారణకు తోడ్పడుతుందన్నమాట. వనవిహారం ముగిసిన వారం తర్వాత కూడా వీటి ప్రభావం కనబడుతూ ఉండడం గమనార్హం. చెట్ల నుంచి విడుదలయ్యే ఆల్ఫా ఫైనైన్, బీటా ఫైనైన్ వంటి ఫైటైన్సైడ్లకు ఒత్తిడిని తగ్గించే గుణముందని, ఇదే నేచురల్ కిల్లర్ కణాల పనితీరును పుంజుకోవడానికి దోహదం చేస్తూ ఉండొచ్చని పరిశోధకులు భావిస్తున్నారు. పచ్చని చెట్ల వల్ల దీర్ఘాయుష్షు మన సొంతం. పచ్చని చెట్లు ఆయుష్షును పెంచుతాయి. దగ్గర్లో పార్కులు, చెట్లతో కూడిన వీధులు గల చోట్ల నివసించే వృద్ధులు 5 ఏళ్లు ఎక్కువగా జీవిస్తున్నట్టు జపాన్ పరిశోధకులు గుర్తించారు. పచ్చటి పరిసరాల మధ్య జీవించే వారిలో ఎలాంటి కారణంతోనైనా సంభవించే మరణాలు తగ్గుముఖం పడుతున్నట్టు ఇంగ్లాండ్ అధ్యయనంలో బయటపడింది. కెనడా అధ్యయనంలోనూ ఇదే విషయం బయటపడింది. ముఖ్యంగా శ్వాసకోశ సమస్యలతో తలెత్తుతున్న మరణాలు గణనీయంగా తగ్గుతున్నట్టు వెల్లడైంది. కాబట్టి ఇంటి ఆవరణలో చెట్లు పెంచుకోవడం, సమీపంలో ఉద్యానవనాలు లాంటివి ఉండేలా చూసుకుంటే జీవన కాలాన్ని కూడా పెంచుకోవచ్చు.
3: ఎన్నో రకాల కార్యక్రమాలను అమలు చేస్తోంది కేంద్ర రాష్ట ప్రభుత్వాలు. వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తలు, నిపుణులు, సలహాదారులు అన్ని విధాల కృషి చేస్తున్నప్పటికీ వివిధ రకాల సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రోత్సహిస్తున్నారు. అందులో భాగంగానే పల్లెశుద్ధులు
4: స్వయం శక్తిని, ప్రతిపత్తిని దెబ్బతీశాయి. అంతేగాక రసాయనిక ఎరువులు, క్రిమి సంహారక మందుల వాడకం అతిగా అవడం వలన వ్యవసాయానికి ఆధారమైన భూమి యొక్క స్వయం పోషక శక్తికి సారం తగ్గిపోయి దేశానికి అన్నం పెట్టి ఆదుకునే రైతన్నా ఇతరులపై ఆధారపడవలసి వస్తుంది. ఆకు, రొట్ట, పేడ, రొచ్చు వంటి సహజ వనరుల వాడకం తగ్గడం వలన పంటకు మేలు చేసే క్రిమి కీటకాలు నశించిపోయి పంట దిగుబడి తగ్గిపోతుంది. సమాధి.

0: పురుగులలో నిరోధక శక్తి పెరిగి వాడిన మందులు పనిచేయడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మన తాతలు తండ్రులు అనుసరించిన సాంప్రదాయ సేంద్రియ ఎరువుల వాడకాన్ని గురించి తెలియజేస్తూ,
1: అరే గది కాదురా వారి, అసలే మన దేశం వ్యవసాయ దేశం. రైతులు వ్యవసాయం చేస్తేనే అందరి కడుపులు నిండుతాయి. మరి వ్యవసాయం చేయాలంటే మనకు ముఖ్యంగా నీళ్లు కావాలి, పనిముట్లు కావాలి, కూలర్లు కావాలి. ముఖ్యంగా మనం చేసే భూమి మరి సాగుకు అనుకూలంగా ఉన్నప్పుడే మనం ఆశించినటువంటి దిగుబడి కూడా వస్తుంది. ఇవన్నీ సరి అయిన విధంగా ఉంటేనే మనం మనకున్నటువంటి భూములల్లా బంగారం వల్ల పంటలు పండియొచ్చు. వారి
2: మల్లన్న, నువ్వు బానే చెప్తానో మంచిగానే ఉంది, నువ్వు ముచ్చట ముద్దుగానే ఉంది గాని ఓ దిక్కు దేశమంతా ప్రజలు రైతన్నలు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటాంటే బంగారు పంటలు ఎట్లా పండుతున్నాయిరా వారి?
1: వారి ఒక ముచ్చట ఆత్మహత్యలు అంటే నేను ఒక ముచ్చట చెప్తాను నీకు.
2: ఆ చెప్పు.
1: మన ఊరున్నాయిరా వారి, మన ఊరు పుట్టినప్పటి నుంచి మన ఊరు శివారు ఇప్పటి వరకు పెరిగిందంటావా తగ్గిందంటావా?
2: పెరగలేదు.
1: అంటే అప్పుడున్న ఊరు శివారే ఇప్పుడున్నాయి, అప్పుడున్న భూములే ఇప్పుడున్నాయి. మరి వెనకట ఎవరన్నా మన తాతలు గాని తండ్రుల కాలంలో గాని ఇట్లా దిగుబడి రాక రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్న మాట ఎప్పుడన్నా నినబడ్డా వారి?
2: మాట అయితే
1: ఎన్నడి వినబడలే అంటే వారి. మరి వెనకటోళ్ళు గదే భూమిలో వ్యవసాయం చేసిండ్రు, ఇప్పటోళ్ళు కూడా గదే భూమి నమ్ముకొని వ్యవసాయం చేసిండ్రు. మరి వెనకటోళ్ళు మంచిగా దిగుబడి వచ్చి ఆయా పాడి పంటలతోటి పిల్ల జల్ల మంచుగుండి పండుగ పాపాలు జరుపుకున్నారు. మరి ఇప్పటోళ్ళు దిగుబడి రాదని మరి ఈ విధంగా ఎందుకు మోసపోతాను అంటారా వారి?
2: అవునే, గా విషయం మాకు అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నాం కదా, ఎట్లనో జర నువ్వే చెప్పు వివరంగా.
1: వారి అప్పటోళ్ళకి ఇప్పటోళ్ళకు తేడా ఏందంటే వారు వ్యవసాయ పద్ధతులు సరి అయిన విధంగా పాటించిండ్రు. ఇప్పటోళ్ళు సాంకేతికంగా అభివృద్ధి జరిగిన గాని చాలా మోసపోతాను తమ్ముడా.
2: అరే అన్నా, మాకు ఏం అర్థమైతే లేదు జర, అర్థమయ్యేటట్టు మంచిగా వివరంగా చెప్పు.
3: సాంకేతికం అంటున్నావు, అదంటున్నావు, ఇదంటున్నావు, ఏం అర్థమైతే లేదు జర చెప్పు.
1: మన తాతలు పూర్వీకులు వ్యవసాయానికి పంట దిగుబడి రావడానికి సేంద్రియ ఎరువులు వాడిండ్లు. అంతేకాకుండా సరి అయిన కాలంలో సరి అయిన పంట పండించిండ్లు. వాళ్ళ హాయిగా 100 ఏళ్ళు బతికినరా వారి.
3: అవును
1: వింటానవా?
2: ఓ రాజన్న, నువ్వు బానే చెప్తానో మంచిగా ఉంది వారి. ఈ అక్క మనం గింతగానో సాగు చదువుతుంది, మళ్ళా సేంద్రియ ఎరువుల గురించి అంటానవేంద్రా? అసలు అన్న, మనం ఎట్లున్నోళ్ళం, ఎట్లా బతికినోళ్ళం, ఎలాంటి వాళ్ళం మనం, ఈ ఎరువులు వాడితే మనకి ఏం లాభం వస్తుంది? ఈ సేంద్రియ ఎరువులు అనవర్తివి. ఈ సేంద్రియ ఎరువులు అంటే ఏంటి జర చెప్పన్న?
1: మరి చెప్పమంటాను వారి. ఎందుకంటే ఎట్లున్నాయి అంటే వారి, తాతల తండ్రుల కాలంలో నా నెలకు 3 వానలు కురిసేటివి,
4: నెలకు 3 వానలు కురిసేవి, నెలకు 3 వానలు కురిసేవి.
1: చెరువులు కుంటారు.

ఆ మధ్య ఢిల్లీలో ఓ వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రికి వెళ్లాడు. అతడి లక్షణాలను బట్టి చికిత్స చేసినా తగ్గలేదు. ఎన్ని రక్త పరీక్షలు చేసినా అసలు అనారోగ్యానికి కారణాలే తెలియలేదు. చివరికి కడుపులో క్యాన్సర్ అని నిర్ధారించి చికిత్స మొదలు పెట్టేసరికి చాలా ఆలస్యమైపోయింది. కానీ ఆ విషయాన్ని సీరియస్ గా తీసుకున్న ఓ వైద్యుడు అతడికి ఆ జబ్బు రావడానికి కారణం ఏమై ఉంటుంది అని అధ్యయనం మొదలుపెట్టాడు. కుటుంబ సభ్యుల అనుమతితో రకరకాల రక్త పరీక్షలు చేస్తే అతడి రక్తంలో బిస్ఫీనాల్ అనే రసాయనం కనిపించింది. ప్లాస్టిక్ పాత్రల్లో వేడివేడి పదార్థాలు పెట్టినప్పుడు ఆ వేడికి ప్లాస్టిక్ నుంచి అలాంటి రసాయనాలు ఉత్పన్నమై ఆహారంలో కలుస్తాయట. మనం రోజూ చేస్తున్న పని ఇదే మరి. ప్లాస్టిక్ ని ఎలా వాడాలో తెలుసుకోకపోవడం వల్ల, తెలిసినా పట్టించుకోకపోవడం వల్ల, ప్లాస్టిక్ వ్యర్థాలను సరిగా నిర్వహించకపోవడం వల్ల అవి ఇప్పుడు గాలిని, నీటిని, మొత్తంగా పర్యావరణాన్ని కలుషితం చేయటమే కాక నేరుగా మన శరీరంలోకి చేరుతున్నాయి. అతి పలచని క్యారీ బ్యాగ్ నుండి గట్టిగా ఉండే కుర్చీలు, బల్లల వరకు అన్నింటి తయారీలోనూ ఉపయోగించేది మౌలికంగా ప్లాస్టికే. మళ్లీ మళ్లీ వాడటానికి పనికి వచ్చే వాటికన్నా ఒకసారి వాడి పారేసేవి మరింత ప్రమాదకరమైనవి. మనం ఎంతో ఉపయోగపడుతున్నాయనుకునే ఈ క్యారీ బ్యాగులు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఎన్నో అనర్థాలకు కారణమవుతున్నాయి. మనం పాడైన ఆహార పదార్థాలను క్యారీ బ్యాగులో వేసి పడేస్తే వాటిని తినే పశువులు క్యారీ బ్యాగులో మింగేసి ప్రాణాలు కోల్పోతున్నాయి. అదేవిధంగా ప్లాస్టిక్ బారిన పడి మరణించిన సముద్ర ప్రాణుల పొట్టల్లో పిల్లల చెవి శుభ్రం చేయడానికి వాడే దూది చుట్టిన ప్లాస్టిక్ పుల్లలు కనిపించాయట. ఎక్కడ మన ఇల్లు, ఎక్కడ సముద్రం. కాల్వలు, నదులు, సముద్రాల ఒడ్డున చెత్తకుప్పలు పేరుకుపోవడం వల్ల చోటు చేసుకున్న పరిణామం ఇది.

ప్రాణం అనంతవాయువుల్లో కలవగానే మనిషి శరీరం కాలిబూడిదైపోతుంది లేదా మట్టిలో కలిసిపోతుంది. మనం వాడే చాలా పదార్థాలు అలాగే కొన్ని రోజులు కొన్ని నెలల్లో ప్రకృతిలో కలిసిపోతాయి. కాని ప్లాస్టిక్ మాత్రం వందల ఏళ్లైనా చెక్కు చెదరదు. దాన్ని మనం ఎక్కువగా వాడడం మొదలుపెట్టి 4 దశాబ్దాలు కూడా కాలేదు. ఇప్పటి వరకు మనం వాడి పారేసిన ప్లాస్టిక్ లో 79% అలాగే ఉంది. అదంతా భూమీద సముద్రాల్లో ఎక్కడ పడితే అక్కడ ఉండి ఆయా పరిసరాలను కలుషితం చేస్తుంది. రకరకాల ప్లాస్టిక్ వస్తువులు పూర్తిగా మట్టిలో కలిసిపోవడానికి ఎన్నేళ్లు పడతాయో తెలుసా? ప్లాస్టిక్ క్యారీబ్యాగ్ 500 నుండి 1000 సంవత్సరాల వరకు, ప్లాస్టిక్ నీళ్ల సీసా 450 ఏళ్లు, టీ కాఫీలు తాగే మామూలు ఫోమ్ కప్పు 50 ఏళ్లు, పెద్ద కంపెనీలు వాడే స్పైరోఫోమ్ కప్పు 1000 సంవత్సరాలైనా మట్టిలో కలవవు. మన ముందు ఇప్పుడు 2 మార్గాలున్నాయి. అయితే ప్లాస్టిక్ ని దూరం చేయడం లేదంటే ఆరోగ్యాన్ని దూరం చేసుకోవడం. వినడానికి ఇబ్బందిగానే ఉన్నా సమస్య తీవ్రత అలా ఉంది మరి.

0: మీరింతవరకు పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత ప్రత్యేక కార్యక్రమం విన్నారు. నిర్వహణ శ్రీ కొలపాక శంకరారావు.
1: సర్వోత్తమ రైతు పురస్కారం లభించింది హరికి. హరి, మీ విజయ రహస్యం ఏమిటో చెప్పండి.
2: రైతు మిత్రులారా, మీరు కూడా మీ పొలాల్లో అధిక పంటను పండించగలరు.
1: అదెలా?
2: ఎప్పుడు ఏ సమస్య వచ్చినా వెంటనే కలపండి ఈ నెంబరు 1800 1801551.
3: ఇదెవరి నంబర్ బాబు?
2: కిసాన్ కాల్ సెంటర్ది. అక్కడ విశేషజ్ఞులు మీ పొలం సమస్యలకు వెంటనే పరిష్కారం చెప్తారు.
1: ఏంటయ్యా, విశేషజ్ఞులు అన్ని సమయాల్లోనూ దొరుకుతారా?
2: తప్పకుండా దొరుకుతారు. ఏడాదిలో 365 రోజులను, అది కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల దాకా.
3: మరైతే ఎక్కువసేపు మాట్లాడితే డబ్బు చాలా అవుతుందిగా.
2: ఖర్చు లేనే లేదు. మొబైల్ పై గానీ ఇతర ఫోన్ తో కానీ కిసాన్ కాల్ సెంటర్ కు ఉచితంగా కాల్ చేయవచ్చు. సలహాకి కూడా ఖర్చు ఉండదు.
3: నిజంగా?
2: 16 నెలల నిజం.
4: రైతు సోదరులారా, పంట సమస్యల గురించి మీ భాషలో వెంటనే సమాధానం కోసం పూర్తి భారతదేశంలో ఏ ఫోన్ నుంచి అయినా జాతీయ హెల్ప్ లైన్ నెంబర్ 1800 1801551తో ఉచితంగా సంప్రదించండి. రైతు మిత్రుడు కిసాన్ కాల్ సెంటర్.
5: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
6: ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం.
7: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 7:45 కావస్తుంది. మరికొద్ది క్షణాలలో వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: కార్యక్రమంలో ప్రధానమంత్రి జనజాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్, ప్రధాన్ మంత్రి జన్జాతీయ ఉన్నత గ్రామ్ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాని నిహారిక గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ కె లెనిన్.
1: గిరిజన గూడాల్లో క్షేత్రస్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించి గిరిజనుల స్థితిగతుల్లో మెరుగుదలను తీసుకురావడం కోసం ప్రతిష్టాత్మకంగా కేంద్ర ప్రభుత్వం పీఎం జన్మన్, పీఎం జుగా అనే కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. మరి ఈ కార్యక్రమాలకు సంబంధించి పురోగతిని మనతో పంచుకునేందుకు ఆదిలాబాద్ సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారు ఉన్నారు. వారిని అడిగి ఆ వివరాలు తెలుసుకుందాం. నమస్కారం నిహారిక గారు.
2: నమస్తే.
1: ముందుగా మనం పీఎం జన్మన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పీఎం జన్మన్ కార్యక్రమం ఎవరిని ఉద్దేశించి ప్రవేశపెట్టబడింది, దీనికి సంబంధించిన విధి విధానాలు ఎట్లా ఉంటాయి, దీని ఉద్దేశాలు ఏమి, వాటి గురించి చెప్పండి.
2: అయితే మన ప్రధానమంత్రి గారు నవంబర్ 15, 2023లోనే ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేశారు. చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పీవీటీజీస్ కోసం పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు. అయితే వాళ్ళకి అసలు ఏమీ తెలియని వాళ్ళకి, గూడాల్లో ఉండే వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు కల్పించడంతో పాటు ప్రభుత్వం ఇచ్చే పథకాలు వాళ్ళకి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చారు సార్. అయితే ఏంటంటే ప్రతి ఇంటికి త్రాగునీరు, పక్కా ఇల్లు, విద్య, వైద్యం, నెట్వర్క్, చాలా ఏంటంటే మనకు ఎక్కడ చూసినా నెట్వర్క్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు మనం రూరల్ ఏరియాస్ లో వెళ్తా ఉంటే నెట్వర్క్ ఇబ్బంది చాలా ఉంటది. అలా ఏంటంటే ఆ నెట్వర్క్ ఇబ్బంది కూడా లేకుండా ప్రతి ఒక్కరికి మంచి సౌకర్యాలు అందించాలి అనే ఉద్దేశంతో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రామ్ ని శ్రీకారం చుట్టారు. గ్రామీణ స్థాయిలో ప్రతి ఒక్క అర్హుడికి ఈ స్కీమ్ బెనిఫిట్ అందించాలి అనే ఉద్దేశంతో ఏంటంటే మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫైర్స్ మరియు మన రాష్ట్ర స్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో, గ్రామీణ స్థాయిలో అందరికి అందించేలా ఈ ప్రోగ్రామ్ ని తీసుకొచ్చారు.
1: అంటే ముఖ్యంగా ఆదిమ గిరిజన తెగలకు సంబంధించి ప్రవేశపెట్టి వాళ్ళకి ఈ పథకం ఫలాల్ని అందించాలనే ఉద్దేశంతో గిరిజన మంత్రిత్వ శాఖ ఈ మిగతా శాఖల సమన్వయంతో అమలు చేస్తున్నది. మరి ఇప్పుడు మన దగ్గర ఎట్లా కొనసాగుతున్నది ఈ కార్యక్రమం, ఈ పథకం?
2: అయితే ఇప్పుడు మనం 26లో ఉన్నాం, కానీ 23లోనే చాలా పెద్ద ఎత్తున పర్టికులర్ గా ఏంటంటే మా ట్రైబల్ డిపార్ట్మెంట్ ఏంటంటే అప్పుడు ప్రతి ఇంటికి వెళ్ళి మా SCRP సహకారంతో కానివ్వండి, ఫస్ట్ ఒక సర్వే జరిగింది, అసలు ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి ఏం కావాలి అనేది. ఆధార్ లేని వాళ్ళకి ఆధార్ కార్డ్స్ అప్డేషన్ గురించి కానివ్వండి, మళ్ళీ ఏంటంటే క్యాస్ట్ లేని వాళ్ళకి KCC మన కిసాన్ క్రెడిట్ కార్డ్స్, ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ కానివ్వండి, జన్ధన్ అకౌంట్ కానివ్వండి, ఇట్లా ఏది ఉన్నా కానీ 100% వాళ్ళందరికీ లబ్ధి చేకూరాలని సాచురేషన్ క్యాంప్స్ అప్పుడే నిర్వహించారు. అప్పటి నుండి ఈ ప్రోగ్రామ్ అంటే ఒక్కొక్క టైంలో ఒక్కొక్క విధంగా కొంచెం మార్పులు చేర్పులు చేసుకుంటూ ఇప్పటికీ మనం కొనసాగిస్తున్నాం వాటిని.
1: అయితే ఇప్పటి వరకు ఏదైతే లక్ష్యం ఉండేనో అది నెరవేరిందా, ఇంకా లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉందా?
2: చాలా వరకు అయితే అందరికి మనం ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ అందించాం, జన్ధన్ అకౌంట్స్ కూడా చాలా మందికి ఓపెన్ అయ్యాయి. ఆధార్ విషయానికి వచ్చినా కానీ చాలా బెటర్మెంట్ ఉంది. క్యాస్ట్ కూడా ఎక్కడ లేని వాళ్ళు లేరు అన్నట్టు లేదు, ఎక్కడో 1% అలా ఉండొచ్చు, కానీ ఆల్మోస్ట్

0: దీని వల్ల చాలా మందికి బెనిఫిట్ అయింది.
1: అయితే ఇప్పుడు ఇంకా దీంట్లో మిగిలిపోయిన వారెవరైనా ఉన్నారా, ఇంకా వాళ్ళని గుర్తించి ఇంకా వారికి లబ్ధి చేకూర్చాల్సి ఉందా?
0: అయితే పిఎం జన్మన్ అనేది ఓన్లీ ఆదిమ గిరిజనులకే అని అప్పుడు ప్రవేశపెట్టారు. ఆ తర్వాత ధర్తీ ఆభ దియే జుగా అన్నట్టు ఇంకో ప్రోగ్రామ్, దాని అంటే ఎక్స్టెన్షన్ అన్నట్టు కొనసాగింపుగా ఏంటంటే అది పీవీటీజీస్ కే కాకుండా అందరూ గిరిజనులకి అన్ని మౌలిక సదుపాయాలు కల్పించాలి అనే ఉద్దేశంతో దియే జుగా అనేది ఒకటి ఇంకో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు.
1: అంటే ఆదిమ గిరిజనుల కోసం పిఎం జన్మన్ ని తీసుకొచ్చి మళ్ళా దాని కొనసాగింపుగా మిగతా గిరిజనుల్లో కూడా మౌలిక సదుపాయాల కల్పన కోసం పిఎం జుగా ధర్తీ ఆభ ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చారు కదా, మరి ఇవి కూడా 2023 నుంచి అమలవుతున్నాయి తర్వాత ప్రారంభమైనాయి?
0: ఇది ఏంటంటే 2 అక్టోబర్ 2024 లో స్టార్ట్ అయింది. ఇది కూడా మన ప్రధానమంత్రి గారే మొదలు పెట్టారు. అయితే ఇందులో ఏంటంటే 17 లైన్ డిపార్ట్మెంట్స్ తో అందరినీ ఏకీకృతం చేసి ఒక దగ్గర తీసుకొచ్చి, అంటే డిపార్ట్మెంట్ వైజ్ గా మీ డిపార్ట్మెంట్ లో ఏముంది, ఈ డిపార్ట్మెంట్ లో ఇప్పుడు హెల్త్ వాళ్ళు కానివ్వండి, ట్రైబల్ వెల్ఫేర్ వాళ్ళు కానివ్వండి, గ్రామీణాభివృద్ధి శాఖ వాళ్ళు కానివ్వండి, ఇట్లా వివిధ డిపార్ట్మెంట్స్ 17 డిపార్ట్మెంట్స్ కలిపి వాళ్ళని ఒక దగ్గర ఏకీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ని ఇంకా బాగా ఇంప్లిమెంట్ చేయాలి అనే ఉద్దేశంతో మాకేంటంటే ఆది కర్మయోగి అని ప్రోగ్రామ్ కూడా తీసుకొచ్చారు. అంటే ట్రైనింగ్ డిస్ట్రిక్ట్ లెవెల్ డిఎంటీస్ వేరు, మళ్ళీ బ్లాక్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ వేరు, విఎంటీస్
1: విలేజ్ లెవెల్ గ్రామ స్థాయిలో.
0: అవునండి. అయితే ఏంటంటే డిస్ట్రిక్ట్ లెవెల్ లో హైదరాబాద్ లో ట్రైనింగ్ చేసుకుని బ్లాక్ మాస్టర్ ట్రైనర్స్ వీళ్ళు ఏంటంటే ఉట్నూర్ ఐటీడీఏలో ఇచ్చారు ట్రైనింగ్ మనకు. మళ్ళీ డిస్ట్రిక్ట్ నోడల్ ఆఫీసర్ గా డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ గా మన కలెక్టర్ సార్ ఎన్నుకున్నారు డిఎంటీస్. మళ్ళీ ఏంటంటే ఎంపీడీఓ బ్లాక్ మాస్టర్ కమిటీకి నోడల్ ఆఫీసర్, పంచాయత్ సెక్రటరీ ఏంటంటే మనకు విలేజ్ లెవెల్ మాస్టర్ ట్రైనర్ అన్నట్టు. అంటే వీళ్ళందరూ అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళు, ముఖ్యంగా ఏంటంటే ICDS, హెల్త్, ఎడ్యుకేషన్, DRDO, RWS, ట్రైబల్ వెల్ఫేర్, పంచాయత్ ఆఫీస్, అంటే ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరిని ఎన్నుకొని ఈ 7 డిపార్ట్మెంట్స్ నుండి ఒక్కొక్కరు ఏంటంటే ఈ మాస్టర్ ట్రైనర్స్ గా ఉంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ తెలిసి ఉంటది, అంటే విలేజ్ లో ANMs కానివ్వండి, ఆశ కానివ్వండి,
1: వాళ్ళకు క్షేత్ర స్థాయిలో ప్రజలతో సంబంధాలు కలిగి ఉంటారు, వాళ్ళ అవసరాలు ఏమున్నాయి వీళ్ళకి తెలిసి ఉంటది కాబట్టి వీళ్ళకు ముందు ట్రైనింగ్ ఇచ్చారు. ఈ ట్రైనింగ్ లో వాళ్ళకి ఏం చెప్తారు, అంటే ఏ రకంగా వాళ్ళు ముందుకెళ్తారు ఇందులో?
0: ఫస్ట్ ఏంటంటే మనం ఒక గ్రామ సభ పెట్టుకుంటాము. ఆ గ్రామ సభలో ఏంటంటే అందరూ ప్రజలు వస్తారు, వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి అనేది మనకు చెప్తారు. దాని వల్ల ఏంటంటే అసెస్మెంట్, అంటే ఈ విలేజ్ లో, ఈ బ్లాక్ లో, ఈ హ్యాబిటేషన్ లో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది మనకు తెలియడం వల్ల ఏంటంటే మనం మన పై అధికారులకు తెలియజేస్తాము. దాని వల్ల ఏంటంటే వాళ్ళ మౌలిక సదుపాయాల కల్పన అనేది ఈజీగా అవడంతో పాటు వాళ్ళకి 100% చేకూరేలా ఇది ఒక ప్రోగ్రామ్ అన్నట్టు.
1: అంటే ముందు వాళ్ళ అవసరాలని గుర్తించి తదనుగుణంగా సౌకర్యాలని కల్పించడం దీని ఉద్దేశం. ఇంకా ఎట్లా కొనసాగుతున్నాయి ఇప్పుడు ఈ ధర్తీ ఆభలో, ఈ పిఎం జుగాలో ఇంకా ఏమైనా ప్రత్యేకమైన కార్యక్రమాలు తీసుకున్నారా?
0: అయితే మనకు మినిస్ట్రీ ఆఫ్ ట్రైబల్ అఫేర్స్ నుండి ఈ మధ్య ఏంటంటే May 18th నుండి 25th వరకు మళ్ళీ సాచురేషన్ క్యాంప్స్ పెట్టి ఏంటంటే ఇంకా ఏదన్నా ఇబ్బందులు ఉన్నాయా వాళ్ళని ముందు ఇంకా సమస్యలు తెలుసుకొని దాన్ని సాల్వ్ చేసే విధంగా May 18th నుండి 25th వరకు క్యాంప్స్ పెట్టుకోవడం జరిగింది. దానికి ఏంటంటే జన్ భాగీదారీ సబ్సే దూర్ సబ్సే పెహలే అనే నినాదంతో ఇది స్టార్ట్ అయింది. అంటే కింది స్థాయిలో, విలేజ్ స్థాయిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందించే ఫలాలు పథకాలు కానివ్వండి, వాళ్ళకి అందించేలా మౌలిక సదుపాయాలు కల్పించడం అనేది ముఖ్య ఉద్దేశం. సబ్సే దూర్ సబ్సే పెహలే అనే దాని మీనింగే అది. చాలా దూరంగా ఉన్న వాళ్ళకి చాలా తొందరగా ఈ పథకాలు అందించాలి.
1: అయితే ఇప్పుడు ఈ పిఎం జన్మన్, పిఎం జుగా, ధర్తీ ఆభ వీటికి కొనసాగింపుగానే ఆది కర్మయోగి కూడా తీసుకొచ్చింది కదా, మరి ఈ ఆది కర్మయోగి ఈ కార్యక్రమం దీని ఉద్దేశం ఏమి, ఇందులో ఎలాంటి అంశాలు ఉన్నాయి?
0: అయితే మనకు ఇదేంటంటే 5 ఇయర్స్ ప్రోగ్రామ్ లాగా ఉండే, అంటే ఒకటేసారి మనం చేయలేము కాబట్టి మెల్లిమెల్లిగా స్టెప్ బై స్టెప్ అలా చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం. అందుకే ఇట్లా ముందు పీవీటీజీస్ కి, ఆ తర్వాత అందరు గిరిజనులకి,

0: మళ్ళీ ఇలా స్టెప్ బై స్టెప్ ఇలా తీసుకురావడం జరిగింది.
1: అయితే ఇందులో ఎలాంటి అంశాలు ఉంటాయి? ఆది కర్మయోగిలో ఎలాంటి పనులు చేస్తారు? ఇప్పుడు ఈ పిఎం జన్మన్ జుగ పథకాల ద్వారా మౌలిక సదుపాయాల కల్పన అనేది ఉంది కదా, మరి ఈ ఆది కర్మయోగి కూడా వాటికి సంబంధించిందేనా? ఇందులో ఇంకేమైనా వేరే కార్యక్రమాలు ఉన్నాయా?
0: అది కూడా మెయిన్ మన మోటో ఏంటంటే విద్య వైద్యం. ఈ మధ్య మనం ఏంటంటే సికిల్ సెల్ అనీమియా అనేది చూస్తున్నాం, చాలా వింటున్నాం. ఇది ఒక జెనెటికల్ డిసీజ్. అయితే ఏంటంటే ఈ సికిల్ సెల్ అనీమియాని నిర్మూలించడం ముఖ్య ఉద్దేశం హెల్త్ పరంగా చూసుకుంటే, అంటే శాంపుల్స్ తీసుకోవడం, గుర్తించడం వాళ్ళని, వాళ్ళకి ఫర్దర్ గా ట్రీట్మెంట్ కోసం మనం మంచి హాస్పిటల్స్ కి ప్రిఫర్ చేయడం. వాళ్ళు పెద్ద పెద్ద హాస్పిటల్ కి వెళ్ళలేరు, మళ్ళీ ఏం చేయాలి ఏం చేయకూడదు ఇట్లాంటి నిర్మూలించడం కోసం ఏంటంటే ఈ ప్రోగ్రామ్ మనకు పర్టికులర్ గా ఈ ప్రోగ్రామ్ లో ఎక్కువ ఫోకస్ చేశారు. మళ్ళీ అటవీ హక్కు పత్రాలు ఇట్లా ఫారెస్ట్ ల్యాండ్ కి సంబంధించి కానివ్వండి, ఇలాంటివి ఏం లేకుండా ఎడ్యుకేషన్ కి సంబంధించి డ్రాప్ అవుట్స్ లేకుండా కానివ్వండి. మళ్ళీ ఆయుష్మాన్ భారత్ కార్డ్స్ ఎక్కడ అయితే ఇంకా కొంచెం మిగిలి ఉండిపోయి ఉంటే గనక ఇవన్నీ మళ్ళీ మనం ఏంటంటే పికప్ చేసుకోవచ్చు అన్నట్టు. ఇక్కడ గ్యాప్ వచ్చి ఉన్నా గానీ మళ్ళీ వాళ్ళకి అందేలాగా పథకాలు మనం చూసుకోవడం.
1: అయితే ఇప్పుడు ఈ పథకాల అమలు తర్వాత ఏ రకమైన మార్పు గమనించారు, ముఖ్యంగా క్షేత్రస్థాయిలో ఈ గిరిజన ప్రాంతాల్లో?
0: క్షేత్రస్థాయిలో ఏంటంటే మనకు చాలా మంచి ఫలితం అయితే వచ్చింది ఈ ప్రోగ్రామ్స్ ద్వారా. ఇంకా కొంచెం ఏంటంటే చిన్న చిన్న ఇబ్బందుల వల్ల, ఏంటంటే ఇప్పుడు ఆధార్ కావాలి అనుకోండి, మనకు బర్త్ సర్టిఫికేట్ ఉండాలి. అంటే గిరిజనులకు ఏంటంటే బర్త్ సర్టిఫికేట్ తీసుకోవడం కూడా తెలియదు, చాలా మారుమూల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి అది తెలియకపోవడం వల్ల ఆధార్ తీసుకోలేకపోవడం. అలా వాళ్ళు ఏంటంటే మన అంగన్వాడి కేంద్రాల్లో కానివ్వండి, అక్కడ అది ఇది అయిపోయినా కానీ స్కూల్ కి వెళ్తే కంపల్సరీ మనకు ఆధార్ అనేది మ్యాండేటరీ. అక్కడ కొంచెం ఇబ్బంది పడడం అలాంటివి జరుగుతూ ఉన్నాయి. ఇంకా కొంచెం ఏంటంటే మెరుగుపడేలా మేమందరం కృషి చేస్తున్నాం, అన్ని డిపార్ట్మెంట్స్ వాళ్ళం కలిసి వాళ్ళ సమస్యల్ని అన్నింటినీ కూర్చొని నివారించడానికే ట్రై చేస్తున్నాం అన్నమాట.
1: అయితే ఇప్పుడు ఈ గిరిజన ప్రాంతాల్లో ఈ పథకాల ద్వారా ఏదైతే మౌలిక సదుపాయాల కల్పన కోసం వివిధ శాఖల సమన్వయంతో ఏదైతే కృషి చేస్తున్నారో, అట్లా చేస్తున్న క్రమంలో క్షేత్రస్థాయిలో ఏమైనా సవాళ్లు లేదా సమస్యలు ఎదురైనాయి?
0: సవాళ్లు అని అంటే ఇదే, కొంచెం తెలియనితనం వల్ల కొన్ని మన దగ్గర ఉండకపోవడం డాక్యుమెంట్స్ అలాంటి వాటి వల్ల. ఏంటంటే వాళ్ళకి వెళ్ళిన ప్రతిసారి మేము ఇలా ఇది అప్లై చేసుకోండి, ఇది మీకు వచ్చింది, ఇట్లా చేసుకుంటే దీని వల్ల ఈ బెనిఫిట్ వస్తుంది అని మేము వాళ్ళకి చెప్పడం అయినా కానీ వాళ్ళు కొంచెం తెలియనితనం వల్ల దాన్ని పట్టించుకోకపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. అయినా కానీ మేము సర్పంచ్ వాళ్ళకి, గ్రామ పటేళ్ళకి వాళ్ళ సహకారంతో కానివ్వండి, అందరినీ పంచాయత్ సెక్రటరీ మెయిన్ గా మనకు వాళ్ళు ఇంపార్టెంట్ విలేజ్ లో కాబట్టి వాళ్ళ సహకారంతో కానివ్వండి, ప్రతిదీ వాళ్ళకు అందేలాగా చేయడానికి చూస్తున్నాం.
1: ఇప్పుడు ఇవన్నీ విషయాలు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెబుతున్నప్పుడు ఎట్లా స్పందించారు గ్రామ స్థాయిలో కింది స్థాయిలో గిరిజనులు?
0: వాళ్ళ స్పందన బాగుంది, కాకపోతే ఏంటంటే ఇదే చెప్పాం కదా తెలియనితనం అంతే, ఏముందిలే మనకు అంత అవసరం ఉందా ఇది అన్న ప్రాధాన్యత
1: తెలియకపోవడం. చాలా సంతోషం నిహారిక గారు, ముఖ్యంగా పిఎం జన్మన్ పిఎం జుగ పథకాలతో పాటు ఆది కర్మయోగికి సంబంధించి ఏదైతే గిరిజన ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ పథకాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించిన అమలు తీరు, ప్రజల వద్దకు వీటిని ఏ రకంగా చేరవేసిండ్రు, అందులో అధికారుల కృషి, వీటన్నింటిని గురించి తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రభుత్వం ఏ ఉద్దేశంతోనైతే ఈ పథకాలని ప్రారంభించిందో ఆ లక్ష్యాలు నెరవేరాలని, ప్రతి చివరి లబ్ధిదారు వరకు ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు చేరి వారు వారి జీవితాల్లో మెరుగుదలని చూడాలని ఆకాంక్షిస్తూ ఈ వివరాలు మాతో పంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. నమస్కారం.
0: థ్యాంక్ యూ సార్.
2: ప్రధానమంత్రి జనజాతి ఆదివాసి న్యాయ మహాఅభియాన్, ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత గ్రామ అభియాన్ ఈ పథకాల గురించి ఆదిలాబాద్ జిల్లా సహాయ గిరిజన అభివృద్ది అధికారి చౌహాన్ నిహారిక గారితో పరిచయం విన్నారు పరిచయకర్త శ్రీ కె లెనిన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.

0: అలైవ్తో ప్రాణాలకు రక్షణ, సంక్షేమ వారోత్సవాలు, డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు, విద్య, వైద్యం, వ్యవసాయం, పర్యావరణం మొదలైన 10 కీలక రంగాలలో సమస్యల పరిష్కారానికి పటిష్టమైన చర్యలు. ప్రగతి పథం, సకల జనహితం, మన ప్రజాప్రభుత్వం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: ఇప్పుడు చిత్ర గీతాలు ప్రసారమవుతాయి. బొమ్మారిల్లు చిత్రం కోసం సిద్ధార్థ్ కులశేఖర్ పాడిన పాట వినండి.

0: మరింతవరకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 4వ భాగం విన్నారు.
1: ప్రగతి ప్రణాళిక విజయవంతంగా కొనసాగుతోంది. 5 దశల్లో 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం, శాఖల వారీగా 10 థీమ్లతో ప్రత్యేక కార్యాచరణ. ఇప్పటికే పరిసరాల పరిశుభ్రత విజయవంతం కాగా వైద్య రంగంలో అద్భుతమైన అడుగులు వేయబడ్డాయి.

శ్రోతలకు ఒక ప్రకటన. రేపు ఉదయం అనగా శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రతీక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్ ఎస్టీసీ అరణ్య భవన్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0402324 0852, 0402024 0853, 2955 0923. నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు. శ్రోతలు 100.1 MHz పై చిత్రగీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా కొత్త బంగారు లోకం చిత్రం కోసం శ్వేత ప్రసాద్ పాడిన పాట వినండి.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు.
1: ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. కొద్ది క్షణాలలో సమాచార సంధ్య ప్రసారం అవుతుంది ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.

దోపిడి చేసే దళారులెందరూ పెరిగారు. మత్తులో భక్తుల ముంచి సర్వం

0: హరికుందా చదవాలని చదువుల మర్మం హరి అని ఆ హరికి గురు ఉండాలని హరియే సర్వస్వమ్మని చదువే సర్వస్వమ్మని హరిభక్తుడు ప్రహ్లాదుడు మునికే వల్ల గుండి చెప్పాడు ఆ హరియే శ్రీకృష్ణుడు రావచ్చి బడిలో కూర్చుని చదివాడు ఈ బడిలో కూర్చుని చదివాడు చదివాడు చదివాడు చదివాడు.
1: మిస్సమ్మ చిత్రం కోసం ఏఎం రాజా పి లీలా పడిన పాట వినండి.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై మధురిమ ఆపాత్ర మధుర గీతాలు వింటున్నారు. గుండమ్మ కథ చిత్రం కోసం ఘంటసాల పాడిన పాట వినండి.

శ్రోతలకు ఒక ప్రకటన. రేపుదయం అనగా శుక్రవారం ఉదయం 11 గంటల నుండి 12 గంటల వరకు ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు, పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో శ్రీ వినయ్ కుమార్ ఐఎఫ్ఎస్, ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అండ్ హెడ్ ఆఫ్ ఫారెస్ట్ ఫోర్స్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలంగాణ, అలాగే శ్రీ ప్రదీప్ కుమార్ శెట్టి ఐఎఫ్ఎస్ కన్జర్వేటర్, ఎస్టిసి అరణ్య భవన్ గారు పాల్గొని శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నెంబర్లు 0403240852, 2304085353, మరొక ఫోన్ నెంబర్ 2955509923. నెంబర్లకు ఫోన్ చేసి ప్రపంచ పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత, ఆవశ్యకతల గురించి నేరుగా మాట్లాడవచ్చు. ప్రకటన విన్నారు. పాతాల భైరవి చిత్రం నుండి ఈ పాట.

90.1 మెగాహెర్ట్స్ పై శ్రోతలు మధురిమ ఆపాత మధుర గీతాలు వింటున్నారు. బందిపోటు చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట వినండి.

శ్రోతలు 100.1 మెగాహెడ్స్ పై మధురిమ హాపాతో మధుర గీతాలు వింటున్నారు. ఈ కార్యక్రమంలో చివరిగా దేవుడు చేసిన మనుషులు చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట వినండి.

రేపటి ప్రసార ముఖ్యాంశాలు. ఉదయం 6:10 అంజలి భక్తి గీతలు ప్రసారమవుతాయి. 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే బాషిద్. 6:35 ప్రసారమే రైతు సమాచారంలో. మెట్ట సేద్యంలో మెలకువలు తెలుసుకుంటారు. 7:00 జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 7:15 పర్యావరణ పరిరక్షణ చట్టాలు అవగాహన ప్రసంగం వింటారు. 7:30 విజయపదం మొబైల్ యాప్ రంగంలో కెరియర్ అవకాశాలు వ్యాఖ్యానం శ్రీమతి బి శృతి శ్రీ ఎస్ శ్యామ్ ప్రసాద్. 7:45 చిత్రగీతలు ప్రసారమవుతాయి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం. 8:35 కిన్నలహరి ప్రసారమవుతుంది. 9:30 ఏకచిత్రగానం. 10:03 90 వసంతాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి భైభవం ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. అనంతరం చిత్రగీతాలు వింటారు.

11 గంటలకు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం, జీవ వైవిధ్యాన్ని కాపాడుదాం. ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12 గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీతం. ఇందులో అనితా సేన్ గారి గాత్ర సంగీతం వింటారు. మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమం. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత ప్రసంగం, ఇంకా మానవత్వం ప్రసంగం వింటారు. 1 గంట 20 నిమిషాలకు వనితా లోకం స్త్రీల కార్యక్రమం. 2 గంటల 30 నిమిషాలకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్ర గానం ప్రసారమవుతుంది. 4 గంటలకు చిత్రగీతాలు వింటారు. 5 గంటల 30 నిమిషాలకు జానపద గేయాలు ప్రసారమవుతాయి. ఇక సాయంత్రం ప్రసారంలో 6 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 7 గంటల 15 నిమిషాలకు రైతే రాజు వ్యవసాయదారులకు సమగ్ర సమాచారం. ఈ కార్యక్రమంలో సొరసాగులో మెలకువలు వివరాలు, పాల అభివృద్ధికి పశుగ్రాసాలు ఎంతో అవసరం, ఇంకా జానపద గేయాలు ప్రసారమవుతాయి. 7 గంటల 40 నిమిషాలకు వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే. 8 గంటలకు 12 వసంతాల కేంద్ర ప్రభుత్వ పరిపాలన ధారావాహిక 5వ భాగం ప్రసారమవుతుంది. 8 గంటల 35 నిమిషాలకు చిత్రగీతాలు వింటారు. 9 గంటలకు స్పాట్ లైట్, 10 గంటలకు మనోరంజన్, హిందీ చిత్రగీతాలు వింటారు. మీరు ఇంతవరకు రేపటి ప్రసార ముఖ్యాంశాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 11 గంటల 03 నిమిషాల 06 సెకండ్లు. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 5 గంటల 53 నిమిషాలకు 100.1 MHz మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.